ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 11వ తేదీ మంగళవారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఈరోజు ప్రార్థన కార్యక్రమంలో ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ 2వ భాగం

ఇది ఇయాల్టి ప్రార్థన కార్యక్రమం. రేపటి ప్రార్థన కార్యక్రమంలో ఉదయం 6:10 శ్రీ గణేష పంచరత్నమాల ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారం కానున్న ఇయాల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో కపాల బాతి క్రియ గురించి యోగమనే అదృష్టం శీర్షికన యోగా శిక్షకులు సిద్ధిరాములు అందిస్తారు. బాల్య వివాహాల నిర్మూలన అవగాహన ఈ అంశం గురించి బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు డి బాలచంద్రం ప్రసంగం ఉంటుంది. సామల రాజవర్ధన్ అందించే లఘు ప్రసంగ మాలిక మాట సొగసు శీర్షికన ఇస్తారి గురించి చెప్తారు. సమాచార ప్రభాత్ 8:15 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. పెద్దింటి అశోక్ కుమార్ రాసి మనకు వినిపించే మా ఊరి భాగవతం కథలు. సంపుటి నుంచి అల్లిరాణికి మీసాలున్నాయి కథ చెప్తారు కథనం కార్యక్రమంలో ఈ ఉదయం 8:30. సింగిడి పాటల కార్యక్రమం 8:45 నుంచి 10:00 దాకా. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి 10:00 నుంచి ప్రసారమవుతాయి.

పగలు 3 గంటలకు హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ఉంటాయి. మాట చెప్పుండ్రి పాటినుండ్రి శ్రోతలు కోరిన పాటలతో మళ్లీ 5 గంటలకు మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమాలు 11 గంటల దాకా కొనసాగుతాయి. మహిళలకు స్కూటీ శిక్షణ. ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో జి జ్యోతి పెట్టిన ముచ్చట. ఇదైనాక నేరడిగుండ మండలం గుత్పల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్ఏ రజితతో జి జ్యోతి పెట్టిన ముచ్చట. ఈ 2 ముచ్చట్లు ఈ సాయంకాలం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో వినొచ్చు.

0: భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు, తర్వాత ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలుంటాయి పల్లె పదాలు కార్యక్రమంలో సాయంకాలం 6:20. విద్య ఉద్యోగ సమాచారం ఉంటుంది. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఈరోజు పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి, ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట, రైతు అంతరంగం శీర్షికన ప్రతి మంగళ గురు శనివారాలలో ప్రసారమవుతుంది. ఈరోజు పత్తి మిర్చి పంటల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు పాముల రామన్నతో ముచ్చట ప్రసారమవుతుంది. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 61వ భాగం, రాత్రి 9:30 రచన గోపరాజు నారాయణరావు. మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజింగం కథ 2వ భాగం 10:00. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు. ఆకాశవాణి సమయం 6:45, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
2: భారతదేశం వికసిత్ భారత్, 41,000 ఎకరాలు 25,000 మందికి 22 ఏకెంది వేసి పట్టాలు ఇచ్చాం. రైతాంగం ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹50 కరెంట్ ఇస్తాం.
1: తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న శానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యకుడు సీఈఓ డాక్టర్ శివశివరాం ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులకున్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్దిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వినియోగం, హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో 6 చోట్ల క్రాఫ్ట్వుడ్ బ్యాంకుల ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత త్వరగా హస్తకళాకారులకు అవసరమైన కలప బ్యాంకులను అందుబాటులోకి తేవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన, పరిణామక్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
4: 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాం లో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ల తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా టుబాకో, ఎఫ్సివి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈ రోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని అచ్చెన్నాయుడు వివరిస్తూ
5: 94 మిలియన్ కేజీ అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్, ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్కి 1,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్న తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
1: రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్టంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికే అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
6: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు దక్కుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్టంలో భూసర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
7: ఆకాశవాణి సంప్రతి వార్తా హశ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. संसदा कर विषयकानां तथा अन्येषां विधीनां संशोधन विधेयकं 20-26 इति पारितम्. राज्यसभया ह्यः चर्चानन्तरम् एतत् लोकसभायै प्रत्यर्पितम्. लोकसभया एतत् विधेयकं पूर्वमेव पारितमासीत्. केन्द्रीय वित्तमन्त्री निर्मला सीतारमण विधेयकं प्रस्तुतवती आसीत्. विधेयकेन धनप्रदान परिशोधन व्यवस्थाधिनियम 7+2000 आयकराधिनियम 20-25 तथा वित्ताधिनियम 20-26 चेत्येषु संशोधन प्रस्ताव्यते. अनेन अधिनियमेन आयकर संशोधन अध्यादेश 20-26 इति प्रभावहीनः भविष्यति, यः अस्य वर्षस्य जून मासस्य 5वें दिनांके प्रख्यापितः आसीत्. चर्चायाः प्रत्युत्तरं ददति केन्द्रीय वित्तमन्त्री अवदत् यत् विधेयकस्य उद्देश्यं भारतस्य विनिर्माण परितन्त्रस्य सुदृढीकरणम्, अतिरिक्त निवेशस्य आकर्षणम्, आजीविकायाः सृजनं तथा विनिर्माण गतिविधीनां प्रोत्साहनं वर्तते. सा अवदत् यद्वितीयः प्रमुखः संशोधनः भारतस्य निर्दिष्टेभ्यः दत्तांशकेन्द्रेभ्यः दत्तांशसेवाः प्राप्नुवतीनां वैदेशिकसंस्थानां करमुक्तिप्रदानेन अथ व्यवसायसञ्चालनस्य च सुगमतायाः वर्धनेन सम्बन्धितः अस्ति. मन्त्रिणा स्पष्टीकृतं यत् विधेयकेन UPI इति प्रयोक्तृभ्यः कश्चन करः उत वा व्यवहारशुल्कं न आरोप्यते. संसदा बैंकर्स बुक्स एविडेंस विधेयकं 20-26 अपि पारितम्. राज्यसभया तत् ह्यः अनुमोदितम् आसीत्, एवञ्च लोकसभया तत् पूर्वमेव पारितम् आसीत्. प्रशासनेन 11 नूतनानि अन्ताराष्ट्रियपत्तनानि अधिसूचितानि, येन ई वीजा धारकानां वैदेशिक नागरिकाणां भारतप्रवेशः सुलभः भविष्यति. गृहमन्त्रालयेन उक्तं यत् एतेषु 9 भूपत्तनानि 2 च विमानपत्तने सम्मिलिते स्तः. एतेषु भोपालस्य तिरुपतेः च विमानपत्तने तथा अटारी अगरतला इत्येतयोः भूपत्तनानि सम्मिलितानि सन्ति. मन्त्रालयेनोक्तं यत् नूतनानां पत्तनानां समावेशेन ई वीजा इत्येतस्य उपयोगिता आकर्षणञ्च अधिकं वर्धिष्यते. मन्त्रालयानुसारं भारतं प्रायः 95% यावत् ई वीजा आवेदनानि 2 सप्ततिहोरातः न्यूनसमये निस्तारयति. नूतनपत्तनानां समावेशेन ई वीजा धारकाणां वैदेशिक नागरिकाणां प्रवेशाय अनुमतानां अन्ताराष्ट्रियपत्तनानां संख्या आहत्य 88 जाता. एतेषु 37 विमानपत्तनानि 38 सामुद्रिकपत्तनानि तथा 13 भूपत्तनानि च सम्मिलितानि सन्ति. वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अवदत् यत् प्रशासकीय ई मार्केट् प्लेस् जेम् इतीदम् उच्चगुणवत्तायुक्तस्य उचितमूल्येन उचितसमये उचितोत्पादस्य क्रयणं प्रतिबिम्बयति. नवदिल्ल्यां जेम् इत्यस्य 10 पूर्त्युत्सवस्य अवसरे मन्त्री उक्तवान्. श्रीगोयलः स्मारितं यत् जेम् इत्यस्य प्रवर्तनात् प्राक् सार्वजनिकधनस्य दुरुपयोगः भवति स्म, सुशासनस्य अभावः च आसीत्. श्रीगोयलः अवदत् यत् संचितरूपेण जेम् इत्यनेन पटलेन 3 crore आदेशानां माध्यमेन 2,50,00,000 rupees वस्तूनां सेवानां च क्रयणे साहाय्यं कृतम्. सः प्रतिपादितवान् यत् प्रथमाष्टवर्षेषु 10,00,000 crore क्रयणं जातं, तदनन्तरं 10 crore क्रयणं केवलं वर्षद्वयोः एव अभवद् इति. भारतर्तु विज्ञान विभागेन अद्य हिमाचलप्रदेशे पूर्व राजस्थाने च अतिवृष्ट्यै नारंगवर्णपरा संचेतना प्रख्यापिता. ऋतु विभागानुसारेण अद्य अरुणाचलप्रदेश, असम, मेघालय, छत्तीसगढ़, गांगीय पश्चिम बंगाल, गुजरात, हरियाणा, चंडीगढ़, नवदिल्ली इत्येतेषां स्थलानां कतिपयेषु स्थानेषु अतिवृष्टिः संभाव्यते इति वार्ताः.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ విందో అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
8: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగి 3 ప్రమాద హెచ్చరికను అధిగమించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా నిరంతరం సమాచారం అందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మణుగూరులోని PKOC2 గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సింగరేణి కార్మికులతో సమావేశమైన ఆయన తాడిచెర్ల బ్లాక్ 2 9 కోల్ బ్లాక్ కేటాయింపులతో సింగరేణి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొమ్మరిగూడెం సమీపంలో నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, భూసేకరణ, కాలువల నిర్మాణం, నిర్వాసితుల పునరావాసంపై సమీక్ష నిర్వహించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,000 crore నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొంగిలేటి తెలిపారు. ఇల్లందు మండలం రొంపేడు టేకులపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ఉప కేంద్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అలాగే సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణ కోసం ఏర్పాటు చేసిన జియోసైన్స్ ల్యాబొరేటరీని ప్రారంభించి సంస్థ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్దరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పనులను పరిశీలించి వచ్చే గోదావరి పుష్కరాలకు 15 ముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద జిల్లాలో అర్హులైన రైతుల ఖాతాల్లో 318,42,00,000 rupees నిధులు జమ చేశారు. మొత్తం 178,828 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. దమ్మక్క చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో గిరిజనులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. చుంచుపల్లి మండలంలోని PVK5 గనిని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం మణుగూరులో ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన భారీ పెట్టుబడి మోసం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. కాంట్రాక్ట్ పనుల్లో భాగస్వామ్యం పేరుతో కోట్ల రూపాయలు సేకరించినట్లు దర్యాప్తులో తేలగా 35 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం చేపట్టిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమంలో జిల్లాలో 95 బాలకార్మికులను గుర్తించారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పొందారు. మరోవైపు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్నినో ప్రభావం వల్ల సంభవించే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఆయిల్ పామ్, అపరాలు, కూరగాయలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటల సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతులకు వివరిస్తున్నారు.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సెమ్మంగుడి ఆర్ శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా, ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా 6,000 మందికి పైగా విద్యార్థులు 21 కోట్ల రూపాయలకు పైగా నిధులను అందుకున్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ విద్యార్థులకు ఇకపై ప్రతి నెల నేరుగా స్కాలర్షిప్లు అందుతాయి. దీనివల్ల సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేని ఆర్థిక సహాయం అందుతుంది. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన జెమ్ 10వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మంత్రి, జెమ్ రాకముందు కొనుగోళ్లలో పారదర్శకత లోపించిందని, మంచి పాలన ఉండేది కాదని అన్నారు. ఈనాడు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, దీనిలో రిజిస్ట్రేషన్కు ముందే పారదర్శకత, పోటీతత్వం, ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్లను డిజిటలైజ్ చేయడానికి, అస్పష్టత తొలగించి పారదర్శకతను తీసుకురావడానికి జెమ్ ఒక ప్రయత్నమని గోయల్ అన్నారు. గడిచిన 10 ఏళ్లలో జెమ్ పోర్టల్ ప్రవేశపెట్టిన తర్వాత 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 400 కోట్ల రూపాయలుగా ఉన్న క్రాస్ మర్చెండైజ్ విలువ గత 2 ఏళ్లలో సంవత్సరానికి 500,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. జెమ్ ద్వారా ఇప్పటి వరకు సమిష్టిగా 20,00,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులు, సేవల కొనుగోళ్లు 3 కోట్లకు పైగా ఆర్డర్ల ద్వారా జరిగాయని గోయల్ తెలియజేశారు. 2015-16 నుండి గ్రీన్ ఇండియా మిషన్ అమలు చేయబడుతోందని ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, 2015-16 నుండి 17 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జిమ్ ద్వారా 184,000 హెక్టార్లకు పైగా భూమిని పర్యావరణ పునరుద్ధరణ కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని, పర్యావరణ ప్రయోజనాలను పెంపొందించడానికి 2020-21 నుండి 2026-27 మధ్యకాలంలో 600 నగర వనలు, 400 నగర వాటికలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ నగర్ వన్ యోజన కూడా అమలు చేస్తోంది. ఈ నగర్ వన్లు పచ్చదనాన్ని పెంపొందించడంలో, గాలి నాణ్యత, వాతావరణాన్ని మెరుగుపరిచే సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, చర్చల దిశను మళ్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ లక్ష్యం చర్చల్లో పాల్గొనడం కాదని, గందరగోళం సృష్టించడమేనని అన్నారు. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ప్రతి అంశంపైన సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సభ సజావుగా సాగేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని నడ్డా స్పష్టం చేశారు.
1: फिर से मैं चैलेंज देता हूं राहुल गांधी को, आप सदन में आइए, हम चर्चा के लिए तैयार हैं और आपको मुंह तोड़ जवाब दिया जाएगा, यह भी बताना चाहूंगा. और भ्रम मत फैलाइए, कोई गोली नहीं चली है जंतर मंतर में और कोई गोली का ऑर्डर नहीं दिया गया है जंतर मंतर.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ సలహా కమిటీ 5వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ జాదవ్, భారత్ యోగా ప్రకృతి వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇవి ఆరోగ్యం, సమగ్రమైన, మందులు లేని విధానాలను అందిస్తాయని చెప్పారు. యోగా శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు దోహదపడుతుందని, అయితే ప్రకృతి వైద్యం పోషణ, జీవన శైలిలో మార్పులు, సహజ చికిత్సలు, శరీర అంతర్గత స్వస్థత సామర్థ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఆకర్షించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపునిస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore says strengthens the statutory protection.
0: ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పడానికి హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీస్తూ వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు.
2: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండి తెలిపింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047, జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్కాలర్షిప్లు విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. యోగా ప్రకృతి వైద్యం ఆధునిక వైద్యానికి సహాయకారిగా ఉండాలని ఆయుష్ శాఖ

0: మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

విజ్ఞానం, విద్య, ఉద్యోగ సమాచారం, ప్రముఖులతో పరిచయాలు, ప్రసంగాలు ప్రతిరోజు ఉదయం 7:00 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే అంబడాల సంగతులు కార్యక్రమంలో వినిపించే ఈ కార్యక్రమంలో ఈరోజు యోగమనే అదృష్టం శీర్షికన కపాలభాతి క్రియ గురించి యోగా శిక్షకులు సిద్ధిరాములు అందించే విశేషాలు. బాల్య వివాహాల నిర్మూలన అవగాహన, ఈ అంశం గురించి బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు డి బాలచంద్రం వినిపిస్తారు. ఇస్తారి గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ చెప్తారు. వీటితో పాటు రైతన్నలకు వ్యవసాయ సలహాలు, చరిత్రలో ఈరోజు విశేషాలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం త్రయోదశి, పునర్వసు నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఆకాశం చాలా వరకు మేఘావృతమవుతుంది. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 83%, గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇది ఈరోజు వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనసుకు హాయినిచ్చే వాద్య సంగీతం.

0: మనస్సుకు హాయినిచ్చే వాద్య సంగీతాన్ని విన్నారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఏవసం సలహా.
1: నా పేరు డాక్టర్ సతీష్. నేను బుక్తాపూర్లోని వెటనరీ పాలిక్లినిక్లో పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను.
2: గొర్రెల చిటికి వ్యాధిని మనం ఈటీ అంటాం. అయితే ఈ వ్యాధి కొద్దిగా ప్రమాదకరమైనది. ఫస్ట్ దీంట్లో లక్షణాలు మనం చెప్పుకున్నట్టయితే తర్వాత నివారణ కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో లక్షణాలు ఎట్లుంటాయంటే ఇది చిటికేసే లోపల చనిపోతూ ఉంటుంది. అంటే మనకు ట్రీట్మెంట్ కూడా అవకాశం అయింది. అందులో రోగ లక్షణాలు వచ్చేసి ఊపిరి బిగబడిపోవడం, తర్వాత పండ్లు కొరకడం, తర్వాత కండ్లను పైకి తేలేయడం, ఇలాంటి అనేక రకాలైన నరాల లక్షణాలు అనేటివి బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలన్నీ డెవలప్ అవుతాయి. అదేవిధంగా రోమాలని నిక్క ఊడ్చుకోవడం ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మేతను తినకపోవడం, మొత్తం మానేయడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇవి అయిపోయిన తర్వాత మనం చూస్తుండగానే గొర్రె అనేది చనిపోతూ ఉంటుంది. దీంట్లో మనం నివారణ చర్యలు ఎట్లుంటాయంటే, ఈ ఎవైతే గొర్రెలు ఈటీ వస్తుందో దానికి మనం టీకాలు వేయడం ప్రమాదకరం. నివారణ చర్యలు మాత్రమే తీసుకోలేదు. వాటిలో నివారణలో భాగంగా ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే ఈ రోగం వస్తుందో వాటికి కొన్నిటికి ప్రిలిమినరీ లక్షణాలు అంటే ప్రాథమిక దశలు ఉంటాయి, అలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడము. రెండవది నివారణ చర్యలో భాగంగా ఇప్పుడు రన్నింగ్ సీజన్లో మనం ఈ టీకాను వేసుకోవాలి ప్రతి సంవత్సరం. ఈ టీకా ఏమంటే ఎంటిరోటాక్సిమియా టీకా అనేది ప్రతి పశు వైద్యశాలలో అవైలబుల్లో ఉంటుంది. సో ఈ టీకా అనేది పశు వైద్యశాలలో లేదంటే జిల్లా స్థాయిలో లేదంటే జిల్లా పశు వైద్య అధికారి ఆఫీస్లో కానీ ఈ టీకా అనేది అవైలబుల్లో ఉంటుంది.
0: గొర్రెల్లో చిటుకు వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ అందించిన వ్యవసాయ సలహా అది.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: చరిత్రలో ఈరోజుకున్న ప్రాధాన్యతను చూసుకుంటే, ఈరోజు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, ప్రముఖ కవి నిఖిలేశ్వర్, నటుడు సునీల్ శెట్టి, దర్శకుడు రచయిత సాయి కిరణ్ అడవి వీళ్ళందరి పుట్టినరోజు ఉంది.

ఆర్థికవేత్త మరియు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పుట్టినరోజు ఈరోజు. 1949 ఆగస్టు 11 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు ఈయన. 1972లో సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్గా నిలిచారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్గా, ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా కూడా పనిచేశారు. భారతీయ రిజర్వు బ్యాంక్ 22వ గవర్నర్గా 2005 నుంచి 4 సెప్టెంబర్ 2013 వరకు పనిచేశారు దువ్వూరి సుబ్బారావు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసే సమయంలో ఆర్బీఐ నుంచి వెలువడే పత్రికల్లో ఎన్నో ఆర్థిక విధానాల్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా మార్చి ప్రచురింపచేశారు. సెంట్రల్ బ్యాంక్ పాలసీలను, క్లిష్టతరమైన ఆర్థికపరమైన విధానాల్ని సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఆ ప్రచురణలు ఉండేవి.

0: ఇది అంబటల్ల సంగతులు కార్యక్రమం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. కార్యక్రమంలో ఇప్పుడు కపాలభాతి క్రియ. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా చేసే వ్యాయామం. శరీరాన్ని శుద్ధి చేసి నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కపాలభాతి క్రియ గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు యోగమనే అదృష్టం శీర్షికన యోగా దీక్షకులు సిద్ధిరాములు.
1: ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము కపాలభాతి. దీన్నే కపాలభాతి క్రియ అంటాము, కపాలభాతి ప్రాణాయామం అంటాము. రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. ఏది ఏమైనా సరే క్రియ అంటే శుద్ధి చేయడము. కపాలం అంటే పుర్రె. ఈ యొక్క తల భాగంలో పలినటువంటి ఈ ఏదైతే జ్ఞానేంద్రియాలు మెదడు ఉన్నాయో ఈ వ్యవస్థ ఉందో అక్కడ ఉన్నటువంటి అడ్డంకులు తొలగించడానికి భాతి అంటే భాషింపజేయడం, వెలుతురుని క్రియేట్ చేయడం, శక్తిని పెంపొందించడం. ఈ కపాలంలో ఉన్నటువంటి అవస్థని దూరం చేస్తూ చక్కటి శక్తిని ప్రసారంపచేయడానికి ఏర్పరచుకునేటువంటి స్థితిని కపాలభాతి అని అంటాము. ఈ కపాలభాతి క్రియ ద్వారా పొట్టలో పలినటువంటి అనవసరమైనటువంటి కొవ్వును తగ్గిస్తుంది, తత జఠరాగ్ని ఎంతైతే అవసరమో అంత పెంపొందిస్తుంది. అంతేకాకుండా ప్రతిసారి ఈ క్రియ వేగంగా జరగడం వలన కపాలం లోపల కొన్ని సెన్సేషన్స్, కదలికలు ఏర్పడతాయి పుర్రె భాగం లోపల, తల భాగం లోపల. ఆ కదలికలు ఏర్పడడం ద్వారా రక్త ప్రసరణ జరగడానికి ఏవైతే అడ్డంకులు ఏర్పడ్డాయో ఆ అడ్డంకులన్నీ కూడా తెలియపోతాయి. ఆ బ్లాకేజెస్ అన్ని కూడా రిలీజ్ కావడం వలన అతి సూక్ష్మమైనటువంటి నాడులకు చక్కటి రక్త ప్రసరణ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిస్సత్వం లేకుండా మంచి చురుగ్గా తన యొక్క పనులను చేసుకోగలుగుతాడు. అయితే దీంట్లో చేయాల్సింది ఏంటంటే ఈ కపాలభాతి క్రియ చేసే విధానము, మనము ఎప్పుడు కూడా శ్వాస తీసుకోకూడదు, వేగంగా తోషిస్తుండాలి. నాసికా శుద్ధి క్రియలనేమో ప్రయత్నపూర్వకంగా శ్వాస నింపుతాము, వదులుతాము. ఈ కపాలభాతి క్రియ లోపలనేమో మనం కేవలము వదలడమే మన వంతు. అంటే బంతిని ఏ విధంగా ఇసిరితే అది మళ్ళీ అదే స్థాయిలో మన దగ్గరికి వస్తుందో ఆ విధంగా మనం తోసేయడమే మన పని. ఉన్న ఫలంగా గాలి మొత్తం లోపల నట్టుడాన్ని ఒక క్షణం లోపల లేదా అరక్షణం లోపల వదిలేసేయడం. అది ఆ విధంగా వదిలేసినప్పుడు మళ్ళీ ఎంబడే మన శరీరం దానంతలు అయితే తీసుకుంటుంది. తీసుకునే శబ్దం మనకు రాదు, వదిలే శబ్దం మాత్రమే మనకు బాగా బయటకు ఏర్పడుతుంది. ఈ విధంగా నిరంతరం చేయడం ద్వారా ఈ గుండె లోపలనటువంటి వాల్స్ కూడా ఆ కార్బన్ ఏదైతే మాలిన్యాలు ఉన్నాయో ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకి ఎక్కువగా టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఏది ఉన్నా సరే, గ్లూకోజ్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా సరే, హెచ్చు తగ్గులు ఉన్నా సరే దాన్ని చక్కగా సమాన స్థాయికి చేకూరుస్తుంది. కాబట్టి మీ యొక్క వయసును బట్టి, మీ యొక్క వృత్తిని బట్టి, మీ మానసిక స్థితిని బట్టి ఇది 5 నిమిషాల నుండి అరగంట వరకు కూడా చేసుకోవచ్చు. కానీ మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇట్లా చేస్తూ మళ్ళీ రిలాక్స్ కావడము, అంటే విశ్రామం తీసుకోవడము, దీర్ఘశ్వాస తీసుకొని 1-2 సార్లు మళ్ళీ హాయిగా నిదానంగా వదిలిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు చేయడం, ఇట్లా శక్తికి మించకుండా మధ్య మధ్యలో విశ్రామం చేస్తూ ఈ యొక్క కపాలభాతి క్రియ చేస్తుండాలి. ఇప్పుడు మెదడులో ప్రతి కణకణానికి కూడా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. మెదడు యొక్క సామర్థ్యం అంటే ఉపయోగించుకునేటువంటి సామర్థ్యము మనకు బాగా పెరుగుతుంది. ఇది చేసే విధానం, వేగంగా శ్వాస లోపలినటువంటి శ్వాసని ఎంబడెంబడే వదిలేస్తుంటాము.

అప్పుడు మీరు వింటున్న శబ్దము శ్వాస వదులుతున్నాము. నెంబర్ ఆఫ్ టైమ్స్ శ్వాస ఏ విధంగా శబ్దంతో స్ట్రోక్స్ బయటకు వదులుతుంటే ఆ విధంగా శరీరం దానంతలదే తీసుకుంటుంది. ఇట్లా పొట్టను ఉబ్బించడం కాకుండా ఉన్న నార్మల్ స్థితి మామూలు స్థాయి నుంచే వెనక్కి తోసేస్తున్నాము. శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ ఒక్కసారి ఇట్లా శబ్దం చేసినప్పుడల్లా ఒక స్ట్రోక్ అవుతుంది. ఇట్లా మీరు కనీసం ఒక 30 సార్లు చేయగానే నిదానంగా శ్వాస నింపి హాయిగా

0: ఉద్దీపన కదలికలు ఏర్పడుతుంది. దాని ద్వారా వాటి లోపల రోగ లక్షణాలు ఏమున్నా సరే దూరం అవుతుంటాయి. తర్వాత నిస్సత్తువుగా ఉన్నటువంటి అయితే నిర్వీర్యంగా ఉన్నటువంటి కణాలకు కూడా మంచి శక్తి ఏర్పడడానికి ఆస్కారం, అంటే శక్తి పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది కపాలభాతి క్రియ అని అంటాము. ఇది ప్రారంభ స్థితి. ఇది దీంట్లోనే మళ్ళీ రెండవ రకము, అదే విధంగా మీరు శ్వాసక్రియను వేగంగా బయట లోపలి నుంచి బయటకు తోసేస్తున్నప్పుడు మన యొక్క కుడి చేయి యొక్క బొటనేలిని కుడిముక్రందాన్ని బంద్ చేస్తుండాలి. ఇది ఎడం వైపు నుంచే కపాలభాతి జరుగుతుంది. దీన్నే వామ కపాలభాతి అని అంటాము. ఈ చేసే విధానం చూడండి. ఈ విధంగా ప్రతిసారి స్ట్రోక్స్ చేసినప్పుడల్లా, శ్వాస వదిలినప్పుడల్లా, శబ్దంతో శ్వాస వదిలినప్పుడల్లా కొడుముక్కు పుటాన్ని, కొడుముక్కు రంధ్రాన్ని మూసేస్తుండాలి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటప్పుడు మనం వేలును పక్కకు జరుపుతుండాలి. ఇట్లా ప్రతిసారి శ్వాస వదిలినప్పుడు కొడుముక్కు రంధ్రాన్ని కుడి చేయి యొక్క బొట్టునేలతో ఒత్తిడి చేస్తుండడము, తర్వాత శ్వాస తీసుకుంటప్పుడు ఆ వేలును పక్కకు జరపడము. ఇట్లా ఒక 30 సార్లు చేసిన తర్వాత నిదానంగా శ్వాస నింపి మళ్ళీ చాలా హాయిగా శ్వాస వదలాలి. ఇది కపాలభాతిలో రెండవ రకము. అదేవిధంగా మూడవ రకము, ఏ విధంగా అయితే కుడివైపు ముక్కు పుటాలని, ముక్కు రంధ్రాన్ని మనము కుడి చేయి బొట్టునేల ద్వారా ఒత్తిడి చేసినాము, అదే విధంగా మూడవ రకంలో ఎడమ ముక్కు రంధ్రాన్ని ఎడమ చేయి యొక్క బొట్టునేలతో ఒత్తిడి చేస్తూ కుడిముక్కు రంధ్రంతో కపాలభాతి క్రియ చేస్తాం. దీన్ని దక్షిణ కపాలభాతి అని అంటాము. ఇది కూడా ఒక 30 సార్లు, తక్కువ 30 సార్లు చేసుకోవడం. ఈ విధంగా 30 సార్లు చేసిన తర్వాత నిదానంగా మళ్ళీ శ్వాస రెండు ముక్కు పొటాల ద్వారా నింపి హాయిగా వదులుతాము. తర్వాత ఈ ముక్కు పొటాలను ఒత్తిడి చేయడము, ఏదైతే ఈ బోన్ ఉంటుందో, ముక్కు ఎముక ఉంటుందో, ఎముక కింద భాగము మనం ఈ వేల్ ద్వారా ఒత్తిడి చేసినట్టయితే అది పూర్తిగా మూసుకుంటుంది, మూయబడుతుంది. రెండవ వైపు కరెక్ట్గా ఈ క్రియ జరుగుతుంది. ఇట్లా చేసిన తర్వాత రెండు చేతుల యొక్క రెండు బొటనెళ్ళు ఉపయోగించి, రెండు మధ్యవేలు ఉపయోగించి, బొటనేలు కానీ మధ్యవేలు కానీ, మధ్యవేలు ఉపయోగిస్తే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది, రెండు మధ్యవేలను ఉపయోగించి ఆ తర్వాత ఒకసారి కుడితో ఒకసారి ఎడమతో ఈ విధంగా కలిపి ఆల్టర్నేట్గా కుడి ఎడమ, కుడి ఎడమ, ఒకసారి కుడి ఒకసారి ఎడమ ఒత్తిడి చేస్తూ ఈ యొక్క కపాలభాతి క్రియ చేసినట్టయితే ఇది 4వ రకం అవుతుంది. దీనివల్ల ఈ సైనస్ గ్లాండ్స్ ఏవైతున్నాయో, సైనస్ గ్రంథులు ఏవైతున్నాయో అవి చక్కగా శుద్ధి చేయబడతాయి. శుద్ధి చేయబడి జంక్షన్ ఎప్పుడైతే శుద్ధిగా పడుతుందో అప్పుడు మొత్తం జ్ఞానేంద్రియాలకు చక్కటి శక్తి లభిస్తుంది. దాని ద్వారా కళ్ళ దోషాలు కానీ, నాసికా దోషాలు కానీ, చెవుల దోషాలు కానీ ఇవన్నీ కూడా దూరమవుతుంటాయి. ఇది మొత్తము 4 రకాలుగా కపాలభాతి. మొదలు చేతులు ఉపయోగించకుండా చేసుకుంటాము, తర్వాత కొడుముక్కు రంధ్రాన్ని మూసేస్తూ రెండవది, ఆ తర్వాత 30 సార్లు చేసిన తర్వాత ఎడముక్కు రంధ్రాన్ని మూసేస్తూ మూడవది, తర్వాత కుడి ఒకసారి ఎడమ ఒకసారి ముక్కు రంధ్రాన్ని మూసేస్తూ 4వ రకంగా మనం సాధన చేసుకున్నట్టయితే కపాలభాతి క్రియ లోపల ఈ 4 రకాలుగా చేసుకున్నట్టయితే మొత్తం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క కఫ సంబంధం వ్యాధులు ఏవైతున్నాయో వాటిని దూరం చేసుకోవడానికి వీలువడమే కాకుండా ఈ డయాబెటీస్ లక్షణాలను కూడా దూరం చేస్తుంది. ఈ యొక్క గుండె లోపల ఉన్నటువంటి మాలిన్యాల్ని దూరం చేసుకోవడానికి వీలుపడుతుంది. ఈ యొక్క మెదడు లోపల చిన్న మెదడు, పెద్ద మెదడు, మెడుల్లా ఏవైతే ఈ కణాలు ఉన్నాయో, 10,000,000,000 కణాలు ఏవైతున్నాయో వాటికి మనం చేసిన సాధనని బట్టి వాటి లోపల మాలిన్యాల్ని దూరం చేస్తూ శక్తిని కలిగజేస్తుంది.
1: కపాలభాతి క్రియ గురించి యోగం అనే అదృష్టం శీర్షికన యోగ శిక్షకులు సిద్ధిరాములు అందించిన వివరాలవి. ఈ ప్రసంగం ఇప్పుడు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో ఉంచింది మీ అభిమాన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

కవి నిఖిలేశ్వర్ పుట్టినరోజు. ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఈయన కవిగానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా, విమర్శకునిగా ప్రజా దృక్పథం గల రచనలు చేశారు. 1938 ఆగస్టు 11 యాదాద్రి జిల్లాలో జన్మించారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరు మీదనే రచనలు చేశారు. 1965 నుంచి తన కలం పేరును నిఖిలేశ్వర్గా మార్చుకొని దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో విరజ

వెళ్లారు. అగ్నిశ్వాస కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2020 సంవత్సరంలో అందుకున్నారు. విప్లవ రచయితల సంఘంకి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. కథవారధి, నిఖిలేశ్వర్ కథలు, హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర, యుగస్వరం లాంటి రచనలు చేశారు కవి నిఖిలేశ్వర్.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: అమ్మడాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు చట్టపరమైన వయసు అంటే ఆడపిల్లలకు 18 ఏళ్ళు, మగపిల్లలకు 21 ఏళ్ళు. ఈ వయసు రాకముందే చేసే వివాహాలు బాల్య వివాహాలు. దీనివల్ల పిల్లల బంగారు భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉంది. ఇంతేకాదు శారీరక మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చిన్న వయసులోనే గర్భం ధరించడం, ప్రసవ సమయంలో తల్లులు పుట్టే పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంకా రక్తహీనత, పోషకాహార లోపంతో చాలా బాధపడతారు. ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలంటే బాల్య వివాహాలను నిర్మూలించి అవగాహన కల్పించాలి. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు మనకు అందిస్తున్నారు ఇప్పుడు బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు డి బాలచంద్రం.
1: ఈరోజు మేజర్గా మనకి ఏందనంటే, ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసినట్లయితే మేజర్గా చాలా బాల్య వివాహాలు అనేటివి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికీ తగ్గినప్పటికీ కూడా ఇంకా మనకు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం అనేది, మనకు బాల్య వివాహాలను నిరోధించడానికి మనం చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. బాల్య వివాహాల నిరోధానికి మేజర్గా మనం ఏం చేస్తామనంటే, ప్రభుత్వం నుంచి కూడా మనకి CMPOs అనేవాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్స్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మనకు యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. అదేవిధంగా బాల్య వివాహం అనేది మనం చూసినట్లయితే ఆడపిల్లలు 18 దాటిన తర్వాత చేసుకోవాలి. మనకు PCMA యాక్ట్ 2006 ప్రకారంగా ఆడపిల్లలు 18 సంవత్సరాల తర్వాత మనకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకోవాలి. అదేవిధంగా మగపిల్లలు 21 సంవత్సరం తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దాని లోపల గనక ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు 18 సంవత్సరాల లోపల గాని 21 సంవత్సరం లోపల గాని వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే వాటిని బాల్య వివాహాలుగా మనం పరిగణించవచ్చు. ఈ బాల్య వివాహాలు జరగడానికి కారణం మేజర్గా మనం చూసినట్లయితే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల పట్ల కొంత అపనమ్మకము, అదేవిధంగా ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని అడాలసెన్స్ ఏజ్ లో కౌమార దశలో వచ్చే మార్పుల పట్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎలోప్మెంట్ కు గురయ్యి కొన్ని చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే తల్లిదండ్రుల్లో కొంత అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా సోషల్ దురాచారాలు కూడా దీనికి, నా పిల్లలకి తొందరగా పెళ్లిళ్ళు అయితే వాళ్ళు మంచిగా ఉంటారు, తొందరగా సెటిల్ అయిపోతారు, తొందరగా పిల్లలు అంటారు అనే ఒక ధోరణి అనేది కూడా ఉన్నది. అటువంటి ధోరణి ఉండకుండా మనం ఏం చేయాలంటే మేజర్గా తల్లిదండ్రులకు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ, అదేవిధంగా వాళ్ళ పెద్దలకు, గ్రామ పెద్దలకు కానీ, పూజారీలకు కానీ, ఫాస్టర్స్ కానీ, అదేవిధంగా మనకు కాజీస్ కానీ, వివిధ మతాల పెద్దలకు కూడా ఈ బాల్య వివాహాలు మనకు ఈ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఏదైతే మనం అనుకున్నామో ఆ ఏజ్ లోపల ఎవరైతే పిల్లలకి మనం చేస్తామో, చేసినప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది అనే దానిపైన మనం ఎక్కువ దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. ఆ దృష్టి పెట్టినప్పుడు ఏదైతే ఉందో వాళ్ళకు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేందనంటే బాల్య వివాహాలకు ఒకవేళ గనక చేసినట్లయితే 18 సంవత్సరాల లోపల అమ్మాయికి, 21 సంవత్సరం లోపల అబ్బాయికి బాల్య వివాహం చేసినట్లయితే

0: వాళ్ళకి శిక్షలు కూడా ఉంటాయనే విషయము మనము క్లియర్ గా చెప్పాలి. అది పిల్లలకు కాదు, ఎవరైతే చేస్తారో పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్లకు మాత్రమే శిక్ష అనేది వేయబడుతుంది. అది కోర్టు దృష్టికి మనం కేసు ఫైల్ చేసినప్పుడు, అది కోర్టు దృష్టికి వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో మినిమం 1 లక్ పైన ఫైన్ పడుతుంది, అదే విధంగా 2 సంవత్సరాల పైన జైలు శిక్ష కూడా ఉంటుంది. లేదు అది సివిరియర్ గా ఉన్నట్లయితే వాళ్ళ జడ్జి ఎవరైతే ఉంటారో వారి ప్రకారంగా 2 కూడా పడచ్చు శిక్ష, అదే విధంగా ఫైన్ కూడా 2 కలిపి కూడా పడే అవకాశం అనేది ఉంటుందనే విషయం ప్రతి వాళ్ళకి కూడా అవగాహన ఉండాలి. అది ఎవరికి పడుతుంది శిక్ష అనేది కూడా చాలా మందికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెళ్లి చేసిన తల్లిదండ్రులకు కావచ్చు, అమ్మాయి తల్లిదండ్రులే కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులే కావచ్చు, అబ్బాయి మేజర్ అయితే అతనికి కూడా శిక్ష పడచ్చు. అదే విధంగా ఎవరైతే మనకు బాల్య వివాహాలు చేస్తారో ఆ బాల్య వివాహాలు చేసిన పంతులకు గాని అదే విధంగా దానికి వచ్చిన పెద్దలకు కూడా శిక్ష అనేది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల పైన అవగాహన కల్పించుకొని వాళ్ళకు జరగకుండా చూడాలి. బాల్య వివాహాలు జరగడం వల్ల ఏమైతుంది అనే దానిపైన కూడా ప్రజల్లో అవగాహన ఉండాలి. ఎందుకంటే 18 సంవత్సరాల లోపల గాని 21 సంవత్సరం లోపల గాని ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కూడా ఉండదు, అదే విధంగా శరీరం కూడా అంత మనకు మ్యారేజ్ కి సంబంధించిన వ్యవస్థలు అనేటివి పరిణితి చెందకపోవడం వల్ల బాల్య వివాహం జరిగిన ఆడపిల్లలు ఎవరైతే కాన్పుకు వెళ్ళినప్పుడు మాతృత్వ మరణాలు కావచ్చు, శిశు మరణాలు కావచ్చు, ఇటువంటివి కూడా వాళ్ళకి జరిగేదనేది ఈ మధ్యలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ దృష్టితోటి వాళ్ళు ఈ కోణంలో ఆలోచించి మేజర్ గా ఏందనంటే మనము ఆడపిల్లలకే గాని మగపిల్లలకే గాని వాళ్ళకి ఉన్నత విద్య చాలా మటుకు మన ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే కొంతవరకు సెకండరీ స్కూల్ అయిపోగానే ఎవరైతే అమ్మాయిలు ఉంటారో అమ్మాయిల్ని చదువు అనేది ఆపేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ద ల్యాక్ ఆఫ్ యాక్సెసింగ్ మండల్స్ కి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అటువంటిది కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్లి రావడం ఎలా అనే దానిపైన వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండరీ ఎడ్యుకేషన్ 100% అయిపోయిన తర్వాత కాలేజీల్లో చదవడం ద్వారా వాళ్ళకు పెళ్లి చేయాలనే ఆలోచన కూడా పెద్దల్లో కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి అదే విధంగా వాళ్ళు కనీసం మినిమం గ్రాడ్యుయేట్ చదవడం ద్వారా వాళ్ళకు కూడా మైండ్ పరిణతి చెంది ఎటువంటి వాళ్ళను పార్ట్నర్ను సెలెక్ట్ చేసుకోవాలనే దానిపైన కూడా వాళ్ళు పరిణతి పొందుతారు. కాబట్టి మనము పిల్లలకు ఈ ఏజ్ నిండేంత వరకు కూడా 100% మనము పెళ్లిళ్ళు అనేది బాల్య వివాహాలు అనేది చేయకూడదు. దాని తర్వాత ఏంటంటే బాల్య వివాహాన్ని నిరోధక అధికారులు అనే వాళ్ళు మనకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారు ఉంటారు, అదేవిధంగా మండల స్థాయిలో సిడిపిఓ గారు ఉంటారు, అదేవిధంగా గ్రామ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్త కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు. ఇది ఒక డిపార్ట్మెంట్ చేత మనం బాల్య వివాహాల పైన ఆపాలి అనేది మాత్రం అది జరగదు. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్స్ లో ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే బాల్య వివాహాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు మనం 1098 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా బ్రాడ్ గా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఎక్కడైనా జరుగుతున్నాయి అన్నప్పుడు ఆ జరిగే రోజు పోయి ఆపకుండా ముందుగానే ఐడెంటిఫై చేయడం కోసం 1098 ని మనం ఎక్కువగా బ్రాడ్ గా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేయాలి. తద్వారా ఏంటంటే వాళ్ళకు ఆ అమ్మాయిని చూడడానికి వస్తున్నారు లేదా అబ్బాయిని చూడడానికి వస్తున్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే మనం చెప్పడం ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ద్వారా అసలు బాల్య వివాహం వల్ల జరిగే నష్టాలు ఏంటిది అనేది తెలియడం వల్ల గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉంటారో కొంతమంది చదువుకోవచ్చు పేరెంట్స్, కొంతమంది చదువుకోకపోవచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామీణ ప్రజలు వాళ్ళ పైన అర్థం చేసుకోవడం అవకాశం ఉంటుంది. పెళ్లి జరపద్దు అనే అవకాశం అనేది వాళ్ళు చాలా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ జిల్లాలో మనకు అభయ్ అనే స్కీమ్ కింద మనకి ఆల్ ద సిఎంపిఓస్ కి చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ కి మనకు ట్రైనింగ్ అనేది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, చేస్తున్న పనిని ఇంకా కొంచెం మనం మెరుగుపరిచే దిశలో మనం ట్రైనింగ్ అనేది ఈ రోజు జరపడం అనేది జరుగుతుంది. అదే విధంగా వీళ్ళు గ్రామ స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఒక డిపార్ట్మెంట్ తోటి మిగతా డిపార్ట్మెంట్లన్నీ ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ సేవ కావచ్చు, స్కూల్ టీచరే కావచ్చు, అదేవిధంగా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్సే కావచ్చు, వీళ్ళ అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా కలెక్టివ్ గా వాళ్ళ ఇంటికి పోయి కౌన్సిలింగ్ చేయడం ద్వారా దాన్ని పోస్ట్ పోన్ చేయడం ద్వారా మనకు ఆడపిల్లలే కావచ్చు మగపిల్లలే కావచ్చు వాళ్ళని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా వాళ్ళని కాపాడుకునే దిశలో మనం మండల స్థాయిలో సిఎంపీఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని చేయొచ్చు. ఇన్ కేసు వీళ్ళు చెప్పినా కూడా చేస్తే గనక, బాల్య వివాహాలు చేస్తే గనక, సిఎంపీఓస్ కు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులకు ఎవరైతే ఉన్నారో వారు, చైల్డ్ మ్యారేజెస్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కేసు పెట్టి వాళ్ళకి కన్విక్షన్ వేసి రెగ్యులర్ ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నారో వాళ్లకు వెళ్లి పంపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకు ముందుగా ఎవరైనా జరుపుతున్నారు అని అనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొని వివాహాన్ని ఆపి, ఎవరైతే 18 సంవత్సరాల లోపల అమ్మాయి ఉంటుందో వాళ్ళకి రీహాబిలిటేషన్ సౌకర్యం, షెల్టర్ హోమ్స్ గానీ మన ప్రభుత్వం మనము ప్రొవైడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కల్పించి తర్వాత ఉన్నత విద్యకు కూడా వాళ్ళను చేర్పించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎవరైతే పర్ఫార్మెన్స్ చేశారో చైల్డ్ మ్యారేజ్ కి వాళ్ళకి కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బాల్య వివాహాలని చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేయకుండా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరుచున్నాం.
1: బాల్య వివాహాల నిర్మూలన అవగాహన ఈ అంశం గురించి బాలల సంరక్షణ కమిటీ సభ్యుడు డి బాలచంద్రం అందించిన ప్రసంగం అది. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: దేశభక్తి గీతం విన్నారు. అమ్మటల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు మాట సొగసు శీర్షికన ఇస్తారి గురించి మనకు అందిస్తున్నారు. భోజనం వడ్డించడానికి పరిచే ఆకు లేదా ఆకులతో కుట్టిన కంచం లాంటిదాన్ని ఇస్తారి అంటారు. మోదుగా ఆకులతో కలిపిన అందమైన విస్తారి వేసి పండుగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో భోజనాలకు ఉపయోగించే ఇస్తారి గురించి ఇయాల్టి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్నారు. ఇప్పుడు అది విందామా?
1: ఈరోజు విస్తరి అనే మూడక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. విస్తరిని విస్తారి అని, ఇస్తారి అని వ్యవహారంలో మాట్లాడతారు. దీనికి ఒక తోడు కూడా ఉంటుంది, దాన్ని డొప్ప లేదా డొన్న, దొన్న అని అంటారు. ఇస్తారిలో భోజనం చేస్తున్నప్పుడు ద్రవ పదార్థం ఏదైనా ఉంటే, అంటే పప్పు, చారు, పానకం వంటి ఉంటే అందులో పోస్తారు. ఆదిలాబాద్ వారికి విస్తారంటే మోతుకాకులతో తయారైన విస్తారి మాత్రమే తెలుసు. ఒకప్పుడు అందరిళ్లలో పెద్ద పెద్ద మోతుకాకులను సుత్తులీ తాడుతో గుచ్చి నీడలో ఆరబెట్టి సిలుక్కొయ్యకు తగిలించి ఉంచుకునేవారు. పండుగలకు, పబ్బాలకు, ఒక పొద్దులకు ఆ ఆకుల నుండి మనకు కావలసినన్ని ఆకులను తీసుకుని ఒక గంగాళంలో ఉంచి వాటిపై బరువుకు ఒక గుండ్రాయిని పెట్టి నీళ్లు నింపేవారు. ఆ ఆకులు బాగా నానిన తర్వాత జొన్న చుప్పకర్రల నుండి తీసిన పుల్లలతో అందంగా మిషన్ కుట్టినట్లే విస్తర్లను కుట్టేవారు. భోజనాల సమయానికి విస్తర్లు రెడీ అయిపోయేవి. పచ్చి ఆకుల కాలంలోనైతే ఈ నానపొయ్యడం అనే పని ఉండకపోయేది. ఆకుపచ్చని మోతుకాకు మీద చుప్పబెండు మెరుపుతోనున్న కుట్లు చాలా అందంగా, కళాత్మకంగా కనబడతాయి. ఆకుపచ్చని మోతుకాకు విస్తర్లో తెల్లని మల్లెపూల వంటి అన్నం మెతుకుల రాశి, పక్కనే బంతిపువ్వు రంగులో ఉన్న ముద్దపప్పు, ఆ పక్కనే ఇంకా ఆకుపచ్చ రంగు కోల్పోని వంకాయ కూర, దుప్పలో నల్లని పాత చింతపండు చారు, అందులో తేలుతూ తలతలా మెరుస్తున్న తెల్లటి ఉల్లిగడ్డ ముక్కలు, ఇది ఆదిలాబాద్లో పరసంగాలకు తయారయ్యే భోజనం. ఒకంత డబ్బున్న వాళ్ళైతే చక్కెర బూరెలో, బెల్లం బూరెలో ఉండేవి. లేకపోయినా ఆ భోజనాన్ని తృప్తిగా తిని లేచేవారు బంధువులు, మిత్రులు. ఇస్తారి కుట్టడం కూడా ఒక కళనే. కుడి నుండి ఎడమకు కుట్టాలా, ఎడమ నుండి కుడికి కుట్టాలా అనేది ప్రాథమికమైన ప్రశ్న. విసుర్రాయి ఎట్లా తిరుగుతుందో అట్లా కుట్టాలనేది దానికి జవాబు. ఇప్పుడైతే విస్తరి కుట్టడం లేదు, విసుర్రాయి తిప్పడం లేదు గనక కుడి నుండి ఎడమవైపు తిప్పుతూ కుట్టి మళ్లీ మొదటికి రావాలి అని తెలుసుకుందాం. అంటే భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్లు. మోతుక్కు మూడాకులు అనే సామెత ఉండనే ఉన్నది. ఎదుగు బొదుగు లేని సంపాదనను మోతుక్కు మూడాకులు అంటారు. అయితే ఒక ఆకు ఊడిపోతే రెండాకులుండవచ్చు, లేదా రెండూ ఊడిపోతే ఒక ఆకే మిగలవచ్చు, గాని నాలుగు ఆకులైతే కావు. సంపాదన ఇంకా దిగజారిపోతుంది గాని అభివృద్ధి సాధ్యం కాదని దాని భావం. ఈ మూడాకులు త్రిశూలాకారంలో ఉంటాయి. మధ్య ఆకు గుండ్రంగా ఉంటుంది. ఒక ఆకు కుడివైపు చూస్తే మరో ఆకు ఎడమవైపు చూస్తుంది. సాధారణంగా గుండ్రటి ఆకును మధ్యలో ఉంచి కుడతారు. చుట్టూ గుండ్రని ఆకులతో కుడితే విస్తరి గుండ్రంగా, అందంగా తయారవుతుంది. కుడివైపు చూసే ఆకులతో గుండ్రటి ఆకును మధ్యలో వేసి కుట్టవచ్చు, విస్తరి అందంగా తయారవుతుంది. కానీ ఎడమవైపు చూసే ఆకులతో కుట్టడం కొంచెం కష్టం. అవి మనం చెప్పినట్టు వినవు, అటూ ఇటూ చూస్తాయి. సాధారణంగా ఈ ఆకులతో కుట్టరు, కానీ వాటిని అందంగా పేర్చి కుట్టడం కష్టమేమీ కాదు. కొంచెం ఓపిక ఉండాలి. ఆదిలాబాద్లో ఈ ఆకులను రొడ్డాకులు అంటారు, అంటే ఎడమవైపు ఆకన్నమాట. ఒకప్పుడు విస్తరి కుట్టడం వచ్చిన మగవారికే పిల్లనిచ్చేవారట. ఈనాటికి అగ్రహారాల్లో ఉండే బ్రాహ్మణుల ఇళ్లలోని అటకల మీద ఆరబెట్టిన విస్తరి కట్టలు, ఎండిపోయిన దర్భపుల్లలు, వాటి కట్టలు కనిపిస్తాయి.

పంతులు తండ్రి ఉంటాడు కదా, ఆయనది ఏడాది దినం. ఆ పంతులకు ఒక్కడే కొడుకు, పట్నంలో పెద్ద కొలువు మీదున్నాడు. తండ్రి చచ్చిపోతే ఊర్లోనే కర్మకాండ చేసాడు. ఏడాది దినం నాడు కూడా ఊర్లోనే చేసాడు. అయితే వాళ్ళ తండ్రి చెప్పిండట, సావుకర్మ అన్నీ మనవులనే చేయిబిడ్డా అని. ఉమాపతిరావు మా పంతుల్ని పిలిపించి మా నాయన పేరు మీద ఒక ఆట ఆడుండ్రీ అన్నాడట. అది ఆయిటి మూనిన దినం. వాన మీద వాన, మూడు వానలు పడ్డాయి. ఎద్దుకో నాగలు కట్టిండ్రు. తిందామన్నా తీరుతలేదు జనానికి, పునాసలకు దున్నుతుండ్రు. మనిషికి మనిషి దొరుకుతలేడు. మేము అంతకుముందే అల్లిరాని ఆట నేర్చుకుని ఎండాకాలంలో 2 సార్లు వేసినాం కదా, ఆట మంచిగానే గమ్మే. 400 పైనే వచ్చినాయి అప్పుడు పైసలు. అంతవరదాకా మాకు సూపు పరదాలు లేదు, సైడు పరదాలు కూడా లేవు. ఒక్కటే పెద్దది తెల్ల బట్టుండే. ఈ పైసలు మనిషికిని పంచుకుందామని అన్నారు. పంచుకొని బంగ్లా కడతామా? వద్దు, పొత్తుల్ది పొత్తుల్నే సామాన్లు కొందామన్నాడు మా మామ. 150 ఇచ్చి సూపు పరదా మీద రామ పట్టాభిషేకం బొమ్మను అద్దిచ్చిండు. తబ్లాలు ముడిపించిండు. 2 కొత్త తాళాల జోళ్లు కూడా కొన్నాడు. రాజేశానికి 2 షేర్వాన్లు గుట్టిచ్చిండు. విగ్గులు, గడ్డాలు, కొంత మేకప్ సామాను కూడా కొన్నాడు. సైడు పరదాలు కొన్నాం. రూపాయలు మొత్తం ఖర్చు అయిపోయినాయి. ఇక అన్ని ఖర్చు అయినాక మాకు యాదికొచ్చింది ఏంటిదంటే మైకు. ఈ పైసలల్లో ఇంకొన్ని గలేస్తే మైకత్తుండే కదా అనుకున్నాం. కానీ ఏం లాభం, పైసలన్నీ ఖర్చు అయిపోయాయి. మేము ఇట్లా బాధపడుతుండగానే మా పంతులు చల్లటి వార్త తెచ్చిండు. ఏంటిది, ఈ పట్నం పంతులది. పట్నం పంతులు ఆటాడమంటుండు. వాళ్ళ నాయనది ఏడాది దినమాట కదా, మైక్ గొనిత్తాడట. ఇంత మంచి మోకా దొరకది అన్నాడు. ఎట్లాడతాం, పుట్టెడు పనుంది. ఎంత నోటికొచ్చినా 2 రిహార్సల్లో నిలదీయాలి. ఎవరు రమ్మన్నా రారు అన్నాడు మా దాచిన్నాయన. ఆట ఆడితే 4 మెచ్చే తట్ట ఆడాలి, కాని ఆగమాగం ఆడద్దు. మా చిన్నాయన మాట కూడా నిజమే. అల్లిరాని ఏషమేషే తెనుగు మైసయ్య పటేన్ల శాతల జీతం ఉన్నాడు. పగడసేన గోదలకాడ జీతం ఉంటాడు. అర్జునుడేమో ఇప్పుడు దుక్కి దూనుతోడు. శ్రీకృష్ణుని ఏషమేషే నారాయణ కూడా జీతమే ఉన్నాడు. నాటకం ఆడుకుంటూ ఉంటే జీతం ఉంచుకున్న వాళ్ళు ఊరుకుంటారా? పన్నెల నుంచి తీసిపారేస్తారు. ఎట్లా? ఎట్లన్నా చేయండి, ఆట మాత్రం ఆడాలి. ఏడాది దినం, 1 వారం రోజులుంది. అందరు కలుపుకోండ్రి. మైకు కొనిత్తాడంటే మాటలా? ఇసొంటి మోకా దొరకది. మల్లెన కసీర్ మీద బాధపడద్దు అని మెల్లగా మా పంతులు దాసు చిన్నాయనకు, కొండయ్య మామకు బోధపోసిండు. 2 రోజులు తిండి లేకున్నా సరే గాని ఆట ఉండాలంటాడు మా మామ. ఆ ముచ్చట మీకు తెలుసు కదా, కొత్త మైకు వస్తుందని అందరిని ఊరిచ్చిండు. ఆ రోజు పొద్దున్నజాములనే అందరినీ జమ కొట్టిండు. అందరికీ ముచ్చటే చెప్పిండు. ఎట్లనన్నా 2 రోజులు కష్టపడితే మైకు కొనుడు తప్పుతుంది అని అందరికీ నచ్చజెప్పిండు. ముందుగా కొందరు వద్దన్నా, చివరికి అందరం ఒప్పుకున్నాం. తెనుగు మైషయ్యకు ఒక్కనికి మాత్రం కలవకుండా వచ్చింది. వాళ్ళ పటేల్ బిడ్డ అమ్మగారింటి కాడ పెద్ద మనిషి అయిందట. ఆ రోజే కచ్చరం కట్టుకుని పలారాలు కొండబోవాలనట. అసలు మేటేశం అల్లిరానే ఆయనదా. మైషయ్య అల్లిరాని ఏషమేసిండంటే టేటర్ గడగడ వనకాలే. ఆ యాక్షన్ ఇంకొకరి గుదరది. మైషయ్య ఊరికి పోక తప్పదు. ఆయనకు పటేల్ అంటే సత్యాంత భయం. ఎట్లా? మాకు మనసున పట్టలేదు, 2 ఒకేసారి రావాలనా అనుకున్నాం. ఇక మా కొండయ్య మామ పటేల్ని కలిసి బతిలాడిండట. పటేలా, మైషన్ని ఎట్లన్నా ఒక్కరోజు విడిచిపెట్టుర్రి అని చెప్పిండట. ఊరికి చేరంగానే పంపిస్తా, ఎయ్యిండ్రీ అన్నాడట పటేల్. ఇక చూడు, మా మురిపం చెప్పరాదు. రిహార్సల్ మొదలుపెట్టినాం, మేకప్ సామాన్లు రెడీ చేసుకున్నాం. మాకింకొక భయం కూడా పట్టుకుంది. ఒకవేళ ఆ రోజు అప్పుడెప్పుడో కొట్టినట్టు వాన కొడితే ఎట్లా అని. కొడితే కొట్టని, మనమేం చేద్దాం? మైక్ పైసలైతే వస్తాయి, వాన కొడితే మన తప్పు కాదు కదా అని అనుకున్నాం. అనుకున్నట్టు ఆ రోజు రానే వచ్చింది. ఒక దిక్కు దున్నుడు పని, మరో దిక్కు రిహార్సలు. 2 దినాలు నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసినాం. ఇక జీతగాళ్ళకైతే పాపం అది అగ్ని పరీక్షనే అనుకోరాదు. కూరుకురాత్రి దొడికాన్నే ఉండాలి, మళ్ళీ మబ్బుల్నే లేచిపోవాలి, మళ్ళీ రాత్రంతట రిహార్సల్ చేయాలి. అసలు నిద్రపోని టైమే లేదనుకో. అక్కడికి ఊర్లే మమ్ముల్ని తిడుతోండ్రు, ఎవ వీళ్ళు పిచ్చోళ్ళ ఏందిరా
కాలం నెత్తిమీదికి వచ్చినాక బాగోతమాడతారట.

0: అని అంటోరు. మనకు పనిలేన్నాడు ఏడాదిన్నం చేయమంటే చేస్తారా? ఏదో ఓ అవకాశం వచ్చింది కాబట్టి ఆడుతున్నాం అని మా పంతులు మేము అందరికీ సదిరి చెప్తున్నాం. మా అందరి ఆగం ఒకటే, ఊర్లే ఉన్న మేము ఎట్లనో యాళ్ళకత్తాం, వేరే ఊరు పోతున్న మైసయ్యే ఎట్లా రావాలి అని. మైసయ్యకు పోయేటప్పుడు పదే పదే చెప్పినాం. వెంట పటేల్ కూడా ఉన్నాడు, పటేల్ కూడా బతిలాడి చెప్పినాం. ఇద్దరు సరేనని తలకాయ ఊపిండ్రు. వాళ్ళు పోయేది మద్దికుంటా, ముస్తాబాద దాటిపోవాలి, ఏం లేదన్నా మా ఊరు నుంచి 10 మైళ్ళు. పొద్దుగూకే జాముల బయలేలినా ఆటకు అందుతాడు. మొదటేశం ఆయనదేనాయ, పటేల్ నమ్మకంగా దోలిత్తనన్నాడు, మైసయ్య నమ్మకంగా అత్తనన్నాడు. పొద్దున్నే సవారు కసరం కట్టుకుని పలారాలు తీసుకుని పిల్లా జల్లా అందరూ అయ్యారు. మేము ఉమాపతిరావు పంతులు ఇంటి ముంగట స్టే చేసినాం. ఇంట్లో నుంచి కరెంటు గుంజినాం, ఏషాలేసుకొని రెడీ అయినాం. ఇక మైసయ్య కొరకు చూస్తున్నాం. మైసయ్య జాడలేదు, పత్తలేదు. అటు చూడా ఇటు చూడా కూరుకు రాత్రి దాటింది, అయినా కాని మైసయ్య రాలే. ఏమయ్య ఇంకా ఆడరా, నడిజాం రాత్రి మొదలు పెడతారా అని జనం బొబ్బ పెడుతుండ్రు. నిజానికి మైసయ్య యాళ్ళ పొద్దున్నే వెళ్ళిండట అక్కడి నుంచి. వస్తూ వస్తూ పటేల్కు చెప్పిపోదామని ఇంట్లోకి పోయిండట. పటేలు, అరే మైష, వాళ్ళకి నేను మాట ఇచ్చిండ్రా, జల్దిన పోవాలి నువ్వు, మా బామ్మర్ది సైకిల్ తీసుకుపోరా, జట్టన పోతావు అని సైకిల్ ఇచ్చిండట. మైసయ్యకు సైకిల్ ముట్టరాదు, పట్టరాదు, తొక్కరాదు. ఆ ముచ్చట అక్కన్నే పటేల్కు చెప్తే అయిపోతుండే కదా. పటేల్ ఏమంటాడు అని భయపడ్డాడట. సైకిల్ మెల్లమెల్లగా నూక్కుంటా ఊరు దాటిండట. అప్పటికే 3-4 సార్లు పైడి తట్టి బొక్క బోల్రబడ్డాడట. సైకిల్ని నూక్కుంటా నడవత్తలేదట. ఇక ఇట్లగాదు అట్లగాదని తువ్వాల సుట్టబట్ట చేసుకుని సైకిల్ని నెత్తి మీద ఎత్తుకున్నాడట. ఏం గోసా, మొదలే చెప్తే అయిపోతుండే కదా. మెల్లమెల్లగా తువ్వ పట్టిండట. నెత్తి మీద సైకిలే, ఎట్లా నడవత్తది? సైకిల్ ఇడిచి పెడదామంటే పటేల్ ఏమంటాడు, ఏదిరా సైకిల్ అంటే ఏమిస్తాడు? మరి తొక్కుదామంటే సైకిల్ ఏమో దొక్కరాదే. అట్లా ఇట్లా మెల్లగా మెల్లగా ఊళ్ళకి వచ్చే వరకు నాన్లు చల్లబడ్డాయి, చల్ల చెమటలు పుట్టినాయి, దెబ్బతలిగిన కాళ్ళు నొప్పి పెట్టినాయి. 2 గంటలు నడిసే తువ్వ 4 గంటలు పట్టింది. ఇక ఇక్కడ మైసయ్య కొరకు చూసి చూసి మేము ఆశ జాలిచ్చుకున్నాం. వాడు రాడనుకున్నాం. అల్లిరాని పాటలు పద్యాలు వచ్చేది మా పంతులు ఒక్కనికే. ఈ ఆట మాట్లాడింది కూడా ఆ పంతులే కదా. అందుకే ఎట్లా పంతులు, మాకిప్పుడు నువ్వే దిక్కు, ఎట్లయినా అల్లిరాని వేషం నువ్వే వెయ్యాలి, ఈ ఎట్లనో జర ఎల్లదీయాలి అని ఆట నేర్పిన పున్నయ్య పంతులను బతిలాన్నాం. ఆయన ఒప్పుకున్నాడు. గాని అసలు సంగతి మిసాల దగ్గర వచ్చింది. మా పంతులు మిసాలు గుబురుగా పెద్దగుంటాయి, వేసేది ఆడేశమే, మిసాలతో వేషమెత్తాను అంటాడు పంతులు. ఎంత చెప్పినా వినడు. ఏం చెప్తాం, ఆఖరికి మీ ఇష్టం, వేయమంటే ఎత్తా, వద్దంటే ఊకుంటా అంటోండు. ఇక సరే తీయని మేం కూడా ఎయ్యండి పంతులు అన్నాం. పంతులు అల్లిరాని వేషం కట్టిండు. అల్లిరాణిని చూసి జనాలంతా ఒక్కటే నవ్వుడు. అరే అల్లిరానికి మిసాలు ఎందుకురా, ఇంకా అల్లిరానికి మిసాలు ఉంటాయిరా, అది మోగేశమా ఆడేశంరా అని ఒక్కటే కీకెలు బొబ్బలు. నిజంగా అల్లిరానికి మగోళ్ళంటే మస్తు కోపం ఉంటుంది కదా. అసలు పెళ్ళే చేసుకోదామే, కృష్ణుడు మాయ చేస్తాడు, చివరికి ఆమెను లొంగ తీసుకుని అర్జునుడు పెళ్లి చేసుకుంటాడు, అది కథ. ఇక మా పంతులు జరు హుషారు కదా. ఆయన ఏమంటాడంటే, నేను పురుషద్వేషిని, పురుషునిలా నాకు మీసాలు ఎందుకు ఉండకూడదు, అందుకే మీసాలు పెట్టుకున్నా, పురుషుడి కంటే నేనేం తక్కువనా అని కవర్ చేసినట్టు ఎగురుకుంటా అన్నాడు. జనం తక్కువ తిన్నరా, అంతకుముందే మా ఆటను చూసిన వాళ్ళు. అరే మొన్న ఆట ఆడినాడు లేవు మీసాలు, ఇయ్యలు ఎందుకు వచ్చినాయి? మొన్న మీసం లేదు, ఇయ్యాల మీసాలు ఉంటాయా? భాగవతం పీసునే కొడుతూ కథలు పెడుతున్నారా అని బూతులు తిట్టుడు మొదలుపెట్టారు. నీ ఆటింట్లో పీనిగల అల్లిరానికి మిసాలుంటాయిరా అని ఆడోళ్ళు తిడుతుండ్రు. పంతులు ఎవరు మాటింటలేడు, పాడేది వాడుతోండు, ఎగిరేడు ఎగురుతోండు, ఏహే పగడసేన ఎక్కడున్నావే అంటూ దుంకే దుంకుతోండు. జనం మాత్రం తిట్టేది తిడుతుండ్రు. ఇక అట్లనే ఉంటే తర్వాత ఏం జరిగేదో గాని, సరిగ్గా అప్పుడే సైకిలు మైసయ్య ఇద్దరు స్టేజ్ ముందట దిగారు. ఇక మాకు పానం వచ్చిందనుకో, పరదసాటుకు దొలకపోయినాం. వాడు సైకిల్ కథంతా చెప్పిండు, కొట్టుకుపోయిన కాళ్ళని చూపించిండు, రక్తాలు గారుతున్నాయి, పాపం నడవత్తలేదు. అయినా ఏం చేస్తాం, ఏ నీ అవన్నీ కథలు రేపు చెప్తూ గానీ ముందుగా లేశం కట్టు అని గదిరిచ్చి పెట్టిండు మా మామ. ఒకడు రంగు పూసిండు, ఒకడు విగ్గు పెట్టిండు, ఒకడు చీర కట్టిండు, అత్తర్నో బుత్తర్నో ఏషం కట్టిండు మైసయ్య. కాళ్ళు నొప్పి పెట్టినాయి కదా, కుంటుకుంటూ నడుస్తుండు మైసయ్య. ఇక చూడు జనం, అరే అల్లిరాని కుంటుతుందేంద్రా, పయ్య బెండయిందా, సక్కగా నడుమన్రు. మల్లకి కెలుపు ఒక్కలు, సక్కగా నడుమంటే ఏం నడుస్తాడు, మన్నామా షేడమ్మా, కాళ్ళన్నీ కొట్టుకపాయా, మంటలు ఉడుతున్నాయి, రక్తాలు గారుతున్నాయి. వానత్తే ఆట బంద్ అవుతుందని వాన రావాలని మొక్కినాం, కానీ వాన వచ్చిందా సుక్కలు ఒడిచి ఎన్నీలగాస్తుంది. మొదలు మొదలే ఆట మొత్తం ఫెయిల్ అయింది. అంతకుముందు మంచిగా ఆడితిమి, ఈ కుంటుడు మెంటుడు మీసాలు చూసినాక అందరు ముక్కేసిండ్రు. అందరితో పాటు పట్నం పంతులు కూడా ముక్కేసిండు. మీరు మంచిగా ఆడలేదని 100 పదాలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దొరలకాందానే నోరెత్తి అడుగుతామా, అడిగి బతుకుతామా, ఆమంట ఈమంట అందరం కలిసి మైసేని దిక్నాం. అట్లా మా మైకు కొనే ఆ కథ ఫెయిల్ అయిపోయింది.
1: మా ఊరి బాగోతం కథలు, కథల సంపుటి నుంచి అల్లిరానికి మీసాలున్నాయి కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఈ రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 61వ భాగం నవలతో కార్యక్రమంలో రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. ఈ నవల ఈ రాత్రి ప్రసారమవుతుంది. అలాగే రేపు ఉదయం 8:30 ఇదే భాగం పునఃప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినిమా పాటల కార్యక్రమం. పది గంటల వరకు మీకు నచ్చే మీరు మెచ్చే పాటల కార్యక్రమమైన సింగడి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. సున్నా 8732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ని జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాట వినొచ్చు. పదిగొట్టిందాక హ్యాపీ చిత్రం నుంచి ఈ పాటతో ఈరోజు సింగడి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం.

సింగడి కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు, తొలి కాలర్. చూద్దాం ఎవరో మరి. హలో.
1: హలో మేడం. నమస్తే మేడం.
0: హలో నమస్తే. ఎవరు మాట్లాడుతున్నది?
1: బదరాజన్ మండల్ చినార్పల్లి గ్రామం రామారావు.
0: రామారావు ఎట్లా ఉన్నారు? మేము కూడా మంచిగా ఉన్నాం. తిన్నారా? సేమ్ అడుగుతున్నాం. మీరు కూడా నన్ను అడుగుతున్నారు, నేను మీకు అదే అడుగుతున్నా, తిన్నారా అని. నేనైతే తినేసిన. మీతో మాట్లాడాలంటే శక్తి కావాలి కాబట్టి తినేసిన. రోజు మరి ఏ సమయానికి తింటారు మీరు? ఎన్ని గంటలకు తింటారు రోజు? అంటే మా సింగడి కార్యక్రమం మొత్తం విన్నాక తింటారు? ఇక
1: మొత్తం విన్నాకనే
0: తింటా రోజు కూడా. అంటే ఇప్పుడు మన తెలంగాణలో చాలా మందికి రొట్టెలు చపాతీలు ఇష్టపడతారు, జొన్న రొట్టెలు. మరి మీరు రోజు ఉంటాయా మీ ఇంట్లో?
1: అదే అన్నట్టు ఉంటాయి, జొన్న రొట్టెలు చపాతీలు అన్నం.
0: అదే ప్రతిరోజు ఉంటాయి కదా, రెండు పూటల పొద్దున సాయంత్రం. అదే బలం మరి, జొన్న రొట్టెనే బలం.
1: జొన్న రొట్టె బలం, మంచి మంచి ఉంటది.
0: అదే అదే అంటున్నా రామారావు. ఏ సినిమా పాట విందాం ఈరోజు? దేవుళ్ళు చిత్రం నుంచి అందరి బంధువయ్యా కావాలన్నారు కదా.
1: అందరి బంధువులయ్యా భద్రాచలం రామ.
0: ధన్యవాదాలు రామారావు ఫోన్ చేసినందుకు. పాట వినేద్దామా?

సింగడి సినిమా పాటల కార్యక్రమానికి మనతో మాట్లాడడానికి బబ్లు వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, కానీ ఎందుకో ఫోన్ కట్ అయిపోయింది. ఈ రోజు ఆయన బర్త్డే నట, ఆయనకు నచ్చిన సినిమా పాట వినిపించండి అంటూ సుస్వాగతం చిత్రం నుంచి బర్త్డే గీతాన్ని వినిపించండి అంటూ కాల్ చేశారు, కానీ ఎందుకో ఫోన్ లైన్ కట్ అయిపోయింది. మీకోసం మీరు అడిగిన పాట

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి వెలువడుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం. నమస్తే.

0: ఉచ్చలపు ఉచ్చన్న.
1: నేను మావల గ్రీన్వాల్ నుండి మాట్లాడుతున్నా.
0: మావల ఆదిలాబాద్ నుంచి. ఏం చేస్తారు మీరు?
1: నేను ఇక్కడ గ్రీన్ వ్యాలీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను. మళ్ళీ తర్వాత దివ్యాంగుల సంక్షేమ శాఖ సంఘంలో వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తాను.
0: ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు మరి?
1: ఇక్కడ మావల గ్రీన్ వ్యాలీలో ఉన్నాను.
0: వాచ్మెన్ గా పనిచేస్తా. అయిపోయిందా మరి సమయం మీది, డ్యూటీ సమయం?
1: డ్యూటీ సమయం డే నైట్ గా మేడం.
0: 24 గంటలు.
1: 24 గంటలు ఇక్కడ ఉండాలి.
0: అక్కడనే ఉంటారు ఇంకా?
1: ఇక్కడ ఉంటాను, ఇక్కడనే వండుకుంటా తింటా ఉంటా.
0: మరి ఇప్పుడు తిన్నారా?
1: తిన్నాను మేడం.
0: వండుకున్నారు, తినేసిండ్రు. ఏం తిన్నారు ఇవాళ స్పెషల్?
1: ఇవాళ చేపల పులుసు, అన్నం.
0: అయిపోయింది అప్పుడే, 9 గంటలకే తినేసిండ్రు.
1: ఇక్కడ చేపలు వచ్చినా ఫ్రెష్ అడిగేసి కట్ చేసి వండుకున్నా.
0: ఇప్పటికిప్పుడేనా? దగ్గరనే అంటే మీ గ్రీన్ వ్యాలీ దగ్గర ఉందా ఏమన్నా?
1: ఇక్కడ దుర్గా టెంపుల్ పక్క పొన్న కినాల్ ఉంది. కినాల్లో 3 చేపలు దొరికాయి. 3 కలిసి 3 పావులు ఉండే వండుకున్న కింద.
0: అంటే తాజాగా అప్పుడే తెచ్చేసుకున్నారు, వండేసుకున్నారు, తినేసిండ్రు.
1: మరి
0: ఇంకా మా సింగిడి కార్యక్రమం వింటూ తినేసి మళ్ళీ మాకోసారి ఫోన్ చేయాలనిపించింది, అంతేనా? ఈ సందర్భంగా ఏ పాట విందాం మరి? ఇంకా తినడం
1: కోరుతున్న శ్రోతలు మా అమ్మాయి నానమ్మ అవుతుంది, శంకరమ్మ, ఇంద్రమ్మ కాలనీ
0: నుంచి.
1: ఇంద్రానగర్
0: నుంచి. ఓకే,
1: ఇంద్రానగర్ శంకరమ్మ.
0: మీకోసం, మీ చుట్టాల కోసం, మీ అందరి కోసం, శ్రోతలందరి కోసం, అందరి కోసం ఈ పాట.

సింగడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, ఎవరు తెలుసుకుందాం. హలో హలో, ఫోన్ కాల్ లైన్ కట్ అయినట్టుంది. పొన్నారు నుంచి ఉమా ఫోన్ చేసిండ్రు, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. పొన్నారు నుంచి ఉమా గారు ఫోన్ చేసిండ్రు. ఈరోజు వాళ్ళ మనమరాలో ఎవరిదో పుట్టినరోజు ఉంది, శుభాకాంక్షలు అందిస్తాను ఫోన్ చేసింది కానీ ఫోన్ లైన్ కట్ అయిపోయింది. ఈ సందర్భంగా ఒక పుట్టినరోజు పాట వినిపించమన్నారు, ఆ పాట వినేద్దాం.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై ఇప్పుడు మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యామనంది గ్రామం నుంచి శ్రీరామ్ హనుమాన్లను మాట్లాడుతున్నాను మేడం.
0: శ్రీరామ్ హనుమాన్లు ఎట్లా ఉన్నారు?
1: బాగున్నాం. ఇప్పుడే షాప్ కట్టిన ఓపెన్ చేసి దీపం ముట్టించిన తర్వాత మీ లైన్ జరిగింది, చాలా హ్యాపీగా సంతోషపడుతున్నా.
0: అవునా, దీపం ముట్టించేసింది షాప్ కి వచ్చేసి వెంటనే ఆ పని చేసుకుంటూ ఇటు ఫోన్ కలిపినారు, అంతేనా?
1: ఓకే ఓకే మేడం. మాకు మంచి చెరువులు ఇల్లింది, బాగులు వారుతున్నాయి, మా సస్య శ్యామలంగా భగవంతుడి దయలన మొత్తం వాటర్ వచ్చేసింది.
0: వర్షాలు పడ్డాయా మరి మీ దగ్గర?
1: అమ్మా,
0: వర్షాలు పడ్డాయా?
1: వర్షాలు పడే చెరువులు ఇల్లింది, అలుగు వారుతున్నది, బాగులు వారుతున్నది, మొక్కలు పొలాలు అన్ని వరి నాట్లు బాగున్నాయి.
0: వరి నాట్లు సస్యశ్యామలంగా ఉన్నాయి, ఆనందం అయిపోయింది మీ అందరికి, ఇంకా సంతోషంగా.
1: ఓ, రైతులకు ఆనందం అంటే చెప్పరన్న సంతోషం ఉంది.
0: అవును, అలుగులు నిండినాయి అంటే చెప్పండి.
1: అలుగు పారుతున్నది అమ్మా, పారుతున్నది.
0: అదే, అలుగు నిండి పారుతున్నది అంటే ఇంకా పంటలు ఎన్నైనా వేసుకోవచ్చు, దోకా లేదు అన్నమాట, అంతే కదా?
1: రెండు పంటలకు మాకు దోకలేదు గ్రామంలో,
0: మొత్తం వరి పంటలే కదా.
1: గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అదేదో వచ్చింది, వర్షాలు పడతాయో పడయో అన్నట్టు ఒక ఉదాహరణ
0: చెప్పిందనుకోకుండా,
1: తప్పకుండా మాకు వర్షాలు పడ్డాయమ్మా.
0: సరే, రైతు
1: ఆనందంగా ఉంది మాకు, సంతోషంగా.
0: ఈ ఆనంద సమయంలో ఏ పాట విందాం మరి?
1: అల్లూరి సీతారామారు నుంచి వస్తాడు నారాజు అంటే పాట నాకు చాలా ఇష్టం. కృష్ణ విజయం అంటే నాకు హ్యాబిట్, ప్రాణం ఇది.
0: డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం అది.
1: అది ఈ దాదాపు ఈ సినిమాని నేను 6 సార్లు చూశాను.
0: ఓ, అంత ఇష్టమైన సినిమా అనమాట.
1: నాకు ఇష్టమైన సినిమా ఇది.
0: సినిమా 6 సార్లు చూసిన అంటే పాటలు లెక్కలేని ఎన్ని సార్లు విన్నారచ్చు మరి?
1: మస్తు సార్, ఇప్పుడే వింటా. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు అన్న పాట వింటే ఇంకా మరి చాలా సంతోషంగా ఉంటుంది.
0: దాంట్లో అన్ని మంచి పాటలే ఉన్నాయి.
1: అవును, మంచిగా స్టోరీ కథ బాగుంది,
0: నిజ జీవిత కథ కదా.
1: ఎందుకంటే స్టోరీ ఉన్న పిక్చర్స్ నేను చూస్తాను, నాకు ఏదో అది అంటే నాకు నచ్చదు. ఎందుకంటే దాంట్లో సారాంశము మనకు తగినట్టుగా ఉండి, మన జ్ఞానానికి వినోదంగా ఉన్నప్పుడే నాకు ఆ సినిమా చూడాలనిపిస్తుంది.
0: అదే, ఇప్పుడు మీరు ఆ ఒక్క సినిమానే 6 సార్లు చూసి ఎన్నో సార్లు పాటలు విన్నా, మళ్ళీ ఇప్పుడు సింగిడి ద్వారా అదే పాట వినాలనుకుంటే ఆ కథలు ఎంత బాగుండేవి అని కదా.
1: అవును, మరి ఆ పాట అంటే నాకు ఇక ప్రాణం అంటే.
0: తప్పకుండా మీకు ప్రాణమైన ఈ పాటను వినిపించేస్తున్నాం. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు
1: మేడం. శ్రోతలందరికి పేరు పేరున నా తరఫు ధన్యవాదాలు. మీ స్టాఫ్ అందరికి కూడా నా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ పాట పూర్తి ఇచ్చేయండి.
0: పూర్తిగా వినిపించేస్తాం, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. మనతో మాట్లాడడానికి మరో శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు రంజిత్, నిర్మల్ జిల్లా పార్డికే గ్రామం మేడం. మాది
0: కుబీర్ మండలం.
1: అవును మేడం, మర్చిపోయిన మేడం.
0: మీరు సాధారణంగా ఫోన్ చేస్తే మొత్తం చెప్తారు కదా, నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డికే గ్రామం నుంచి అని.
1: అవును మేడం.
0: ఎట్లా ఉంది గ్రామం? అంత బాగుందా గ్రామస్తులందరూ?
1: అవును మేడం, అందరం బాగున్నాం. మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా మస్తు మంచిగున్నాం, అందుకే మీతో మాట్లాడుతున్నాం.
1: అవును మేడం, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది రొటీన్
0: డైలాగ్
1: డైలాగ్ మేడం,
0: కానీ వినడానికి బాగుంటది ఈ డైలాగ్. అందరు మంచిగా ఉండాలని అంటే మన ఉద్దేశం దీని ద్వారా తెలిసిపో.
1: స్వార్థం కూడా ఉంది మేడం, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే నేనుండాలి అన్నట్టు అది కొంచెం స్వార్థమే మేడం.
0: స్వార్థమైనప్పటికీ అందరు బాగుండాలి అనేది ఒకటి కూడా మంచి మాటనే కదా.
1: అవును మేడం, మంచి మాటనే.
0: రంజిత్, మీ దగ్గర వాతావరణం ఎట్లా ఉన్నది?
1: మేడం, మాకైతే ప్రస్తుతం ఎలినో ప్రభావం వల్ల వర్షాలు అంటే చాలా తక్కువ ఉన్నాయి మేడం,
0: చాలా తక్కువ ఉన్నాయి.
1: అవును మేడం, మా చెరువు కూడా నిండలే మేడం.
0: కానీ ఇంతకు ముందు నిజామాబాద్ నుంచి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు, నిజామాబాద్ దగ్గర విలేజ్ నుంచి, వాళ్ళ చెరువులు అలుగులు నిండి పారుతున్నాయి, పంటలకు మాకు బాగా నీళ్లు వచ్చినాయి అని చెప్పిండ్రు. కానీ మన దగ్గర లేదు, ఆదిలాబాద్ జిల్లాలో చాలా తక్కువ. అదే ఎలినో ప్రభావమే ఇది. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు వర్షాలైతే లేవు, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
1: ప్రత్యామ్నాయం అంటూ ఏం లేదు మేడం. ప్రస్తుతం మొన్న వెనకటికి కొంచెం పడ్డాయి వర్షాలు, అదే వర్షాల మీద కొంచెం ఇద్దయింది మేడం,
0: పనులు చేసుకుంటున్నారు. అవును
1: అవును మేడం,
0: పడ్డ వర్షంతోనే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు పడ్డా కూడా మంచిదే, ఈ సమయంలో వర్షాలు వచ్చినా మంచిదే కదా.
1: అవును మేడం.
0: ఏమో చెప్పలేము, ఏమో ఒక చిన్నప్పుడు ఇంకో సామెత కూడా ఉండేది, వాన రాకడా ప్రాణం పోకడా అనేది ఒకటి ఉండేది.

0: ఇప్పుడు పరిస్థితులు అట్లనే ఉన్నాయి, ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు, ఎక్కడ పడుతున్నది కూడా తెలుస్తలేదు.
1: అవును మేడం, పెద్ద ప్రాంతాలలో మంచిగానే పడ్డాయి మేడం కొన్ని ప్రాంతాలలో.
0: అవును,
1: అయితే కొన్ని ప్రాంతాలలో మొత్తానికి తక్కువ ఉన్నాయి మేడం, చాలా తక్కువ ఉన్నాయి.
0: చాలా తక్కువ ఉన్నాయి, అవును కరెక్టే.
1: అవును మేడం, అందరూ అన్ని చోట్ల వర్షాలు పడాలి మేడం,
0: పడాలి,
1: పంటలు పండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ రోజు మేడం సంక్రాంతి సినిమా నుంచి ఎలా వచ్చేనమ్మ గులాబీల వాన పాట కావాలి మేడం.
0: మేము కూడా మనస్ఫూర్తిగా మంచి వర్షాలు రావాలా, సమృద్ధిగా పంటలు పండాలా, అందరూ ఆనందంగా ఉండాలా, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీరు అడిగిన పాట వినేద్దామా? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు రంజిత్.
1: సరే మేడం.

0: ఎప్పుడు మీ మనసు నిండనే ఉంటదా?
1: కార్యక్రమాలు ఒకవేళ పనిలో ఉన్నా గానీ ఇంకా మేము రేడియో ఆన్ చేసేస్తాం కదా, నెట్ చాలు చేస్తే ఇంకా అన్ని కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. మా పని మేము చేసుకుంటూనే ఉంటాం.
0: అటు మీ పని నడుస్తుంది, ఇటు మా కార్యక్రమాలు నడుస్తాయి, దేనికి డిస్టర్బెన్స్ లేకుండా. అంటే మీ పనికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చెవులు ఒక్కటి ఇటు పడేస్తే మీ పనులన్నీ చేసుకోవచ్చు.
1: అవునవును, అంటే ఫోకస్ అంటే ఒక్కొక్కసారి ఈ సింగిల్ కార్యక్రమానికి అయితే ఖచ్చితంగా దగ్గర పెడతాం. ఇక ఇది పని చేసుకుంటా ఇంత ఉంటాయి, నడుస్తూ ఉంటాయి పాటలు. ఇంకా సింగిల్ కార్యక్రమంకు మంచిగా మంచిగా ఫోన్ చేసి పాటలు కోరుకోవచ్చు, నచ్చిన పాట అని
0: ఇంకా చేస్తాను. ఏం పని చేస్తున్నావు ఇప్పుడు ప్రస్తుతం?
1: నేను ప్రస్తుతం టిఫిన్ సెంటర్ లో ఉన్నాను మేడం.
0: టిఫిన్ చేయడానికి వచ్చినావా?
1: అవునవును,
0: అది కూడా ఒక పని కదా, తినడం కూడా ఒక పని. నిజంగానే మరి తినడం పని కోసమే తినడం, తినడం కోసమే పని కాబట్టి అది కూడా ఒక పని.
1: పెద్దలు చెప్తుంటారు పని చేయాలా, అదే కర్పెంటర్ తిని తిని పని చేయాలని
0: అంటారు. తినాలి పని చేయాలి, అది అరిగే వాళ్ళకు అట్లా అని చెప్పి తినుకుంటూ కూర్చుంటే ఎక్కడ అరుగుతుంది. అరే పాపం బాగా మాట్లాడుతున్నాడు రమేష్, కానీ ఫోన్ కాల్ కట్ అయిపోయింది. సరే రమేష్, నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

ఈరోజు నటుడు సునీల్ శెట్టి పుట్టినరోజు. 1961 ఆగస్టు 11న కర్ణాటకలో జన్మించిన సునీల్ శెట్టి హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళ, మరాఠీ, కన్నడ భాషల్లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించాడు. మోసగాళ్లు, అఖండ, పుష్ప, గని లాంటి తెలుగు చిత్రాల్లో, మహరా, దిల్వాలే, బోర్డర్, ఆక్రోష్, దడ్కన్, హోమ్ డెలివరీ లాంటి హిందీ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు సునీల్ శెట్టి నటించిన మెహరా సినిమా నుంచి ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: సింగటి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. హలో.
4: హలో మేడం, నమస్తే.
3: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రస్తుతానికి అంటే నేను అడగక ముందే మీరు ఏం చేస్తారని నేను అడగక ముందే మీరు చెప్పేస్తున్నారు. అయితే చెప్పండి కిష్టన్న, ఇప్పుడు ప్రయాణంలో ఉన్నారా?
4: లేదు మేడం, ఆగిన.
3: ఆగినరు, ఎందుకంటే అది మంచి పని. ఒక 5 నిమిషాలు టైం కేటాయించుకొని మాట్లాడేసి వెళ్ళిపోతే అంటే అన్ని సమయాలు మన చేతుల్లో ఉండవు కాబట్టి కొంచెం సమయం తీసుకొని పక్కన ఆగి మాట్లాడితే బాగుంటది అన్నమాట. అంతేనా?
4: ఎందుకంటే ఫోన్ ధ్యాసం ఏంటంటే అటు ఇటు చూడడం, మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడడం.
3: అవును,
4: వెళ్ళి ఆ రోడ్ కొట్టేస్తే కొట్టేయచ్చు.
3: అదే కదా, ఇప్పుడు చాలా మంది యూత్ ఎక్కువ అయితే చిన్నపిల్లలు బండి చేతిలో పెట్టుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇగ స్పీడ్ గా పోతారు. అయితే వెనక ముందు చూడడానికి ఉండనే ఉండదు.
4: ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అంటే ఒక విధంగా మంచిది, ఒకటే పెట్టుకునే బెటర్. సోల్ రెండు పెట్టుకునే.
3: ఇంకోటి, ముందు నుంచి వచ్చేది వెళ్లేది మనకు కనిపిస్తుంది కానీ వెనక నుంచి విని రాకపోతే ఎట్లా మరి? కదా, కష్టమే కదా. అంటే ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని బండి మీద రయ్యమని పోతే అదొక హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ జరగరానిది ఏదైనా జరిగితే ఎట్లా కదా? మస్తు మంది అట్లనే చేస్తున్నారు కిష్టన్న. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అదే కొంచెం జాగ్రత్తగా ఉంటే హాయిగా జీవితాంతం సంతోషంగా గడపవచ్చు అని ఒక మాట అంతే. ఎందుకంటే డ్రైవర్ అనగానే చాలా మంది, ఇప్పుడు మీరు ఆపి మధ్యలో ఎక్కడన్నా ఆపి మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ కొందరు అట్లా కాదు, అటు డ్రైవింగ్ చేస్తుంటారు ఇటు మాట్లాడుతుంటారు. వాళ్ళకి కూడా కొందరు, అందరూ అట్లా లేరు, కొందరు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని కిష్టన్న. మనం మాట్లాడుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది ఈ అంశం గురించి. ఏ పాట విందాం?
4: బడ్జెట్ పద్మనాభం నుండి ఎవరేమి అనుకున్న.
3: ఈ సినిమా, ఈ పాటలో కూడా చాలా మంచి మెసేజ్ ఉంది కరెక్ట్ గా. మంది కోసం బతకకుండా మన కోసం బతికితే బాగుంటది అనేది.
4: వేరే వాళ్ళ మాటలు పట్టించుకుంటే మన జీవితం నడదు.
3: అంతే మరి. ఓకే, మంచి మంచి మెసేజ్ ఇచ్చిన పాటను కోరుకున్నారు. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వినేద్దాం.
4: థ్యాంక్ యూ మేడం.

తెలుగు సినీ దర్శకుడు రచయిత అయిన సాయి కిరణ్ అడవి పుట్టినరోజు ఈరోజు. 1976 ఆగస్టు 11న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. మొదట శేఖర్ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. కృష్ణుడు కథానాయకుడిగా నటించిన 2008లో విడుదలైన వినాయకుడు చిత్రంతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. తర్వాత విలేజ్లో వినాయకుడు, 2015లో కేరింత చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించిన కేరింత చిత్రం కోసం ఈ పాట

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ని సంప్రదించగలరు.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో, అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. సింగడిలో చివరగా

0: ఇది ఇయాలటి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుండి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట అధికారులకు దిశానిర్దేశం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళన నిన్న 10 గంటల పాటు కొనసాగింది. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా నిన్న పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా బీజేపీ ఈరోజు రాష్ట వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. పాతబస్తీలో సామూహిక మాతేశ్వరి ఘటాల నిమజ్జనోత్సవ ఊరేగింపు నిన్న రాత్రి అంగరంగ వైభవంగా సాగింది. అంతకుముందు పలు ప్రధాన మహంకాళి ఆలయాల్లో పోతరాజుల స్వాగతాలు, భవిష్యవాణి రంగం కార్యక్రమాలు సంప్రదాయబద్దంగా జరిగాయి. ఈ ఊరేగింపును తిలగించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సర్వశిక్ష సమగ్ర శిక్షపై అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సర్వశిక్ష సమగ్ర శిక్ష కింద తెలంగాణకు 2025-26లో 1,086.41 కోట్ల కేంద్ర వాటా విడుదల చేశామని, రాష్ట్రంలో 736 కేజీబీవీలు మంజూరయ్యాయని మంత్రి లిఖితపూర్వకంగా తెలిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే సమాధానమిచ్చారు. తెలంగాణలో మోడల్ కెరీర్ సెంటర్ల ఏర్పాటుకు 396.57 లక్షల రూపాయలు, ఎక్స్చేంజీల అనుసంధానానికి 350 లక్షలు కేంద్రం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఐర్లాండ్పై సాధించిన విజయంతో ఆఫ్ఘనిస్తాన్ 2027 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ నాటికి టాప్ 8లో నిలిచే జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ గెలుపుతో ఆఫ్ఘన్ వన్డే ర్యాంకింగ్స్లో తన 8వ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:05 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో 2010 నుండి 2015లో వచ్చిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్ కి మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి.

0: మీరు విన్న ఈ పాట గబ్బర్ సింగ్ చిత్రం కోసం కార్తీక్ శ్వేతమోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: స్టూడియో క్లాక్ లో సమయం 10:11. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఎవడు మూవీ నుండి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాటను వినిపించండి అని కోరుతున్నారు. హస్తినాపురం ఈష్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, వేదాంశ్, అనిరుద్, శ్రేయాంశ్, అలాగే వెంకటేష్ నందిపేట నుండి. నిజామాబాద్ జిల్లా ఒమేరా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా, అలాగే జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు, ఆర్మూర్ చేనేత కాలనీ, రంగాచార్య నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి మీ ఎఫ్ఎం 102.8 లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు దూకుడు చిత్రం కోసం రంజిత్ దివ్య పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్ణి, విమర్శ్ రాజాజీ నగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ముదాన్ పొచంపల్లి గాంధీనగర్ నుండి యలగంగల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎలంకి గ్రామం నుండి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ గుణ, నాగమణి, రుత్విక్ చారి, శ్రీ వైష్ణవచారి, కల్వకుర్తి నుండి, అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు కోరుతున్నారు. వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాబా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, గుజ్జేటి ఆనంద్, జోగా నర్సయ్య రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం సాగర్ మేఘా పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అని కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుండి దివాకర్ విమల, యశ్నా త్రివేది, అలాగే ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆదిపట్ల కరైడి నుండి గోపి కిషన్, ఉమావతి దయచేసి ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, మాధవి, ఆంజనేయులు, బుధన్పదంపల్లి నుండి వంశీకృష్ణ, అయాన్ష్, అన్విక, అలాగే ఆదిలాబాద్ జిల్లా నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నితిన్, నిఖిత, చందనగర్ నుండి బమిడిపాటి వెంకటేశ్వరరావు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో అత్తారింటికి దారిది చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, అలాగే శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, హరణు, అజయ్ వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ధర్మవరం నుండి సంగారపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. డొంకేశ్వర్ నుండి మాళిగుడి సత్యనారాయణ, తిరుమల, వర్షిణి, నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేసింది అత్తారింటికి దారిది చిత్రం కోసం నరేంద్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

वाहिद रुमानी, महमद जमीर, महमद फसी, महमद जुनीद, महमद जुबीर, महमद मुकरम, महमद नोमन, महमद फरकान, महमद जाकीर, महमद फजील कोरुतुन्नारु ఒక మంచి పాట కోసం. అలాగే సౌదీ అరేబియా నుండి నవీన్ కుమార్, షాపల్లి నుండి చింత శ్రీనివాస్, సంతోష్ వినయ్, పెద్దంబర్పేట నుండి గుండు, అమదాస్ లావణ్య, సాయి ప్రకాష్, బిఎన్ రెడ్డి, చైతన్య నగర్ నుండి జగన్నాథ్ ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది రేస్ గుర్రం చిత్రం కోసం సిద్ధార్థ్ మహదేవన్ పాడిన పాట, యాదగిరి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర, సుమధర వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జరుపోతల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హేమలత, విశ్వనాథ్ చోటుపల్లి నుండి, అలాగే ఒక మంచి పాట కోసం వరంగల్, కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వారి కుటుంబ సభ్యులు, ఈదినూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, హరిదీక్షిత్, తనుజశ్రీ, పూర్ణ తేజశ్రీ యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏమాయ చేసావే చిత్రం కోసం దేవనేకాంబరం చిన్మయ్య పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరిన శ్రోతలు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, ఎం ప్రతాప్, ఐడియా జంక్షన్ నుండి, గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, భువనగిరి జిల్లా నుండి సుదర్శన్, మాదాసు, విజయ, నిజామాబాద్ నుండి నరసింహరావు, నిషిత, మమత, నరేందర్, నిజామాబాద్ నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ మెలోడీ.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మనం చిత్రం కోసం అర్జిత్ సింగ్ పాడిన పాట వనమాలి సాహిత్యానికి అనుప్రభుయిన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీహరి, శ్రీదేవి, హర్షవర్ధన్, రేఖాదేవి బాలనగర్ నుండి రిక్వెస్ట్ పంపించారు. ఒక మంచి పాట కోసం నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, ఎద్దుమేలారం నుండి దేవునరి వీరయ్య, యాదమ్మ, హేమలత, విశ్వనాథ్, చోటుపల్ నుండి రవికుమార్, శ్రీకాకుళం నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, ఆయేష, శ్రీహరి, శ్రీదేవి, కర్ణాటక రాష్ట్రం నుండి రామకృష్ణారెడ్డి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ మెలోడీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో.

మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Mano Cenarancı'nı.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:59:25. మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం విన్నారు. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయిలో మరిన్ని విశేషాలను, బోల్డని కబుర్లను మీతో పంచుకోవడానికి నెక్స్ట్ ఆర్జీ శిరీష రెడీగా ఉన్నారు. నేను మీ జ్యోతి సైనింగ్ ఆఫ్.
2: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసిద్ద బ్యాటరీ సాంకేతిక సంస్థ క్వాంటంస్కేప్ కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ సీఈఓ డాక్టర్ శివరాంతో భేటీ అయ్యి రాష్టంలో సాలిడ్ స్టేట్ బ్యాటరీల తయారీ పరిశోధనలపై చర్చించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టీవీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అక్టోబర్ 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్న రిఫార్మ్ ఉత్సవ్ సంస్కరణల కార్యాచరణపై రాష్ట అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో బాసర ఆర్జీయుకేటీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. నేషనల్ గ్రీన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 91.1 స్కోర్తో గోల్డ్ రేటింగ్, దేశవ్యాప్తంగా 23వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఈ ఘనతతో అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ప్రతిష్టాత్మక 10వ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్కు ఆర్జీయుకేటీకి ఆహ్వానం లభించింది. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తారు. రాష్ట ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అన్నదాతల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అనేది సరైన సమయంలో సరైన ధరకు నాణ్యతతో కూడిన ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి నిదర్శనమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రాష్టంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను మెరుగుపరిచేందుకు అకాడమిక్ ప్యానెల్ తనిఖీ బృందాలకు 3 విడతల్లో 2 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 దాటి 48 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. మార్నింగ్ షో బయోపిక్ చిత్రానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. అప్పుడే ఆగస్ట్ నెల వచ్చి 11 రోజులు అయిపోయింది. ఈరోజు 11 ఆగస్ట్. మరొక 4 రోజుల్లో మన జెండా పండుగ. వావ్ అనిపిస్తోంది కదా. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం మనం ఈ సంవత్సరం. ఎందరో వీరుల త్యాగ ఫలితం మన దేశ స్వాతంత్ర్యం. దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఒక వీర వనిత నిజ జీవిత కథ ఈరోజు.
4: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మరి ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని మీరు ఆసక్తికి ఎదురు చూస్తున్నారు కదా. పరిచయ వాక్యాలు చెప్పాలంటే, ఆమె చేతిలో కత్తి పడితే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఆమె గుర్రంపై దూకితే బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులే కదిలిపోయాయి అంటారు అందరూ చూసిన వారంతా. వీపున బిడ్డను ముడేసుకుని 2 చేతుల కత్తులు పట్టి నా ఝాన్సీని నేనివ్వను అంటూ సింహగర్జన చేసిన ధీశాలి భరతమాత గర్వించదగ్గ వీరపుత్రి ఝాన్సీరాణి లక్ష్మీబాయి. అబల కాదు సబల అని దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ ధీర వనిత కథ మణికర్ణిక బయోపిక్ విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. మరి ఆ విశేషాలన్నీ వినాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అద్భుతమైన పాట కదా. అసలు ఆ పాటలో చెప్పినట్టు మనందరం ఒకటే. మన శ్రోతలతో ఉన్న ఆత్మీయ అనుబంధం ఎప్పటికీ అనంతమనే చెప్పాలి. చాలా మంది శ్రోతలు మాకు జెండా పండుగ అప్పుడే వచ్చేసినట్టుంది. ఈరోజు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నాము, ఎన్నో మంచి విషయాలు వినబోతున్నామంటూ మనకు సందేశం పంపించారు బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, భవానీ షాపూర్ నుండి, పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, ఇంకా వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి పంపించారు. మణికర్ణిక బయోపిక్ విశేషాలు వింటున్నారు, మన గుర్తుకొస్తున్నాయి. మొదటిసారి అంటే 1991 అసలు ఈ సినిమాని తీద్దాము అని పునాదులు పడ్డాట. ఇంతకీ ఎవరనుకున్నారో తెలుసా? ఆస్కార్ అవార్డు గ్రహీత హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్బర్గ్, అంటే గాంధీ సినిమా దర్శకులు అనమాట వారు. వారు మొట్టమొదటిసారిగా హేమామాలిని గారిని పెట్టి ఝాన్సీ రాణి పాత్రలో హేమామాలిని గారిని ఊహించి సినిమాని తీద్దాం, హాలీవుడ్ స్థాయిలో సినిమా తీద్దాం అనుకున్నారట. కానీ ఎందుకో అది జరగలేదు. మళ్లీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఐశ్వర్యరాయ్ బచ్చన్తో కూడా ఈ ఝాన్సీ రాణి కథని బయోపిక్గా తెరకెక్కిద్దాం అనుకున్నారట. అది కూడా పట్టాలెక్కలేదు. మరి తర్వాత ఏం జరిగింది? ఝాన్సీ లక్ష్మీబాయి కథని కంగనా రనౌత్ తన బయోపిక్గా తీశారు. ఇందుకే మరి మణికర్ణిక అంటున్నాను ఈ బయోపిక్కి సంబంధించిన విశేషాల్లో. మణికర్ణిక అంటున్నాను కానీ ఆవిడ ఝాన్సీకి రాణిగా ఉన్నారు కదా, మరి అందరూ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని పిలుస్తారు కదా, మరి మణికర్ణిక అనే పేరు ఎందుకు పెట్టారు? మీ ఎవరికైనా తెలిసి ఊహిస్తే నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:15 దాటి 58 సెకండ్లు. మరి శ్రోతలు చాలా మంది స్పందించారు, ఎందుకు మణికర్ణిక అనే పేరు పెట్టారు? ఝాన్సీరాణి లక్ష్మీబాయి పేరు కదా అంటే, వారణాసిలో మణికర్ణిక ఘాట్ సమీపంలో ఆవిడ పుట్టడం వల్ల ఆవిడికి మణికర్ణిక అనే పేరు పెట్టారని చాలామంది శ్రోతలు స్పందించారు. పెళ్లి తర్వాత ఆవిడ పేరు కూడా మారింది. మరి ఎవరెవరు మనకి సందేశం పంపించారంటే, భోగ మార్కండే అనిత, అలాగే జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, ఇంకా హరీష్ కుమార్ గారు ఓల్డ్ బోయిన్పల్లి నుండి సందేశం పంపించారు. ఇంకొకరు కూడా సందేశం పంపించారు, భూదాన్ పోచంపల్లి నుండి, యలగుందల మార్కండేయ. ఎస్, మీరందరూ అనుకున్నది గెస్ చేసి పంపించింది కరెక్ట్. మణికర్ణిక అనేది ఆవిడ చిన్ననాటి పెళ్లి కాకముందు పేరు, అంటే వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నమాట. మణికర్ణిక చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, వారణాసిలో 1828 నవంబర్19 పుట్టిన మణికర్ణికకి చిన్నతనం నుండే గుర్రపు స్వారీ, కత్తిసాము, విలు విద్య వంటి యుద్ధ విద్యల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది మణికర్ణిక. ఆమె ధైర్య సాహసాలను చూసి ఝాన్సీ రాజ్య దీక్ష గురువైన దీక్షిత్జీ ముగ్ధుడైపోతారు. అబ్బా, ఎంత గొప్ప వీరనారి, ఇంత చిన్నతనంలోనే ఎంత బాగా గుర్రపు స్వారీ, తర్వాత విలు విద్య, కత్తిసాము, కత్తి ఎంత బాగా అంటే చాలా సునాయాసంగా తిప్పేవారట ఝాన్సీరాణి గారు. మరి ముగ్ధుడైపోయి ఆయన ఏమనుకున్నారంటే, ఝాన్సీ రాజైన మహారాజా గంగాధర్రావు గారికిచ్చి పెళ్లి చేయాలనుకుని వారితో మణికర్ణిక వివాహాన్ని జరిపిస్తారు. అలా పెళ్లి తర్వాత ఆవిడికి లక్ష్మీబాయి అనే పేరును మారుస్తారు. మణికర్ణికగా లక్ష్మీబాయిగా మారుతారు మన మణికర్ణిక. అలా ఝాన్సీ సామ్రాజ్యానికి మహారాణి అవుతారు మణికర్ణిక. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆవిడ ఎంత వీరోచితంగా పోరాడారు, అసలు ఎంత భారతదేశ చరిత్రలో, అసలు మనం ముందుగా చెప్పుకుంటే 1857 మొదట స్వాతంత్ర పోరాటం గురించి ఆవిడ ఎంత బాగా చేశారు, ఎంత బాగా పాల్గొన్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియో నిస్తం పద్మిని. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం మనం ఈరోజు. అయితే ఝాన్సీకి రాణి అయిపోయారు లక్ష్మీబాయి, మణికర్ణిక లక్ష్మీబాయిగా మారింది. వారిని పెళ్లి చేసుకున్నారు, గంగాధరరావు గారిని పెళ్లి చేసుకుని హాయిగా కాలం గడుస్తోంది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు కదా, జీవితం ఎప్పుడు పూలబాటగా ఉండదు, ముళ్లబాటగా లో నడవాల్సి వస్తుంది కూడా కొన్నిసార్లు. కొన్నాళ్లకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఝాన్సీకి, కానీ ఆ బాబు 4 నెలలకే మరణిస్తాడు. గంగాధరరావు ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అయినా సరే మన మణికర్ణిక ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది, రాజ్యపాలన్ని చేస్తూ ఉంటుంది, ప్రజల్ని ఎంతో ఆనందంగా ఉంచడానికి, సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మరి 4 నెలలకే బాబు చనిపోతాడు, మరి రాజుగారు గంగాధరరావు గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. దాంతో వారు ఏం చేస్తారంటే, దామో

గంగాధర్రావు అనే బాలుణ్ణి దత్తత తీసుకుంటారు. కొద్ది రోజులకే రాజు గంగాధర్రావు గారు కూడా కన్నుమూస్తారు. ఇక ఎన్నో సమస్యలతో పాటు బ్రిటిష్ సైన్యం వారు చుట్టుముడతారు ఝాన్సీ కోటని. అప్పుడింకా మొదలవుతుంది. ఝాన్సీలో ఎన్నో ఎన్నో రకాల అన్యాయాలు మొదలవుతాయి, బ్రిటిష్ వాళ్ళు చేసే అన్యాయాలు మొదలవుతాయి. మరి ఝాన్సీ రాణి మణికర్ణిక వాటన్నిటిని ఎలా ఎదుర్కొన్నారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మణికర్ణిక బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అప్పటికే 1850 సంవత్సరానికే బ్రిటిష్ వారు దేశం అంతటిని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేశం అంతటిని ఆక్రమించుకున్నారు. వారి కుతంత్రాలన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే వారు కొత్తగా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ టైంలో ల్యాబ్ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మనందరికీ గుర్తుంటుంది, సోషల్లో మనం చదువుకున్నాం. ఇంతకీ దీనికన్నా ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి. మీరు మొట్టమొదటిసారిగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఎప్పుడు చదువుకున్నారు? మొట్టమొదటిసారిగా నేనైతే, మాకు చిన్నతనంలో తెలుగు ఉపవాచకం ఉండేది, ఒక నాన్ డీటెయిల్ ఉండేది, నేను చిన్నతనంలో అప్పుడు చదువుకున్నాను. మరి మీరు ఎప్పుడు చదువుకున్నారో నాకు 04023248052 ఈ నంబర్కు సందేశం పంపించండి. అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ల్యాబ్ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెడతారు. దాంట్లో ఏంటంటే, సొంత వారసులు లేని రాజ్యాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే కుతంత్రంతో ఝాన్సీ కోటను కూడా ఆక్రమిస్తారు. కానీ లక్ష్మీబాయి మాత్రం ససేమీరా ఒప్పుకోరు. నేను నా ఝాన్సీని ఇవ్వను అని గర్జిస్తూ బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతుంది. తర్వాత ఏం జరిగింది చెప్తాను.

అపర కాళీలాగా దూకింది బ్రిటిష్ సైన్యం పైన విరుచుకుపడ్డారు మన మణికర్ణిక. 1857వ సంవత్సరంలో భారతదేశంలో మొదటి స్వాతంత్ర్య సంగ్రామం, సిపాయిల తిరుగుబాటు మొదలవుతుంది. ఝాన్సీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను సైన్యంగా మారుస్తారు లక్ష్మీబాయి. నేనున్నాను మీరు పదండి అని ముందుకు సాగిస్తారు అంత గొప్ప నాయకురాలవిడ. భారీ సైన్యంతో ఝాన్సీ కోటపై తిరిగి దాడి చేస్తారు. ఎందుకంటే అప్పటికే బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు ఝాన్సీ కోటను ఆక్రమించుకున్నారని చెప్పుకున్నాం కదా. లక్ష్మీబాయి తన దత్తపుత్రుణ్ణి వీపుకు కట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువులను చీల్చి చెండాడుతుంది. అపర కాళికాదేవిలా, శత్రువుల నుండి తప్పించుకుని ఎలాగైనా బ్రిటిష్ వారి చేతికి మాత్రం చిక్కకుండా ఉండాలని చెప్పి ఝాన్సీ నుండి గ్వాలియర్కి వెళ్ళిపోతారు ఝాన్సీరాణి. అదే మన మణికర్ణిక. మరి ఇందాకలా మీరు మణికర్ణికని, మరి ఝాన్సీరాణి గురించి ఎప్పుడు విన్నారు, ఎప్పుడు చదువుకున్నారంటే చాలా మంది శ్రోతలు మనకి సందేశం పంపించారు. సంగీత శవన్ కుమార్ గారు రాస్తున్నారు, సరస్వతి శిశుమందిర్లో 1987లో మొదటిసారిగా నేను చదువుకున్నాను. కాశీబుక్ నుండి నల్ల సుదర్శన్ గారు రాస్తున్నారు, 6వ తరగతిలో నేను కూడా ఉపవాచకంలో చదువుకున్నాను అంటున్నారు. మరి నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి రాస్తున్నారు, నేను కూడా 6వ తరగతిలో ఉన్నప్పుడు చదువుకున్నానమ్మా, నాన్ డీటెయిల్ ఉపవాచకం ఉండేది మాకు అని. ఇంకా చాలా మంది రాశారు. ఓల్డ్ బోయిన్పల్లి నుండి హరీష్ కుమార్ గారు, 1980 ఆరవ తరగతిలో మేము చదువుకున్నాము, మా సిలబస్లో ఉండేది అంటున్నారు. మరి ఇంకా 1968లో మొదటిసారిగా చదివానంటున్నారు వేమన నరసింహరావు గారు. మరి ఝాన్సీరాణి గ్వాలియర్ వెళ్లిపోయారని చెప్పుకున్నాం కదా, గ్వాలియర్లో కూడా బ్రిటిష్ సైన్యంతో లక్ష్మీబాయి

దాదాపు మనందరికీ ఈ సినిమా సినిమాతో కాను కానీ ఝాన్సీరాణి లక్ష్మీబాయితో ఎంతో దగ్గర అనుబంధమే ఉంది. ఎందుకంటే చాలా మంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు రాస్తున్నారు, మేం కూడా మా చిన్నతనంలో తెలుగు ఉపవాచకంలో చదువుకున్నామంటున్నారు. ఇక బాలకృష్ణ నర్సంపేట నుండి రాస్తున్నారు, 5వ క్లాస్లోనో 6వ క్లాస్లోనో చదువుకున్నానండి అంటున్నారు. మరి జయలక్ష్మి గారు అంటున్నారు, ఎప్పుడు చదువుకున్నానో గుర్తులేదమ్మా, కానీ పిల్లాడిని వీపుకు కట్టుకుని చూసిన ఆ బొమ్మ ఇప్పటికీ నా కళ్ల ముందుంది. మీరు మణికర్ణిక చిత్ర విశేషాలు చెప్తుంటే నాకు ఆ బొమ్మే కళ్ల ముందు కదులుతుంది అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. మరి మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ఏం చేశారు, గ్వాలియర్ వెళ్లిపారు, గ్వాలియర్ లో బ్రిటిష్ కి ఎదురు తిరిగి పోరాడారని చెప్పుకున్నాం కదా. పోరాడాక ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వారి చేతికి చిక్కకూడదని భావించిన లక్ష్మీబాయి ఒక సాధువు ఆశ్రమంలో చితిని ఏర్పాటు చేసుకుని స్వయంగా మంటల్లో దూకి వీరమరణం పొందుతారు. అలా భారతదేశ చరిత్రలో ఒక ధృవతారగా స్వాతంత్ర కాంక్షను ప్రతీకగా లక్ష్మీబాయి నిలిచిపోవడంతో ఈ మణికర్ణిక చిత్రం పూర్తవుతుంది. అంటే సినిమా పరంగా మనం సినిమా కథ క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కదా, దాంతో సినిమా కథ పూర్తవుతుంది. ఇదంతా సినిమా చూస్తే ఎంతో గొప్పగా కళ్ళకి కట్టినట్టుగా విపులంగా చూపించారు మణికర్ణిక చిత్రంలో. అందుకని

అది నేషనల్ అవార్డు పొందిన అతి గొప్ప బయోపిక్ గా నిలిచింది. కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాన్ని కూడా అందుకున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎందుకు వస్తున్నాయి? గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు వింటున్నారు. స్టూడియోలో సమయం 11:43 దాటి 50 సెకండ్లు. అయితే ఒక గమ్మత్తైన విషయం చెప్తాను మీకు ఇప్పుడు. ఎవరైతే మన మణికర్ణిక బ్రిటిష్ వారితో పోరాడింది కదా, బ్రిటిష్ వారు చాలా గొప్పగా ఒక విషయం చెప్పారు మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి. 1857 తిరుగుబాటుదారుల్లో అత్యంత ప్రమాదకరమైన, ఎవ్వరికీ లొంగని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఝాన్సీరాణి ఒక్కరే. మరి ఇది చెప్పింది ఎవరో తెలుసా? ఆమెతో యుద్దం చేసిన బ్రిటిష్ జనరల్ సర్ హగ్ రోజ్ స్వయంగా తన డైరీలో రాసుకున్నారట. పురుషుల్లాగా దుస్తులు ధరించి స్వయంగా సైన్యాన్ని నడిపించి బ్రిటిష్ వారితో తలపడి తన చివరి శ్వాస వరకు ఎవ్వరికీ లొంగిపోకుండా పోరాడుతూనే వీరమరణం పొందారు ఝాన్సీ లక్ష్మీబాయి. మనకి ఒక శ్రోత సందేశం పంపించారు, ఝాన్సీ లక్ష్మీబాయి సాహసానికి గుర్తుగా మా అమ్మాయికి ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టుకున్నాను అని సందేశం పంపించారు. కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుండి. ఎంత గొప్ప విషయం కదా. మరి మణికర్ణిక చిత్రానికి సంబంధించి విశేషాలు చెప్తే, మణికర్ణికగా కంగనా రనౌత్, గంగాధర్రావుగా జిషు సేన్ గుప్తా, సురేష్ ఒబరాయ్, డానీ జంజప్ప, అతుల్ కుల్కర్ణి, అంకిత లోకాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా దాదాపు 70% మన తెలుగు దర్శకులైన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆయన నిష్క్రమించాక మిగిలిన భాగాన్ని కంగనా రనౌత్ స్వయంగా డైరెక్ట్ చేశారట. అందుకనే మనం చూస్తే డైరెక్టర్స్గా క్రిష్ జాగర్లమూడి, కంగనా రనౌత్ ఇద్దరి పేర్లు కూడా మనకి కనిపిస్తాయి. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, హాలీవుడ్ స్థాయిలో చాలా సూపర్ హిట్ సంచలనం సృష్టించిన గ్లాడియేటర్, ద లాస్ట్ సమురాయ్ వంటి చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ ఈ సినిమాలో అన్ని పోరాట సన్నివేశాలని డైరెక్ట్ చేశారట. అందుకనే ఎంత బాగుంటాయో నేను చెప్పలేను ఆ సన్నివేశాలన్నీ మణికర్ణికలో. ఎస్పెషల్లీ అసలు కంగనా రనౌత్ చేసే యుద్ధ సన్నివేశాలు చాలా బాగుంటాయి. అందుకనే ఆవిడికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: భారతీయుడు చిత్రం నుండి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నారు కదా. మణికర్ణిక బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియోలో సమయం 11:52 దాటి 16 సెకండ్లు. మనకి చంద్రకళ గారు ధీకొండ నుండి ఒక అద్భుతమైన చిన్న కవిత రాసి పంపించారు. మన మణికర్ణిక బయోపిక్ విశేషాలు వింటూ, ఎగిరే కురులతోన ఎక్కిన గుర్రం పైన వీపున కుమారునితో వీరనారి ఝాన్సీ, చురుకుగా చేరే రక్షణ చెలులకు ఇచ్చే శిక్షణ, ఆధునిక భావాల ఆదర్శ పత్ని లక్ష్మి, పరులకు కలగభీతి పట్టుదల గల పడతి మహిళా మణికర్ణిక, మహిన ధైర్య దీపిక, తలవంచని తరుణియై తగ్గని ధీశాలి అయి సబలగ నిలిచెనుక సాహస చిరునామా. చాలా బాగుందండి చంద్రకళ గారు, మా శ్రోతలందరి కోసం అద్భుతమైన కవిత రాసి పంపించారు. మరి మణికర్ణిక చిత్ర విశేషాల్లోకి మళ్లీ మనం వెనక్కొస్తే, నిజంగా మణికర్ణిక ఇలాగే ఉంటారేమో అన్నట్టు నటించారు, నటించలేదు, జీవించారు కంగనా రనౌత్ ఆ పాత్రలో. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక కత్తిసాము సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి కంగన నుదుటికి బలమైన గాయం తగిలిందిట. ఆమెకు 15 కుట్లు పడ్డాయట. ఆ గాయం తాలూకా మచ్చను ఆమె ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకోకుండా ఆ మచ్చను అలాగే ఉంచుకున్నారట. ఆవిడంటారు, ఇది మణికర్ణిక జ్ఞాపకం, లక్ష్మీబాయి ఆశీర్వచనం అంటారు కంగన. ఎంత గొప్ప విషయం కదా, లక్ష్మీబాయి పాత్రకు సహజత్వం కోసం అలాగే ఉంచేసుకున్నారట. ఈ సినిమా మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది ఈ మణికర్ణిక.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మరి ఈ సినిమాకి కథ ఎవరు అందించారంటే, వారు కూడా మన తెలుగు మూలాలు ఉన్నవారే. బాహుబలి, ట్రిపుల్ ఆర్ వంటి చిత్రాలకు కథలు రాసిన ప్రముఖ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ గారు లక్ష్మీబాయి జీవితాన్ని

దాదాపు 2 ఏళ్ల పాటు పరిశోధన చేసి చాలా వివరంగా చదివి అన్ని చోట్ల తిరిగి కథా సహకారం అందించారట మణికర్ణిక చిత్రానికి. శంకర్ ఎహసాల్లో సంగీతం అందించిన పాటలు కూడా ఎంతో బాగుంటాయి. లక్ష్మీబాయి పాత్రలో అద్భుత నటనకు గాను 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు కంగనా రనౌత్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మనం చూస్తే అర్థమవుతుంది, కంగనా ధరించిన దాదాపు అన్ని దుస్తులు అన్ని చీరలు కూడా ఖాదీ స్వదేశీ కాటన్ తోనే తయారు చేసి రాయల్ నవారి అంటే మహారాష్ట్ర స్టైల్లో తయారు చేసిన చీరలనే ధరించారట మణికర్ణిక పాత్ర కోసం కంగనా. ఇది ఆవిడ స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. సమయం పరిగెట్టేస్తోంది. 11:54 దాటి 49 సెకండ్లు.

మణికర్ణిక చిత్రం నుండి శంకర్ మహదేవన్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. ఝాన్సీరాణి లక్ష్మీబాయి కేవలం చరిత్రలో ఒక పేజీ కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో చిరంజీవి. యుద్ద రంగంలో ఆమె శ్వాస ఆగిపోయి ఉండొచ్చు, కానీ ఆమె రగిల్చిన స్వాతంత్ర్య కాంక్ష తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో త్యాగవీరుల ఫలితం ఉంది. ఆవిడ ఒకటే మాట, ఆవిడ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా లక్ష్మీబాయి లాంటి వీర వనితలు చూపిన ధైర్యంతో ముందడుగు వేద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, దేశభక్తిని చాటుకుందాం. ఇలాంటి బయోపిక్స్ ని తప్పకుండా చూడండి, పిల్లలకు కూడా చూపించండి. మన దేశ చరిత్రని చాటి చెప్పే గొప్ప సినిమా ఇది. ఫీల్ చేసుకుని మీరు కూడా ఈ ఆగస్టు 15 వీకెండ్ లో తప్పకుండా మణికర్ణిక బయోపిక్ ని చూడండి. ఇది ఇవాల్టి బయోపిక్ చిత్ర విశేషాలు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: तो की तबीयत बिगड़ने के कारण उन्हें अस्पताल में भर्ती कराया गया है। हमारी संवाददाता ने बताया है कि झारखंड विधानसभा के पास कल हुई झड़प में कई प्रदर्शनकारी और 4 पुलिसकर्मी घायल हो गए।
1: कल करीब 10 घंटे तक चले विधानसभा घेराव के दौरान प्रदर्शनकारी विधानसभा गेट नंबर 1 के पास पहुंच गए। उन्हें हटाने के लिए पुलिस ने वाटर कैनन, आंसू गैस और लाठीचार्ज का इस्तेमाल किया। पुलिस कार्रवाई के विरोध में बीजेपी ने आज राज्यव्यापी बंद का आह्वान किया है और कथित परीक्षा अनियमितताओं की सीबीआई जांच की अपनी मांग दोहराई है। रांची के उपायुक्त मंजुनाथ भजंत्री ने लोगों से आज के बंद को शांतिपूर्ण तरीके से मनाने की अपील की है। महवेश रहमान, आकाशवाणी समाचार, रांची।
0: महाराष्ट्र के सतारा जिले में एक सड़क दुर्घटना में 2 लोगों की मृत्यु हो गई और 2 घायल हो गए। आज तड़के पुणे बंगलुरु राष्ट्रीय राजमार्ग पर एक कार डिवाइडर से टकराने के बाद ट्रक से जा टकराई। पुलिस दुर्घटना के कारणों की जांच कर रही है। राष्ट्र आज क्रांतिकारी स्वतंत्रता सेनानी खुदीराम बोस के 119वें बलिदान दिवस पर उन्हें श्रद्धांजलि अर्पित कर रहा है। इस युवा क्रांतिकारी के सर्वोच्च बलिदान को श्रद्धांजलि देने के लिए देशभर में कई कार्यक्रम आयोजित किए गए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 37 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి అన్ని చోట్ల. అన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వరదలు కూడా వచ్చాయని మనం వార్తల్లో వింటున్నాం. వానాకాలం వస్తే నదులు వాగులు పొంగుతాయి, ఇది చాలా సహజం కదా. వరదలు వస్తాయి, వార్తల్లో తరచుగా కూడా వింటున్నాం. మన ఈ మధ్య తరచుగా వింటున్న వార్త ఏంటంటే అస్సాంలో వరదలు వచ్చాయి, బ్రహ్మపుత్ర నది పొంగింది అని. మరి అస్సాంలో బ్రహ్మపుత్ర నది పొంగడం ఇప్పుడు చైతన్య స్ఫూర్తిలో ఒక విషయం నేను చెప్పబోతున్నాను, ఆ విషయానికి సంబంధం ఉంది. ఒక్కసారి ఊహించండి, చుట్టూ కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించే నది, ఎటు చూసినా వరద నీరు, అన్నిటికన్నా మధ్యలో ఒక చిన్న ద్వీపం, ఒక చిన్న ఇసుక తిన్న, అక్కడ ఒక నిండు గర్భిణి ఈ వైద్య సేవకు ఎదురు చూస్తోంది. రోడ్డు లేదు, ఎలాంటి వాహనం కూడా లేదు. మరి ఆ తల్లి శిశువు ప్రాణాలను ఎవరు కాపాడతారు? ఒక కాపాడే ఒక సంజీవిని ఉంది, దాని గురించి ఈరోజు నేను మాట్లాడకపోతున్నాను మన చైతన్య స్ఫూర్తిలో. మరి అదేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రేమిస్తే చిత్రానికి హరిచరణ్ హరిని ఆలపించిన పాట విన్నారు. సంగీతం జోష్వా శ్రీధర్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:14. మరి మధ్యలో వరద నీరు, ఆ వరద నీటి మధ్యలో చిన్న ఇసుక తిన్నాయి, ఒక ద్వీపం లాంటి తిన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా వైద్య సేవలు అవసరం పడితే ఎవరు వస్తారు, ఎవరు కాపాడతారు వారిని, ఊహించండి అని అన్నాను కదా. మరి ఒక సంజీవిని ఉంది, దాని గురించి చెప్తానన్నాను. అలాంటి సమయాల్లో కూడా ప్రకృతిని సవాల్ చేసే ఒక అద్భుత సంజీవిని బోట్ క్లినిక్, నీటి మీద నడిచే ఆసుపత్రి. వావ్ అనిపిస్తుంది కదా. ఈ బోట్ క్లినిక్ అందించే సేవలు వింటే మీరందరూ నిజంగా వావ్ అంటారు. ఎందుకంటే మన దేశంలో ఈ బోట్ క్లినిక్స్ అత్యద్భుతంగా మంచి ప్రజాసేవ అందిస్తున్నాయి. ఎందరో కావాల్సిన వైద్య సేవ కావాల్సిన వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇంతకీ మన దేశంలో ఎక్కడుంటాయి ఈ బోట్ క్లినిక్స్, మీకేమైనా తెలుసా? తెలిస్తే 04023240852 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. చాలా చాలా ఆసక్తికర విశేషాలున్నాయి ఈ బోట్ క్లినిక్స్ గురించి, నీటి మీద నడిచే ఆసుపత్రుల గురించి మనం మాట్లాడుకుందాం మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఘర్షణ చిత్రానికి జీన్ శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. మరి మనకు ఒక సందేశం పంపించారు, బోట్ క్లినిక్స్ గురించి మీకు తెలుసా అంటే వారు ఊహించి పంపించారు. మనకి ఎవరంటే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. ఊహించండి, వరదలొచ్చినా తుఫాను ముంచెత్తినా నదులను దాటుకుంటూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నాయి ఈ పడవ ఆసుపత్రులు. మరి ఇవి ఎక్కడుంటాయో ఊహించమన్నాను, వారు ఊహించారు, నేను చెప్తాను ఎక్కడుంటాయో. అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై ఉన్న వేలాది ఇసుకు తిన్నలు, నదీ ద్వీపాలు, వాటిని స్థానికంగా ఛార్డ్స్ లేకపోతే సెపోరీస్ అంటారన్నమాట. బ్రహ్మపుత్ర నది ఒడ్డున సుమారు ఆ నది ఒడ్డున అంతా ఆ నదీ పరివాహ ప్రాంతంలో 15 బోట్ క్లినిక్లు నిర్వహిస్తున్నారు. ఇంకొక చోట్ల కూడా ఈ బోట్ క్లినిక్స్ కనిపిస్తాయి. అదే ప్రపంచంలో అతిపెద్ద మడాడవులు ప్రాంతమైన సుందర్బన్స్, అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్స్ లో కూడా ఈ వైద్య సదుపాయాలు అందిస్తున్నాయి ఈ బోట్ క్లినిక్స్. ఇవి ఒక చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా పనిచేస్తాయి. ఏంటి, బోట్ ఒక పీహెచ్సీలా పనిచేస్తుంది అంటారా? అవును, ముందే చెప్పాను కదా. మరి దీని గురించి విషయాలు వింటూ ఉంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు, వావ్ అంటారు. ఇందులో ల్యాబొరేటరీని మొదలుకొని చిన్నపాటి సర్జరీలు, డెలివరీ వార్డ్స్ కూడా ఉంటాయట ఈ బోట్ క్లినిక్స్ లో. మరి ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మరి మీకు తెలియాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బోట్ క్లినిక్స్, అస్సాం బ్రహ్మపుత్ర నదిపైన నిర్వహించే బోట్ క్లినిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆ పడవలో పోలడని విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా. ప్రతి బోట్లో, అంటే ప్రతి బోట్ క్లినిక్ లో ఒక వైద్య బృందం ఉంటుంది. ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, మందులు ఇవ్వడానికి ఒక ఫార్మసిస్ట్, ఇంకా ఎందరో కమ్యూనిటీ వర్కర్లు కూడా ఉంటారట ప్రతి బోట్ క్లినిక్ లో. సాధారణ ఓపీడీ అంటే పేషెంట్లు చూసే దగ్గర నుండి ప్రాథమిక పరీక్షలు చేసే ల్యాబొరేటరీ, ఉచితంగా మందులిచ్చే ఫార్మసీ, వ్యాక్సిన్ని భద్రపరిచే కోల్డ్ చైన్ పాయింట్, అన్నీ కూడా ఉంటాయట ఈ సూపర్ బోట్లో. అందుకే చెప్పాను కదా మీరు వింటే వావ్ అంటారని. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? కరెంటుతో కాకుండా చాలా బోట్ క్లినిక్స్ సోలార్ ప్యానెల్స్, సౌరశక్తితో నడుస్తున్నాయి. కొన్ని అధునాతన బోట్ క్లినిక్స్ లో అయితే మొబైల్ ఎక్స్రే యూనిట్ పరికరాలు కూడా ఉంటాయట. ఎవరైనా పేషెంట్స్ కి అత్యవసర వైద్య సేవ అవసరం అయితే ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉంటాయట. రాత్రి వేళల్లో కూడా పనిచేస్తాయట ఈ బోట్ క్లినిక్లు. లైట్లు, ల్యాబ్ పరికరాలు నిరంతరాయంగా పనిచేస్తాయి సౌరశక్తి ఉపయోగించి. ఇంకా బోలెడన్ విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026

0: లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థులకు సంబంధించిన అంశంపై సమాధానమిచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్ననే స్పష్టం చేశారని బిర్లా గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించే అత్యంత కీలకమైన సమయం క్వశ్చన్ అవర్ అని స్పీకర్ తెలిపారు. సభలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం పార్లమెంటరీ మర్యాదలకు విరుద్దమని ఆయన పేర్కొన్నారు.
1: सदन में चर्चा हो, प्रश्नकाल हो और महत्वपूर्ण विधेयकों पर चर्चा होना चाहिए. ये विधेयक देश और राष्ट्र के साथ बहुत बड़े परिवर्तन लाने के विधेयक होते हैं. इस पे अच्छी चर्चा संवाद होना चाहिए. लेकिन कल बीएससी की मीटिंग में भी आग्रह किया, आज फिर आग्रह कर रहा हूँ कि जिस विषय पर आप छात्रों के विषय पर मांग कर रहे थे, सरकार संसदीय कार्य मंत्री ने कल बीएससी की बैठक में स्पष्ट रूप से कहा कि गृह मंत्री इस बात पर जवाब देने को तैयार.
0: సభలో నిరంతరం అంతరాయాలు కలుగుతూ ఉండడంపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, రవాణా, పర్యాటకం, సంస్కృతి, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నివేదికలను కూడా సభకు సమర్పించారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. అయితే బీజేడీకి చెందిన డాక్టర్ సంతృప్త మిశ్రా మాత్రమే ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని లేవనెత్తారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ జార్ఖండ్లో బీజేపీ ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 8 గంటల నుండి అర్దరాత్రి వరకు బంద్ అమల్లో ఉంటుందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఆదిత్య సాహూ తెలిపారు. అయితే అన్ని అత్యవసర సేవలను ఈ బంద్ నుండి మినహాయించినట్టు ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెడతారు. కేరళ రాష్ట పేరును మార్చాలని కోరుతూ ఉద్దేశించిన బిల్లును పరిశీలించడానికి అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అలాగే 1962 నాటి జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ చట్టాన్ని మరింత సవరించడానికి ఉద్దేశించిన జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు. మరోవైపు రాజ్యసభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026 పరిశీలన ఆమోదం కోసం కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బొగోటాకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో చోకో ప్రాంతంలోని శాన్జోస్ డెల్ ఫార్మార్ సమీపంలో భూప్రకంపన కేంద్రం ఉంది. ఈ భూకంపం వల్ల వందలాది భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు శిథిలాల మధ్య గాలిస్తున్నారు. సహాయక పునరావాస చర్యల కోసం నిధులను వేగవంతం చేయాలని కొలంబియా అధ్యకులు అబెల్లార్డో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. పెరీరా, కిబ్డోకాలి, మానిజాలేస్ వంటి నగరాల్లో ఈ భూకంపం వల్ల భారీ నష్టం వాటిల్లింది. గత దశాబ్ద కాలంలో కొలంబియాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీనిని అధికారులు అభివర్ణించారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవన ప్రాంగణంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారపు సమావేశం మంగళ్ మిలన్ ఈరోజు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఇతర ఎన్డీఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వీసా కలిగి ఉన్న విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ఓడరేవులు, ప్రవేశ మార్గాలను గుర్తించింది. ఇందులో 9 ల్యాండ్ పోర్టులు, 2 విమానాశ్రయాలు ఉన్నట్టు హోంశాఖ తెలిపింది. భోపాల్, తిరుపతి విమానాశ్రయాలు, అలాగే అట్టారి, అగర్తల ల్యాండ్ పోర్టులు ఇందులో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. మరోవైపు ఈ నెల 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్లలో ఉరుమురు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లలో కూడా రాబోయే 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. స్కాలర్షిప్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్యను బలోపేతం చేసి ఆచరణాత్మక అభ్యాసం గొప్ప అవకాశాలతో అనుసంధానించడానికి ఒక ముఖ్యమైన సాధనమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫెలోషిప్ నిధులను మంత్రి విడుదల చేశారు.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ది కార్పొరేషన్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారు. పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 132కు పెరిగింది. 570 మందికి పైగా గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం. స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 48 సెకండ్లు. మరి అస్సాం బ్రహ్మపుత్ర నది పైన మన బోట్ క్లినిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే ఈ బోట్ క్లినిక్స్ గర్భిణీ స్త్రీలకు చెకప్స్ మొదలుకొని శిశువులకు రోగ నిరోధక టీకాలు, మలేరియా టీబీ వ్యాధులకు స్క్రీనింగ్ టెస్టులు, ఇలా నది మధ్యలోనే ఉండే ఆ ఇసుక తిన్నుల చార్జ్ అని చెప్పాను కదా ఇందాక, దాని మీద నివసించే ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు అందిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారంటారు అక్కడ నివసించే ప్రజలు, ఈ బోట్లే కాని కనిపించిందంటే సాక్షాత్తు ఆ భగవంతుడే పడవ రూపంలో వచ్చారా అన్నట్టు. ఎందుకంటే పూడికలు దాటుకుంటూ మొసళ్లతో నిండిన నీళ్లలో ప్రయాణిస్తూ కరెంటు లేకపోయినా సోలార్ లైట్ల వెలుగులో ఎందరికో సంజీవినిగా నిలుస్తున్నాయి ఈ బోట్ క్లినిక్స్. మనకి జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి ఒక సందేశం పంపించారు, చాలా బాగుందండి బోట్ క్లినిక్స్ గురించి. కానీ అప్పుడప్పుడు పేపర్లో కొన్ని వార్తలు చదువుతూ ఉంటాం, మంచాలు మోస్తూ కొండ ప్రాంతాల నుంచి కిందకు తీసుకొస్తూ ఉంటారు వైద్య సదుపాయాలు లేక. అలాంటి దగ్గర కూడా ఏదైనా ఇలాంటి సదుపాయం వస్తే ఎంత బాగుంటుందో అంటున్నారు. నిజమే కదండి, మేబీ ఫ్యూచర్లో కూడా ఏదైనా గొప్ప ఇన్నోవేషన్ జరిగి అలాంటి కొండ ప్రాంతాల్లో కూడా వైద్య సదుపాయాలు అందాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఈ బోట్ క్లినిక్స్ గురించి మరికొన్ని విశేషాలున్నాయి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అంతఃపురం చిత్రం నుండి ఇళయరాజా స్వీయ సంగీత దర్శకత్వంలో చిత్రమ్మతో కలిసి ఆలపించిన పాట విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:48 దాటి 12 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి ఈ బోట్లనిక్స్ మన దేశంలోనే కాకుండా రోడ్డు మార్గాల్లోని దట్టమైన నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే బంగ్లాదేశ్, బ్రెజిల్లో అమెజాన్ రివర్ బేసిన్, కాంబోడియా, కెన్యా, కాంగో లాంటి దేశాల్లో కూడా ఈ బోట్ లిరిక్స్ ని నిర్వహిస్తున్నారట. ఈ వైద్య సిబ్బంది చేస్తున్న సేవ కేవలం ఉద్యోగం కాదు, నిజమే కదా, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు ఈ బోట్ లిరిక్స్ లో అందించే సేవలు చేస్తున్న వైద్య సిబ్బంది. నది అలలు ఎంత ఎగిసిపడినా వారి సేవా సంకల్పం ముందు అవి తలవంచక తప్పడం లేదు. సేవాభావంతో గ్రామాల్లో ఆరోగ్యానికై పనిచేస్తున్న వారు ఎందరికో స్ఫూర్తిదాతలు. వారికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: జోడీ చిత్రానికి మనోజ్ స్వర్ణల తాలపించిన పాట విన్నారు. సంగీతం ఇఆర్ రెహమాన్, రచన భువనచంద్ర. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:54 దాటి 38 సెకండ్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా కమిటీ కుర్రాళ్ళ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం అనూప్ దేవ్.

ఇంత మంచి సాహిత్యం కదా, హృదయాన్ని అలాగా టచ్ చేస్తుంది ఈ పాట. ఆ రోజులు మళ్ళీ రావు. ఎప్పుడు పాత రోజులు మనకి ఎప్పుడు బాగుంటాయి. ఆ జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా జ్ఞాపకాలు ఎప్పుడు మధురంగానే ఉంటాయి. మరి ఇంకొక మంచి పాట విందాం. పెద్ది చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట, రచన అనంత్ శ్రీరామ్.

ఎనర్జెటిక్ గా ఉంటుంది కదా ఈ పాట, ఆ పాటకి సరిపడా డాన్స్ చేస్తారు రామ్ చరణ్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:05 కావస్తోంది. ఇప్పుడు విందాం ఓజీ చిత్రం నుండి ఒక మంచి పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైమ్ లో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని రాష్ట మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్ పుస్తకం పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆవిష్కరించారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఈ నెల 13వ తేదీ నుంచి ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తుంది. హైదరాబాద్ పరిధిలో పేదలకు నామమాత్రపు ధరలకే నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకం దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. వరుస సెలవుల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ గడువును 15వ తేదీ వరకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. నిన్నటి సాయంత్రానికి మీ సేవ ఆన్లైన్ ద్వారా మొత్తం 46,121 దరఖాస్తులు అందాయన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా ఈ నెలాఖరు నాటికి అర్హులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం నెలకు సగటున 5,250 కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో ఖర్చు చేస్తుందని రాష్ట మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిన్న సాయంత్రం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వం హయాంలో రైతుల కోసం నెలకు సగటున 2,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రైతు పక్షపాతిగా నిలిచిందని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిధులు వెచ్చిస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గోదాముల సామర్థ్యాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెట్టింపు చేసిందని మంత్రి చెప్పారు. అలాగే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి ద్వారా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని, దీనికి రైతులందరూ సహకరించాలని కోరారు. నవభారత యువభేరి చారిత్రక ఘట్టాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన తర్వాత నరేంద్ర మోదీ 2013 ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్ రైల్వే స్టేడియంలో నవభారత యువభేరి ద్వారా ఎన్నికల శంఖారావం పూరించి 13 ఏళ్లు పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డెలిగేషన్ ఫీజు చెల్లించి లక్షలాది మంది తరలివచ్చిన ఆనాటి సభ దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిందని గుర్తు చేశారు. ఆ తొలి అడుగుతోనే దేశంలో బీజేపీ విజయ ప్రస్థానం ప్రారంభమై నేడు వికసిత్ భారత్ దిశగా దూసుకుపోతుందని ఆయన సామాజిక మాధ్యమాల్లో సందేశంలో పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న రిఫార్మ్ ఉత్సవ్ కార్యాచరణపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ సివి సోమనాథన్ అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల సూచనలను ఆచరణాత్మక సంస్కరణలుగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సన్నాహక ఉత్సవ్ తదుపరి అనే 3 దశల్లో జరుగుతుంది. దీని పర్యవేక్షణకు రాష్టాల్లో కమిటీలు, నోడల్ అధికారులు, ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిఫార్మ్ ఉత్సవ్ ప్రజా కేంద్రిత పాలనను బలోపేతం చేయడమే లక్ష్యమని డాక్టర్ టీవీ సోమనాథన్ చెప్పారు. అభివృద్ది దశల వారి ప్రక్రియ అని ప్రభుత్వమే వేములవాడ శాసనసభ్యులు ఆదర్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో దశల వారీగా అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు.

0: మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి సమాజంలో కలిసిపోవాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు కర్రెగుట్టలను సందర్శించిన డీజీపీ పామునూరు బేస్ క్యాంప్ చెలిమల డోలి తడపాల మీదుగా వేసిన 28 కిలోమీటర్లకు రహదారిని పరిశీలించి అక్కడ శాంతి కపోతాలు ఎగురవేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో లొంగిపోయిన 23 మందికి 2 కోట్ల రూపాయల చెక్కులు అందించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి మావోయిస్టు పార్టీ అణచివేతలో భాగస్వామి అయ్యామన్నారు. సరెండర్ అయిన వారికి ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఉపాధి, శిక్షణ, రుణాలు, ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం అందిస్తామని వెల్లడించారు. సాధారణ పౌరులుగా వారు జీవించాలన్నదే మా ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. అలాగే మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య, అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టు నాయకులు జనజీవన శ్రవంతిలో కలవాలని డీజీపీ మరోసారి విజ్ఞప్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి సందర్బంగా సర్దార్ సర్వాయి పాపన్న సినిమా ట్రైలర్, పుస్తకం, పోస్టర్లను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. గోల్కొండ వేదికగా బహుజన రాజ్యం, సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాలు భావితరాలకు చాటి చెప్పడంలో ఇలాంటి సినిమాలు, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో నాగార్జునసాగర్ తీరంలో వరుణ యాగం నిర్వహించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. యాగం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతాంగం సంతోషంగా ఉంటేనే రాష్టం సుభిక్షంగా ఉంటుందని, వానలు సమృద్దిగా కురిసి జలాశయాలు నిండి ప్రతి ఎకరానికి సాగునీరు అందాలనే ఉన్నత సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ యాగం నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి పుట్టుకతో, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు అందించనుంది. లండన్ నిపుణుల బృందం సహకారంతో ఈ నెల 13వ తేదీ నుంచి ప్రత్యేక శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా పాత వైద్య నివేదికలతో సోమవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిమ్స్ సిటీ సర్జరీ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. పరీక్షల అనంతరం అత్యవసర పరిస్థితిని బట్టి ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్బంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. శ్రావణ మాసం ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒకప్పుడు ఒకరిద్దరితో పురుడు పోసుకున్న సదాశయ ఫౌండేషన్ అవయవదాన స్వచ్ఛంద సంస్థ నేడు 1000 మందికి జీవనదానం పొందేలాగా తన వంతు కృషి చేస్తోంది. 2002లో నేత్ర దేహదానం చేసిన కాళోజీ ఆదర్శంతో 2008 అక్టోబర్ 2వ తేదీన కరీంనగర్ జిల్లాలో సదాశయ అవయవదానం స్వచ్ఛంద సంస్థను కొంతమంది కలిసి ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట వ్యాప్తంగా 2300 నేత్ర, అవయవ, శరీర దానాలపై ఆ సంస్థ ప్రతినిధులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ శరీర అవయవ దానాలు చేసేలా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి చోడవర పులింగమూర్తి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ కు తెలియజేశారు.
1: ప్రతి ఒక్కరం మన మరణానంతరం మనకు ఎందుకు ఉపయోగపడనటువంటి శరీరంలో నుంచి ఈ కార్నియా అనే పొర ఇవ్వడం వల్ల ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. అలాగే అనుకోకుండా బ్రెయిన్ డెత్ జరిగినప్పుడు మనం ఆర్గాన్స్ ఇవ్వడం వల్ల 8 నుంచి 10 మందికి పునర్జన్మ ప్రసాదించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మానవత్వంతో ఆలోచించి ఆర్గాన్స్ వృధా పోకుండా చూడాలని మా యొక్క సంకల్పం.
0: రాష్ట్రీయ సీఎస్టీ కమిషన్ రేపు నల్గొండ జిల్లా పర్యటిస్తున్నందువల్ల అందుకు తగిన ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుష్రూమ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ రేపు ఉదయం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్షన్ డివిజన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లాలో 455,596 మంది ఓటర్లుండగా 4,07,436 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పునరుద్ఘాటించారు. కాగజ్ నగర్ మండలం నజ్రూల్ నగర్ లో మహిళా సంఘం భవనాన్ని వారు ప్రారంభోత్సవం చేశారు. రేపు ఒకే రోజు మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నట్లు జీపీ బిర్లా ఆస్ట్రానమీ ప్రతినిధి మృణాళిని తెలియజేశారు. రేపు తెల్లవారుజామున ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం, భారత్ లో కనిపించని సంపూర్ణ సూర్యగ్రహణం, రాత్రివేళ అద్భుతమైన ఉల్కాపాతం గరిష్ట స్థాయికి చేరడం రేపు జరగనున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:20 దాటి 33 సెకండ్లు. అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం టైం అయిపోయినట్టే కదా. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్, నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. చాలా సింపుల్ కదా. మరి అస్సలు లేట్ చేయకుండా షో టైం కార్యక్రమాన్ని కిక్ స్టార్ట్ చేసేసుకుందాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: నాకు కూడా స్వాగతం సుస్వాగతం అంటూ చాలా మంది శ్రోతలు షో టైంకి స్వాగతం అంటూ ఎన్నో సందేశాలు పంపిస్తున్నారు. మేం సిద్ధంగా ఉన్నాం, మీరే ఆలస్యం అంటున్నారు శ్రోతలు. అయితే నేను కూడా సిద్ధమే, అస్సలు లేట్ చేయొద్దు. ఈరోజు షో టైంలో అన్ని సినిమా ప్రశ్నలతోనే నేను వచ్చాను. లాస్ట్లో ఎప్పటిలాగే మనం ఒక జనరల్ ప్రశ్న కూడా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మరి షో టైంలో వచ్చేస్తుంది మొట్టమొదటి ప్రశ్న. శ్రీదేవి గారి జయంతి రాబోతోంది కదా ఎల్లుండ 13వ తారీఖున. మరి శ్రీదేవి గారికి సంబంధించి ఒక మంచి ప్రశ్న అనమాట. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మెలికలుంటాయి, చిన్న చిన్న మెలికలుంటాయి, అవి గమనిస్తే మీరు సరైన సమాధానాలు పంపించగలరు. నటి శ్రీదేవి గారు ఒక సినిమాలో బుద్ధిమాంద్యం గల అమ్మాయి, అంటే చాలా అమాయకపు అమ్మాయిగా కనిపిస్తారు. అది ఏ సినిమా? అది చాలా ఆవిడకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా తీసుకొచ్చింది. ప్రశ్న మరొకసారి, నటి శ్రీదేవి గారు ఒక సినిమాలో ఒక దెబ్బ తగిలి బుద్ధిమాంద్యం గల అమ్మాయిగా, అమాయకపు అమ్మాయిగా కనిపిస్తారు, అది ఏ సినిమాలో? మీకు సినిమా పేరు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చంటి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:27 దాటి 50 సెకండ్లు. మరి షో టైంలో మొట్టమొదటిగా ప్రశ్నగా నేను అడిగాను, నటి శ్రీదేవి గారు ఒక సినిమాలో అమాయకపు అమ్మాయిగా, కాస్త బుద్ధిమాంద్యం గల అమ్మాయిగా కనిపిస్తారు, అది ఏ సినిమా? వావ్, అసలు శ్రోతలందరూ 100% కరెక్ట్ సమాధానం పంపించారు. మరి ఎవరెవరు ఫాస్ట్గా నాకు వచ్చిన పేర్లు సమాధానం పంపించారో చూద్దాం. పానుగొండి రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, కేవీరావు పీపీరావు గారు ఖైరతాబాద్ నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, బుజ్జి హైదరాబాద్ హుడా కాలనీ నుండి, శిల్పా పద్మావతి చెంచల్గూడ నుండి, అడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జగదీష్ యూసఫ్ కూడా కొండ రాజేశం రమ్య రాజన్నపేట నుండి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, ఏకనాథమ్మంగ పార్సిగుట్ట నుండి, హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, జనార్దన్ సుభాషిణి సుచిత్ర నుండి, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్, సుధాకర్ ఉమా వరంగల్ నుండి, మధుకర్ నందిపేట నుండి, చిలుక నారాయణ అన్సూయ గారు నిజామాబాద్ నుండి, పాలెం పోలయ్య నంద్యాల ఆళ్లగడ్డ నుండి, ఇంకా చాలా మంది, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, నాగనాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుండి, ఇంకా మహబూబ్ నగర్ నుండి రాజేష్, నరేష్, రోజా, మెర్సీ మరియు వారందరూ పంపించారు. ఇంకా బాల సుధాకర్ ఈస్ట్ ఆనంద్ పార్క్ సఫిల్ కూడా నుండి పంపించారు. నెమ్మాని గ్రామం నుండి పునా వెంకటేశం, హేమలత, ఇంకా చాలా సమాధానాలు అలా వెల్లువలా వస్తూనే ఉన్నాయి. మరి సమాధానం ఏంటంటే, 1982 వచ్చిన వసంత కోకిల బాలు మహేందర్ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి గారు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత కాస్త బుద్ధిమాంద్యం గల అమ్మాయిగా, చాలా అమాయకపు అమ్మాయిగా కనిపిస్తూ నటిస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుండి, ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమా? మరి సిద్ధం అంటున్నారు. మరి ఇది కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్నే. షో టైంలో వచ్చేస్తోంది తర్వాత ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఒకే సినిమాకి నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్, నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు బాలకృష్ణ గారి సినిమాకి. ప్రశ్న మరొకసారి, బాలకృష్ణ హీరోగా నటించిన ఒక సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు, అది ఏ సినిమా? తెలిస్తే 0402-3204-582 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సూపర్ పేపీ సాంగ్ విన్నారు కదా, గులాబీ చిత్రం నుండి ఆ పాట, సంగీతం శశి ప్రీతం. షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:35 దాటి 46 సెకండ్లు. షో టైంలో రెండవ ప్రశ్నగా వచ్చింది, బాలకృష్ణ గారి సినిమా, ఒక సినిమాకి నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు, అది ఏ సినిమా అని నేను అడిగాను. చాలా మంది సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు, చాలా సమాధానాలు వచ్చాయి. మరి సమాధానాలు సరిగ్గా ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు చెప్పాక నేను సరైన సమాధానం చెప్తాను. దివాకర్ ఉమ్మడి నుండి, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, సంగవి శ్రీనివాస్, లావణ్య నిజామాబాద్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, లావణ్య రాజు శ్రీనిధి అక్షయ్ సుభాష్ నగర్ నిజామాబాద్ నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్కుర్తి నుండి, నల్ల సుదర్శన్ కాశీబుగ్గు నుండి, ఎలగందులు మార్కండేయ భూదాన్ పోచంపల్లి, మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుండి, సులోచన కరీం నగర్, బాలాజీ వనస్థలిపురం నుండి, కనకారావు గారు పెడ నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, షేరే బాలాజీ సావిత్రి కుబేర్ నుండి పంపించారు, వెంకటేశం హేమలత గారు నిమ్మాన్ నుండి, కస్తూరి రాముడు చౌటుప్పల్ నుండి, ఇంకా బోల్డ్ మంది రుద్రవరం నుండి, రాపర్తి నర్సింగ్ రాజన్నపేట సిరిసిల్ల నుండి పంపించారు, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ వీరభద్ర, ఇంకా ముండ్రాయి గ్రామం నుండి అన్మోల్ మోహన్ సుభద్ర, ఇంకా చాలా సందేశాలు వచ్చాయి. మరి సరైన సమాధానం ఏంటంటే నిప్పురవ్వ. నిప్పురవ్వ సినిమా 1993 సెప్టెంబర్ 3 విడుదలైంది. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమో ఏఆర్ రెహమాన్ గారు అందించారు, 5 పాటల్ని బప్పి లహరి గారు స్వరపరిచారు, ఇంకా 1 పాటని రాజ్ కోటి సంగీత ద్వయం స్వరపరిచిందన్నమాట. అలాగా ఒకే సినిమాకి, నిప్పురవ్వ సినిమాకి 4 సంగీత దర్శకులు పనిచేయడం జరిగింది. ఇది మరి షో టైంలో 2వ ప్రశ్నకి సంబంధించింది. మరి షో టైంలో 3వ ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది, మీరు సిద్ధమేనా?
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు. ఒక శ్రోత మనకి ఎంతో నిజాయితీగా ఒక సందేశం పంపించారు. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు నాకు గూగుల్లో సమాధానం దొరకలేదు, మాకు ఆలోచన రావటం లేదంటూ ఎంత బాగా పంపించారో. వనపర్తి నుండి ఎం రామయ్య గారు మనకి సందేశం పంపించారు. ఇందాక ప్రశ్నకి చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మా పేర్లు చదవటం లేదు అంటూ శ్రోతలు కాస్త నిష్ఠూరాలు వేస్తున్నారు. ఎవరి పేర్లు ఫాస్ట్గా పంపిస్తే వాళ్ళ పేర్లు చదవడం జరుగుతుంది, అది శ్రోతలు గమనించాలి. మరి షో టైంలో మూడో ప్రశ్న కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్నే. ఒక సినిమాలో హీరో కిట్టూస్ అప్పడాలు జంతికలు పేరుతో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారు ఇంటి నుండే. కిట్టూస్ అప్పడాలు, ఒక హీరో కిట్టూస్ అప్పడాలంటూ వ్యాపారం చేస్తారు. మరి ఎవరు ఆ హీరో, ఏంటి ఆ సినిమా, మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అసలు షో టైంలో అలాంటి ఫాస్ట్ బీట్ పాటలు వింటూ ఉంటే, మీరు సమాధానాలు పంపిస్తుంటే ఆ రుచే వేరు, అసలు ఆ మజానే వేరు అనిపిస్తుంది. షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియో క్లాక్ సమయం 1:44 దాటి 5 సెకండ్లు. రుద్రనేత్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రమ అలపించిన పాట విన్నారు. మరి షో టైంలో మూడో ప్రశ్నగా నేను అడిగాను, ఒక సినిమాలో హీరో కిట్టూస్ అప్పడాలు జంతికలు అనే పేరుతో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారు, ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటి అంటే, అని శ్రోతలైన మామూలు వాళ్ళ ఎంత చక్కగా పంపించారో. మరి ఫాస్ట్గా వచ్చిన వాళ్ళ పేర్లు ముందు చదువుతాను, ఆ తర్వాత సమాధానం చెప్తాను. ఎస్ఎం ఆనందాచారి లావణ్య సీతారాం భాగ్ నుండి, బ్రూస్లీ సురారం నుండి, భోగమార్కండే అంతపోచంపల్లి నుండి, గోపి దేవరకొండ నుండి, డి కృష్ణ గారు ఏశ్వర నగర్ నుండి, శివబాబు మోతీనగర్ నుండి, తోట సంతోష్ పూతంగల్ నుండి, దోర్నాల బాలాజీ వెనసల్పూర్ నుండి, అప్పలరాజు పెడన, సురేష్ నేరన్మెట్ నుండి, వెంకటేష్ నందిపేట నుండి, రాధ అర్మూర్ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పాలెంపోలి ఆలగడ్డ నుండి, శ్రీహరి జ్యోతి నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, మోహన్ సుభద్ర ముండ్రాయి గ్రామం నుండి, బొడ్డు షేకులు మరియు శ్యామల వారి కుటుంబ సభ్యులు, మెదక్ నుండి అర్జున్ అంటూ ఆంజనేయులు గారు పంపించారు, ఇంకా ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, పానగండ రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ గుమస్తా కాల్ నుండి సంఘవి లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలా మంది. చింతా శ్రీనివాస్ షాపల నుండి పంపించారు, పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి, భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి శాంత. ఇంతకీ సమాధానం ఏంటి? సమాధానం ఏంటంటే, హీరో అర్జున్ జెంటిల్మెన్ చిత్రంలో ఈ కిట్టూస్ అప్పడాలంటూ ఒక చిన్న ఇంట్లోనే ఒక మహిళా సాధికారత కల్పిస్తూ ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారన్నమాట. అది సరైన సమాధానం. హీరో అర్జున్.

జెంటిల్మెన్ చిత్రం అనేది సరైన సమాధానం. మరి హీరో అర్జున్ నటించిన జెంటిల్మెన్ సినిమా నుండి ఒక పాట వినేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న అడుగుతాను. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1 గంట 51 నిమిషాలు దాటి 12 సెకండ్లు. మరి ఇందాకల కిట్టు సప్పడాల గురించి చాలా మంది సందేశాలు పంపించామన్నారు కదా, దాంట్లో కొంతమంది డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, భూమిదేవి లక్ష్మీనారాయణ గారు అమ్మనకుర్తి నుండి, పున్న వెంకటేశం నెమ్మాని నుండి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, బిజిలి వెంకటేష్ ఏకలవ్య నగర్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి కూడా సరిగ్గా సమాధానాలు పంపించారు. మరి ఒక శ్రోత రాస్తున్నారు, ఏంటి మేడం ఈరోజు అన్ని సినిమా ప్రశ్నలు అడుగుతున్నారని. మరి ముందే చెప్పాను కదా ఈరోజు అన్ని సినిమా ప్రశ్నలే, ఈరోజు ఓన్లీ షో టైంలో ఓన్లీ మూవీస్కి సంబంధించిన ప్రశ్నలే. మరి షో టైంలో చివరి ప్రశ్న కూడా సినిమాకి సంబంధించిందే. మరి ప్రశ్న ఏంటంటే, హీరో వెంకటేష్ ఒక చిత్రానికి, వెంకటేష్ గారి చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు, అది ఏ సినిమా? హీరో వెంకటేష్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన సినిమా పేరేంటి? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిన్నే పెళ్లాడత చిత్రానికి సంజీవ్ సుజాత ఆలపించిన పాట విన్నారు. సంగీతం సందీప్ చౌత. స్టూడియో క్లాక్ ల సమయం 1:57 దాటి 8 సెకండ్లు. మరి షో టైమ్ లో చివరిగా నేను అడిగిన ప్రశ్న, హీరో వెంకటేష్ గారు ఒక చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు, మరి అది ఏ సినిమా అని అడిగాను. నాకు తెలుసు అది సింపుల్ ప్రశ్న. శ్రోతలందరూ కరెక్ట్ గా గెస్ చేసి సమాధానం పంపించారు. ముందుగా ఎవరెవరు ఫాస్ట్ గా పంపించారో చూద్దాం. పీర్సాతిగూడ నుండి శ్రీనివాస్, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, దసగిరి సంధ్య కడప నుండి, కేవీ రావు ఖైరతాబాద్ నుండి, రవిగౌడ్ బిహెచ్ఎల్ నుండి, అరవిందాచారి సీతారాంబాగ్ నుండి, జగదీష్ యూసఫ్ కూడా నుండి, రాజేశం రమ్య సిరిసిల్ల నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, కాంచన కిట్టు కీసర్ నుండి, అడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, ఆంజనేయులు బేగంపేట నుండి, కమల్ సాయి సుచిత్ర నుండి, జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, శ్రీకాంత్ శ్రీతేజ మేడిపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, రంగా హైదరాబాద్ నుండి, కళ్యాణాచారి నాగర్ కర్నూలు నుండి, ఇంకా మధుకర్ నందిపేట నుండి, కస్తూరి రాముడు చౌటుపల్లి నుండి, రుద్రవరం నుండి రాపతి నర్సింగ్, ఇంకా అరుణ ఇబ్రహీంపట్నం నుండి చాలా మంది, ఇంకా మధుకర్ నందిపేట నుండి చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే 1994 వచ్చిన సూపర్ పోలీస్ ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారు. అప్పుడే రోజా బాగా హిట్ అయింది, నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. మరి హీరో వెంకటేష్ గారికి కూడా స్పెషల్ గా సంగీతం అందించాలని చెప్పి ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారన్నమాట. ఇది ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియో నిస్తం పద్మిని. మీ పేర్లు చదవకపోయినా పర్వాలేదు, మీరు పార్టిసిపేట్ చేశారు షో టైంలో, అంతకన్నా ఏం కావాలి. కాకపోతే శ్రోతలు ఒకటి గమనించాలి, పంపించిన వాళ్ళే మళ్లీ మళ్లీ పంపిస్తూ ఉంటే పాపం కొంతమంది కొత్త శ్రోతల పేర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. అది ఒక ఆయన, ఒక శ్రోత విన్నపంగా కూడా రాశారు, చూద్దాం. కానీ ఏంటంటే ఎవరు ఫాస్ట్ గా పంపిస్తారో, ఎవరు ఫస్ట్ గా వస్తాయో వాళ్ళ పేర్లే ఇక్కడ చదవడం జరుగుతుంది. కాబట్టి ఒకేసారి పంపించండి చాలు, మళ్ళీ మళ్ళీ పంపిస్తూ ఉంటే పేర్లు కిందకు వెళ్ళిపోతాయి. మరి షో టైంలో పాల్గొన్న వారందరికీ అనేకానేక ధన్యవాదాలు చెప్తోంది. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, మీ సమాధానాలు పంపిస్తూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:59 దాటి 10 సెకండ్లు. మరి ఇవాళ శక్తిశీలి చాలా అద్భుతంగా ఉండిపోతుంది, తప్పకుండా ట్యూన్ చేసి వినండి. శక్తిశీలి 2:15 నుండి 3 గంటల వరకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సమయం 2 గంటలు కావస్తోంది, మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి 2:15 శక్తిశీల్లో కలుసుకుందాం.

సీతారామం చిత్రానికి ఎస్పీ చరణ్ రమ్య బెహ్రా ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:32 దాటి 22 సెకండ్లు. ఐపీఎస్ అధికారి ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 2012 సంవత్సరంలో జరిగిన నిర్భయ కేసు దర్యాప్తుతో పాటు అదే సంవత్సరంలో 2 ఏళ్ల చిన్నారి బేబీ ఫలక్ కేసు దర్యాప్తు చేసి ఆ చిన్నారిపై జరిగిన దాడి వెనుక ఉన్న అంతర్రాష్ట మానవ అక్రమ రవాణా ముఠాను కూడా పట్టుకుని ఎందరో మహిళలను చిన్నారులను కాపాడిన ధీశాలి ఛాయా శర్మ. ఆవిడంటారు, పోలీసు అంటే కేవలం న్యాయ పరిశోధన ఒకటే కాదు, దేశ భద్రతని, ముఖ్యంగా మన దేశంలో ఉన్న అందరి మహిళలు, పిల్లలంటే దేశ భవిష్యత్ కదా, వారిని కూడా రక్షించుకోవడం, కాపాడటం మన ప్రథమ కర్తవ్యం అంటారు ఛాయా శర్మ. మానవ హక్కుల కమిషన్తో కలిసి పనిచేస్తూ వారి చొరవతో ఎన్నో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి కృషి చేస్తున్నారు ఐపీఎస్ ఛాయా శర్మ. ప్రస్తుతం ఆమె కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇన్స్పెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించి ఎందరికో సహాయంగా కూడా నిలుస్తున్నారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కోరి చిత్రానికి చిన్మయీ శ్రీపాద కార్తీ కల్పించిన పాట విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:38 దాటి 25 సెకండ్లు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఛాయా శర్మ గారి వివరాల్లోకి వెళితే, ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగారు. తన కన్న కలలను సాకారం చేసుకోవడం కోసమే ఆమె సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేశారని చెప్తారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె 1999 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు ఛాయా శర్మ గారు. పోలీసు ఉద్యోగానికి నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, సాఫ్ట్ గా ఉన్నావు అని చాలా మంది హేళన చేశారట. కానీ ఆమె తన మాటలతో కాకుండా పర్ఫెక్ట్ యాక్షన్స్తోనే సమాధానం చెప్పి బెస్ట్ ఐపీఎస్ అధికారినిగా నిలిచారు. ఇంకొక విషయం ఏంటంటే, వారి భర్త కూడా, వివేక్ శర్మ గారు కూడా ఒక గొప్ప ఐపీఎస్ అధికారి. మరిన్ని విషయాలున్నాయి, ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బింబిసార చిత్రానికి చిరంతన్ భట్ స్వీయ సంగీత దర్శకత్వంలో కాలభైరవతో కలిసి ఆలపించిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 44 నిమిషాలు దాటి 28 సెకండ్లు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: ఐరన్ లేడీ ఐపీఎస్ ఛాయా శర్మ గారి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె నిస్వార్థమైన సేవ, నిబద్ధత, సాహసానికి గాను దేశ విదేశాల్లో అనేక పురస్కారాలు అందుకున్నారు. మన దేశంలో సంబంధించి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్, హోం మంత్రిత్వ శాఖ నుండి మోడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అందుకున్నారు ఛాయా శర్మ. మరి విదేశాల్లో కూడా బోల్డెన్ అవార్డ్స్ వచ్చేవారికి చెప్తాను ఈ పాట తర్వాత.

కళ్యాణ వైభోగమే చిత్రానికి చిన్మయి శ్రీపాద ఆలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:49 దాటి 4 సెకండ్లు. మరి దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఎన్నో సత్కారాలు పురస్కారాలు అందుకున్నారు ఐపీఎస్ ఛాయాశర్మ గారు. మరి అంతర్జాతీయంగా 2019 అమెరికాలో ప్రతిష్టాత్మకమైన మెక్కెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కరేజ్ అండ్ లీడర్షిప్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఛాయాశర్మ. అంతేకాదు ఆసియా సొసైటీలో అందించే ఆసియా గేమ్ చేంజర్ అవార్డుతో పాటు 2024 పబ్లిక్ సర్వీస్లో ఆమె చేసిన విశేష కృషికి గాను దేవి అవార్డుతో సత్కరించబడ్డారు ఛాయాశర్మ.

ఖుషీ చిత్రానికి సిద్ శ్రీరామ్ చిన్మయీ శ్రీపాద్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఐపీఎస్ ఛాయా శర్మ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక వెబ్ సిరీస్లో వారి పాత్రను, వారు ఛేదించిన కేసెస్ గురించి అత్యద్భుతంగా చూపించారు ఒక వెబ్ సిరీస్లో. ఆసక్తి ఉంటే వారు ఎంత పవర్ఫుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ఎలాగ ఆ కేసుని డీల్ చేశారు, కేసుని ఎలాగ సాల్వ్ చేశారో కూడా చూపించారన్నమాట. అయితే ఖాకీకి ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిన ఐరన్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఛాయా శర్మ గారు. ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఒకటే, సమస్య ఎంత పెద్దదైనా నీ సంకల్పం దృఢంగా ఉంటే విజయం మన సొంతం. అదే పదే పదే చేసి చూపించారు. వారిని ఫాలో అయ్యే అందరికీ కూడా ఛాయా శర్మ గారు ఇచ్చే సందేశం కూడా అదే. భారత మహిళా శక్తి ఏంటో నిరూపించిన ఒక గొప్ప రోల్ మోడల్ ఐపీఎస్ ఛాయా శర్మ గారు. సెల్యూట్ చేస్తోంది, ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది ఇవాల్టి శక్తిశీలి. మళ్ళీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार.

किस्मत छा रही है क्यों रात की स्याही, किस्मत छा रही है क्यों

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട സമയം 5 ഗണ്ടലു ഇന്നു രാത്രി 11 ഗണ്ടല ദാക്കാ ആകാശവാണി കാര്യക്രമാലു കൊനസാഗുതായി మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు కోరినటువంటి సినిమా పాటలు, 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ, ఆదిలాబాద్ కు చెందిన డి అనురాధతో ముచ్చటుంటుంది. ఇంకా నేరడుగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆరే రజితతో జ్యోతి పెట్టిన ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:05 కు వినిపించడం జరుగుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పింది పాట అయినది. మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం. యు దినేష్ 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్ 087-32 అది ఆదిలాబాద్ స్టడీ కోడ్ ను జత చేస్తూ 2300-81 ఇంకొక నంబర్ 2950-81 ఈ రెండు నంబర్లకి లేదొక నంబర్ కు ఫోన్ చేయండి. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాట ఏనుండ్రి. మాస్టర్ చిత్రం నుంచి ఈ పాటతో ఈ కార్యక్రమం మొదలు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి? వచ్చానా? నమస్తే అన్న. చెప్పన్నా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? మరి
1: నేను చెప్తాను, మళ్ళా సంక్షేమ శాఖ.
0: ఓకే, మరి అయితే వాచ్మెన్ డ్యూటీ మరి ఎప్పటిదాకా చేస్తావు? అయిపోలేదు డ్యూటీ టైం? డ్యూటీ టైం అయిపోలే, డ్యూటీలో ఉంటూ రేడియో వింటావు అయితే? ఏం పాట కావాలో చెప్పు, వినిపిస్తా. పొచ్చన్న విజిల్ వేస్తుందా నీకు?
1: నాకు
0: ట్రై చేయవు,
1: నాకు
0: మనం నేర్చుకోలేవా?

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిన్న మాట్లాడడానికి వడ్డాడి నుంచి నామ్దేవ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో సార్, నమస్కారం.
0: నమస్కారం నామ్దేవ్ గారు, బాగున్నారా?
1: బాగున్నా సార్, మీరు బాగున్నారా?
0: బాగున్నా. ఆరోగ్యం ఎట్లుంది మీది?
1: తీసుకున్నా సార్, మంచిగా
0: ఎట్లా ఉన్నాయి పంట పొలాలు? ఎట్లా ఉన్నాయి మరి
1: పంటలు? తీసుకునే వర్షాలే అవసరం. ఇప్పుడు వర్షాలు లేక పరిచయం నీళ్ళు పెడుతున్నారు.
0: ఇప్పుడు మొన్న పండుగ వర్షాలు
1: కంపల్సరీ. ఇప్పుడు పెద్ద వర్షాలు కంపల్సరీ. వర్షాలు లేదు, నీళ్ళు పెడుతున్నారు. స్టార్ట్ చేయాలి నీళ్ళందరిగా.
0: మొన్ననే పండుగ కదా వర్షాలు, వారం రోజుల కింద. సరే, ఏం పండగలో చెప్పు, వినిపిస్తాను మీకు.
1: ఒకటి తిట్ట సంక్రాంతి, ఒక పాట ఏంటి సార్
0: వచ్చింది.

శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా శ్రోతలు పాటలు వినాలనుకుంటే కేవలం ఫోన్ చేసి మాత్రమే కాదు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే ఉత్తరం ద్వారా కోరినటువంటి పాటను ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకరు ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. మనసంతా నువ్వే ఈ చిత్రంలోని పాటను మా కోసం వినిపించినట్టు కోరుతున్నారు మంచిర్యాల జిల్లా దొనబండ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ వారి కుటుంబ సభ్యులు. మీకోసం ఈ పాట విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఐ మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనుకుంటాను ఏం పేరు? బండి రామకృష్ణాచార్య. పేరు మంచిగా పెట్టండి మీ అయ్యా. అప్పట్లో మీ సక్కనయ్యానా? ఎన్నేళ్ళు బతికిండు మీ అయ్యా? ఎన్నేళ్ళు బతికిండు మీ అయ్యా అంటున్నా? మీరు వందేళ్ళు బతుకుతారులే. ఇప్పుడు మరి మీకు విమానం వస్తుంది మీ ఊరికి ఇప్పుడు అనుకుంటకు. అనుకుంటా విమానం వస్తుంది ఇప్పుడు మీకు. సరే ఏం పట్టిందని చెప్పు. రైట్, వచ్చి పాట మౌనంగానే ఎదగమని.

ఈ సాయంత్రం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ. ఆదిలాబాద్ కు చెందిన అనురాధతో ముచ్చట. తర్వాత నేరడగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్య రజితతో ముచ్చటుంటుంది.

0: మాట చెప్పుండ్రి పాటైనుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలవి. మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి ఉంటుంది. ఇలా రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు, నచ్చిన మెచ్చిన పాట చూనవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అట్లా వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి మహిళల గురించి వినిపించే ఈ కార్యక్రమమే శక్తి. ఈ రోజుల్లో మహిళలు ద్విచక్ర వాహనం నడపడంలో, నడిపించడంలో నేర్పరులు, నేర్పిస్తున్నారు కూడా. మహిళలు స్కూటీ నేర్చుకోవడానికి కొన్ని సందర్భాల్లో, నేర్పడానికి కొన్ని సందర్భాల్లో ఎవరు ఉండకపోవచ్చు. నేర్చుకునే ఆతృత ఉన్నప్పటికీ నేర్పేవాళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటుంటారు. సరిగా ఇటువంటి సమయంలోనే మహిళలకు స్కూటీ శిక్షణ విషయంలో ముందుకొచ్చారు ఆదిలాబాద్కు చెందిన డి అనురాధ. ఇప్పుడు వారితో ముచ్చట విందాం. వీరితో ముచ్చట పెట్టినది గొడుగుల జ్యోతి.
1: మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారు. అదే అవనిపైన ముందంజలోనే ఉంటున్నారు, అదే ఆకాశంలోనైనా విమానాన్ని నడిపి కూడా ముందంజలో ఉంటున్నారు. తను నేర్చుకోవాలనుకుంటే ఏది లేకుండా అన్నిటినీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా కారు డ్రైవింగ్ శిక్షణ సెంటర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది మగవారు నేర్పిస్తుంటారు. ఈ మధ్య కాలంలో మహిళలు కూడా నేర్పించడానికి ఆ శిక్షణ సంస్థలని, డ్రైవింగ్ సెంటర్లని ఏర్పరచుకుంటున్నారు. అయితే మన ఆదిలాబాద్ లో కొత్తగా ఆలోచిస్తూ, కొత్తగా అని ఎందుకంటున్నానంటే స్కూటీ నేర్పించే సెంటర్ ని ఒక మహిళ నిర్వహిస్తున్నది. మహిళతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము. తన పేరు అనురాధ. నమస్తే మేడం.
2: నమస్తే మేడం.
1: మామూలుగానైతే కారు శిక్షణ కేంద్రాలు, డ్రైవింగ్ సెంటర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి.
2: అవునండి
1: కదా. స్కూటీ డ్రైవింగ్ సెంటర్ పెట్టడం మీరే మొదటి మహిళ కావచ్చు మన ఆదిలాబాద్ లో.
2: అవునండి.
1: అయితే మనం వాటి గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీకు ఎందుకు వచ్చింది ఆలోచన, ఏంటిది అనేది ముందుగా మీ గురించి చెప్పండి.
2: ఓకే మేడం. నా పేరు అనురాధ, డోనికూరి అనురాధ. మా అమ్మ వాళ్ళది వచ్చేసి చాందబెల్లూరి, అత్తగారు వచ్చేసి బట్టిసవర్గం. నేను ప్రొఫెషనల్ గా ఒక టీచర్ని. సో అక్కడ విధులు నిర్వహిస్తూ, ఇక్కడ కుటుంబం చూస్తూ, ఒక మహిళగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది నేను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 2019 నుంచి నేను నడిపిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే మొదట్లో మీరు అన్నట్టు స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుంది, నాకు కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. వాటిని అధిగమించి ఇప్పుడు మొదలు పెడితే, అప్పుడు నేను 1500 తోటి స్టార్ట్ చేసిన ఈ డ్రైవింగ్ స్కూల్, మా హెడ్ మా స్కూల్లో హెడ్ తో స్టార్ట్ చేశాను, మా ప్రిన్సిపల్ తో. సో తనతో స్టార్ట్ చేసిన తను మహిళనే. మాది వచ్చేసి ఆల్ స్కూల్ మొత్తం కూడా లేడీస్ తో నిండుకొని ఉంటది. పిల్లలు లేడీసే, స్టాఫ్ కూడా లేడీసే. సో మా హెడ్ తో స్టార్ట్ చేసిన ఈ డ్రైవింగ్ స్కూల్ ఇప్పుడు 2026 లో దిగ్విజయంగా అది రన్ అవుతుంది మేడం. ఇప్పుడు 5000 రూపీస్ తోటి ఒక కస్టమర్ కి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నిజంగా వినూత్న ఆలోచననే. చాలా మంది నేర్పే వాళ్ళు లేకపోవడం, ఇంట్లో ఉన్న హస్బెండ్ బిజీ ఉండడం, ఇద్దరు వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ పర్సన్స్ అవ్వడం వల్ల వాళ్ళది వాళ్ళు నేర్చుకోలేక, ముఖ్యంగా ఆడవాళ్ళకున్న ముఖ్యమైన డ్రాబ్యాక్ ఒకటి, అది ముఖ్యంగా భయం. ఆ భయాన్ని బయటకు తీసి, ఆ భయాన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చి గ్రౌండ్ కు వచ్చి నేర్చుకోవడం అనేది అది ఒక గగనం. దాన్ని అధిగమించి లేడీస్ అందరు కూడా తన కాళ్ళ మీద తన నిలబడాలి, సొంతంగా వర్క్ చేసుకోవాలి. ఒక ఆటో వచ్చే వరకు వెయిట్ చేయొద్దు, రోడ్డు మీద నిల్చోవద్దు అనేది నా ఆలోచన.
1: ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఇంట్లో హస్బెండ్ మీద ఆధారపడాలి, అన్నయ్యనో తమ్ముడో రావాలి,
2: లేదంటే
1: ఆటోలో వెళ్ళాలి. ఆటోకైతే ఇప్పుడైతే మనకు ఒక దగ్గర వెళ్ళాలి, ఎంత చిన్న దగ్గరికి వెళ్ళినా దూరం వెళ్ళినా అదే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే మన బండి మనకు ఉన్నది అనుకోండి,
2: 50 రూపాయలలో
1: ఎన్నో ప్లేస్ లో తిరిగి రావచ్చు,
2: 10 పనులు చేసుకొని రావచ్చు. నేను ఇది చేశానే అనే ఒక ఆత్మధైర్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి బండి మీద వెళ్తూ ఉంటే మనకు వచ్చేవి వెళ్ళేవి అనేక రకమైన ఒడిదొడుకులు ఉంటాయి, వాటిని ఎదుర్కొని సేఫ్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఒక యుద్ధం గెలిచి ఇంటికి వచ్చినాం అనే ఫీలింగ్ ఉంటది మేడం. సో అందుకోసమే ఆడవాళ్ళు ముందుకు రావాలన్న ఉద్దేశంతో నడిపించాను.
1: అవును, నిజమే. మీరు అన్నట్టు ఫస్ట్ అయితే భయపడతారు.
2: అవును,
1: నేర్చుకోవాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఫస్ట్ ఉండదు.
2: ఉండదు
1: అంటే ఈ మధ్య కాలంలో మస్తు మంది అమ్మాయిలు
2: అయితే ప్రాబ్లం కదా మేడం. అందుకోసం వాళ్ళు కూడా ఇంట్లో సపోర్ట్ చేయరని కాదు, చేస్తారు. ఇంట్లో ఇన్ని బాధ్యతలు చేసే పర్సన్ కి వాళ్ళకి ఇంజూర్ అయితే అది ఆ ఫ్యామిలీ ఎంత కష్టం అనుభవిస్తుందో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఎందుకు రిస్క్ అనే ఉద్దేశంతో వద్దంటారు.
1: అయితే మీలాంటి మహిళలు ముందుకొచ్చి మీరు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అరే తను నేర్పిస్తుంది కదా, లేడీనే నేర్పిస్తుంది మహిళ, మేము కూడా ముందుకెళ్ళి నేర్చుకోగలుగుతాము నడిపించగలుగుతాము అన్న ఉద్దేశంతో రావచ్చు, వస్తారు కూడా.
2: వస్తున్నారు మేడం.
1: అదే అయితే ఈ శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది, దాని గురించి చెప్పండి.
2: మేడం ఇది వచ్చేసి నేను నడిపే రోజుల్లో నాకు మా నాన్న తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి ఒక చిన్న సెకండ్ హ్యాండ్ స్కూటీ నేర్పించారు. స్కూటీ తీసుకున్నప్పుడు తను ఎంత ఇబ్బంది పడ్డాడో నేను చూశాను. మా నాన్న చాలా బాగా నడుపుతాడు బైక్. సో అతను నాకు నేర్పించేటప్పుడు నా కూతురు పడిపోకుండా కాలు చేతికి ఎలాంటి ప్రాబ్లం కాకుండా నేర్పించడం ఎలా అనేది తను బాగా కష్టపడిండు. సో అది నేను చూసి విత్ ఇన్ 4-5 డేస్ లో నేర్చుకున్నాను. ఇదే పరిస్థితి మా నాన్న అంటే నాకు సపోర్ట్ ఉన్నాడు, లేని వాళ్ళకి ఎట్లా. ఇప్పుడు హస్బెండ్ కూడా వర్క్ లో ఉంటాడు, తమ్ముళ్ళు అన్నలు కూడా బిజీ ఉంటారు,
1: సమయం దొరకకపోవచ్చు
2: ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే మళ్ళీ చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయడం, ఈ విధంగా అనేక ఒడిదుడుకులు అనేది వస్తాయి. అదే ఒక వ్యక్తి ఒక ప్రొఫెషనల్ గా ఏర్పాటు చేసుకుని దానికి ఖచ్చితంగా అలా పర్టికులర్ టైం పెట్టుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఫర్ డే వైజ్ ట్రైనింగ్ పెట్టుకుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటది అనేది ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పకూడదో చెప్పాలో తెలియదు గాని భయంతో మగ్గిపోతున్న ఆడవాళ్ళు ముందుకొచ్చి నేర్చుకొని తన పనులు తను చేస్తూ ఇటు ఫైనాన్షియల్ గా ఇటు ఫ్యామిలీ పరంగా ప్లస్ వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో నేర్పడానికి అవకాశం లేని వాళ్ళ కోసమే పెట్టాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా సైకిల్ రాని వాళ్ళ కోసమే పెట్టాను. ఇప్పుడు మీకు సైకిల్ వచ్చానుకోండి, కష్టమో నిష్టమో నేర్చుకుంటారు, కొద్దిగా టైం తీసుకుంటారు. సైకిలే నేర్చుకున్నారంటే మీరు బైక్ నేర్చుకోగలుగుతారు. అసలే ఏం రాని జీరో వాళ్ళ పరిస్థితి ఏంటి. సో వాళ్ళని చూసి ముఖ్యంగా మొగ దిక్కు లేని వాళ్ళకు మెయిన్ వాళ్లకు ఈ ట్రైనింగ్ అనేది ఒక వరం లాంటిది మేడం. చాలా మంది నా దగ్గరకు వచ్చి ఎమోషనల్ అయ్యి బాధపడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన
1: నేర్చుకుని
2: వెళ్ళిన వాళ్ళు మీరు చేసిన ఈ సహాయము మనీ తోటి దీన్ని లెక్కగట్టకండి మేడం. మాకు లైఫ్ లాంగ్ మీరు ఒక ధైర్యం ఇచ్చారు, మీరు మా పక్కనే ఉన్నట్టు
1: అని చెప్పి వెళ్ళారు
2: మేడం. వచ్చేసి ఇది 10 డేస్ ఉంటది, జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. సైకిల్ రాని వాళ్ళకు సైకిల్ వచ్చిన వాళ్ళకు ఒకే అమౌంట్. ఇప్పుడు నేను ఒక టీచర్ని కాబట్టి ఒక డల్ స్టూడెంట్ ని ఒక క్లేవర్ స్టూడెంట్ ని

0: చుట్టాలకు నేర్పించాను, అవి ఒక 20 మెంబర్స్ కి నేర్పించాను. నేను ప్రాక్టీస్ చేశాను, ఒకరికి నేర్పించడం ఎలా, వాళ్ళ కాలుకి చేతికి వాళ్ళ
1: చిన్న స్క్రాచ్
0: రాకుండా వాళ్ళు ధైర్యంగా నేను బండి డీల్ చేయగలుగుతా అనే నమ్మకం వచ్చే వరకు నేను నేర్పించాను. వాళ్ళకి 1 రూపీ కూడా తీసుకోలేదు, నాదే పెట్రోల్ వేసి నాదే బండితోటి నేర్పించాను. 19 నుంచి తీసుకుంటున్నాను. సో మనకు
1: మెంబర్స్ పెరిగారా?
0: ఎస్ ఎస్, మెంబర్స్ చాలా పెరిగారు. అప్పుడు నేను డైలీ 1-2 మెంబర్స్ తీసుకుంటుండే, ఇప్పుడు డైలీ 12-16 మెంబర్స్ తీసుకుంటున్నా. అంటే 10 డేస్ లో మనకు 16 మెంబర్స్ ట్రైన్ అయి వెళ్ళిపోతున్నారు.
1: కంగ్రాచులేషన్స్. ఇంకా మన మహిళలు తొందరగా ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాతనైతే నేర్చుకోవడానికి ఆసక్తిని చూపెట్టి మీ దగ్గరికి వస్తారని ఆశిస్తున్నా. అయితే ఆల్రెడీ మీకు జాబ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగం ఉంది, టీచర్ గా.
0: అవును.
1: ఇంట్లో పిల్లలు, మీకు ఎంత మంది పిల్లలు?
0: ఇద్దరు పిల్లలు.
1: ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూసుకోవాలి, ఆ తర్వాత స్కూల్లో పిల్లల్ని చూసుకోవాలి. ఆల్రెడీ 2 పడవల మీద కాలు ఉంది మీకు, 3వ బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ 3 ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు?
0: మేడం, ఇందాక మీరే చెప్పారు, ఈ ప్రోగ్రామ్ పేరు కూడా మహిళా శక్తి. సో ఒక మహిళ మల్టిపుల్ పనులు చేయగలుగుతుంది 100%. ఎందుకంటే పిల్లల్ని చూస్తూ కుటుంబాన్ని చూస్తూ ఖాళీ టైంలో కుట్లు అలికలు చేసుకునే మహిళలు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఒక మహిళకున్న శక్తిని రెట్టింపు చేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని ఒకరికి మనము సర్వీస్ ఇవ్వాలి అంటే మన ఓపిక పెరగాలి. సో అందుకోసం ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకు నేను పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వాలంటే, నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఉంది. సో ఆ సపోర్ట్ ఉంది, భగవంతుడు నాకు ఒక స్కిల్ ఇచ్చారు, ఆ స్కిల్ ని వాడుతూ మహిళలకు సపోర్ట్ చేయాలని ఆలోచనతోటి ఉన్నాను. సో ఇంట్లో అత్తమ్మ మేనేజ్ చేస్తారు, పిల్లల్ని మార్నింగ్ నేను పంపిస్తాను, ఈవినింగ్ అత్తమ్మ చూసుకుంటారు. ముఖ్యంగా మీరు, మీకు తెలిసే ఉంటది ఒక సామెత, ప్రతి మగాడు వెనకాల ఉంటదని, కానీ నా వెనకాల మా సార్ ఉన్నారు. నాకు బ్యాక్ బోన్ గా ఉంటూ తను నాకు ఇస్తున్న ఈ సపోర్ట్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నాను నేను. తను నాకెప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు.
1: తను ఎప్పుడు మిమ్మల్ని డిమోటివేట్ అంటే వెనకలేదు,
0: అసలు నాకు షాప్ పెట్టించి, నాకు ఆఫీస్ కు షాప్ కి హెల్ప్ చేసి, నాకు స్కూటీలు కొనియడం, పెట్రోల్ లేకపోతే ఎక్కడ పెట్రోల్ ఉందో వెతికి మరీ తీసుకొచ్చి ఇవ్వడం, తర్వాత నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఏం పర్లేదు నేను చూసుకుంటాను, మిగతా నువ్వు చూసుకో అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది.
1: వెరీ గుడ్. ఓకే, ఈ అను స్కూటీ డ్రైవింగ్ సెంటర్ ఒక దగ్గర ఉన్నది అనేది చాలా మందికి అవగాహన కలగకపోవచ్చు కదా, మరి ఎట్లా తెలియజేస్తారు?
0: అయితే నేను ప్రొఫెషనల్ గా టీచర్ అవ్వడం వల్ల, పిల్లలు చిన్నగా ఉండడం వల్ల, నా పర్సనల్ గా నేను ఫిట్ గా లేకపోవడం వల్ల కొన్ని రోజులు నేను దీన్ని పాపులర్ చేయలేదు మేడం. ఇప్పుడు పిల్లలు తన పనులు తను చేసుకోగలుగుతున్నారు, ప్లస్ స్కూల్ పిల్లలకు కూడా నేను 100% ఇస్తూనే ఖాళీ టైంలో అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు టైం మేనేజ్మెంట్ చేస్తేనే ఇది
1: సాధ్యమవుతుంది.
0: అయితే నేను ఒకప్పుడు స్టేటస్లు పెట్టడం, తెలిసిన వాళ్ళకు స్టేటస్లు పెట్టమని చెప్పడం, ఇక్కడ వరకే ఉంచాను. ఒకవేళ ఎక్స్టెండ్ అయినా నేను టైం ఇవ్వలేను కదా మేడం, ఆ టైం ఇవ్వలేను కాబట్టి, చిన్నగా ఉండే కాబట్టి నేను చేయలేకపోయినా. ఇప్పుడు టైం ఉంది, చేయగలం. ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తే కొంచెం బాగుంటది, చాలా మందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. ఈ మధ్యనే సోషల్ మీడియా ఎంత ఎఫెక్టివ్ అనేది నాకు తెలిసింది,
1: దాని ద్వారానే మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
0: అవునండి,
1: విజయం సాధిస్తున్నారు.
0: ఎస్ మేడం, ఇప్పుడు విజయ పదంలోనే ఉన్నాను. ఇన్స్టా ఐడి అనేది క్రియేట్ చేసి, సపరేట్ దీనికి ఒక ఐడి క్రియేట్ చేసి, మన దగ్గరకు వచ్చిన కస్టమర్లను యాడ్ చేస్తూ, వాళ్ళ చుట్టాలకు అది పంపిస్తూ, రోజుకొకటి 2 వీడియోలు తీసేదాన్ని నేను, నాకు టైం లేక. ఈ మధ్య నేను అసిస్టెంట్లు పెట్టాను, సో వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీసి పోస్ట్ చేయడం వల్ల అది వైరల్
1: ఎక్కువ మందికి చేరువ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారు. వెరీ గుడ్. స్వతహాగా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి అని ఆలోచించే మహిళలు, వినూత్నంగా వెరైటీగా మీలాగా ఆలోచన చేసే మహిళలకు మీ ఆలోచన పరంగా మీరిచ్చే సలహా ఏంటి?
0: రైట్. ఒకప్పుడు ఆడమనిషి అని అంటే వంట చేయడానికి పిల్లల్ని కనే యంత్రంలా, ఇంట్లో భర్త గాని అత్త గాని మామ గాని అంటే పెద్దలు చెప్తేనే వినాలి అనే, ఇప్పుడున్న కాలంలో మోడర్న్ ఉమెన్, కంప్యూటర్ యుగం, అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలిగే సత్తా ఉంది. మనం చాలా సార్లు చూస్తున్నాం, ఆడవాళ్ళు చేయలేని పనులు లేవు. ఉమెన్స్ డే రోజు ఒక పోస్టర్ బాగా వైరల్ అవుతుంది, ఒక లేడీకి 10 చేతులుంటాయి, 10 పనులు చేస్తారు. సో మన దగ్గర కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కాబట్టి భయం అనే భూతాన్ని ఇంట్లో లాకర్ లో పెట్టి, ధైర్యం అనే శక్తిని మనం పుంజుకొని ముందడుగు వేస్తూ ఎందరో మందికి ఆదర్శంగా ఉంటూ, మనతో 10 మందికి ఉపాధి ఇవ్వాలి, మన

0: 10 మంది లాభపడాలి, దాని వల్ల మనం కూడా ముందుకు సాగాలి. ఇప్పటి నుంచైనా కనీసం మన మన కాళ్ళ మీద మనం నిలబడి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండి మనము మన పిల్లలకు ఆదర్శంగా ఉండి వాళ్ళ పిల్లలకు మనము ఇండైరెక్ట్ గా ఒక గుణపాఠంగా ఉండాలనే అనేదే నా ఆలోచన.
1: వెరీ గుడ్. సో మీరు చేస్తున్న పని అభినందనీయమే. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఎవరైనా నేర్చుకుంటా స్కూటీ అనే వాళ్ళకు మీ ఫోన్ నంబర్ చెప్పండి.
0: ఓకే మేడం. ఓకే, ఇది వచ్చేసి అను స్కూటీ డ్రైవింగ్ సెంటర్. మనకు ఆదిలాబాద్ లో విద్యానగర్ లో లొకేట్ అయి ఉంది, సిపిఎం ఆఫీస్ పక్కన. సో మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9677660796. మరోసారి 9677660796. ఇంకో నంబరు 9676003804.
1: ఓకే, ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత చాలా మంది మీరు అన్నట్టు భయంతో బయటకు రాలేకపోతారు. వాళ్ళకి నేర్చుకోవాలని స్కూటీ నడపాలని ఉంటది, ఇంట్లో కూడా స్కూటీ ఉంటది, కానీ నడిపించలేకపోతారు.
0: చాలా మంది సంవత్సరాల తర్వాత ఇంట్లో పెట్టుకుని ఉంటారు.
1: అది అయితే ఇలా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎవరికైనా ఆలోచన ఉన్న వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి కూడా మీ అను స్కూటీ డ్రైవింగ్ సెంటర్ ద్వారా మంచి శిక్షణ దొరకాలి, వాళ్ళు నేర్చుకోవాలని ఆశిస్తున్నా. మంచి కొత్తగా ఆలోచన మీరు ముందుకు తీసుకొచ్చారు, ధన్యవాదాలు, మంచి విషయాలు చెప్పారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు స్కూటీ శిక్షణ ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన డి అనురాధతో జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు విందాం నేరుడుగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్య రజితతో జ్యోతి పెట్టిన ముచ్చట.
1: ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉంటున్నారు, ఇది ఎప్పుడు మనం వినే మాటే. అయితే ఒక మహిళ తను అనుకున్నదంటే ఎన్నో రకాల పనులు చేయగలదు. మనం ఇప్పుడు మాట్లాడబోయే మహిళ రైతు, మహిళా రైతు అన్నమాట. ఇంకా తను పాటలు బాగా పాడుతుంది, సింగింగ్ అంటే ప్రాణం. అయితే ఆ అలవాటుతోటే తను సొంతగా పాటల్ని కైగడుతుంది. పల్లెటూరి భాషలో చెప్పాలంటే జానపద గేయాల్ని కైగట్టి సొంతంగా వాళ్లే ఆ పాటల్ని పాడతారన్నమాట. తను ఆర్య రజిత. ఇప్పుడు తనతో మనం మాట్లాడదాము. నమస్తే రజిత.
3: నమస్తే మేడం.
1: చెప్పునా, ముందు మీ గురించి చెప్పండి, మీరు ఎక్కడున్నారు, మీకు అందరూ అన్నదమ్ములు, మీరు ఏం చదువుకున్నారు?
3: నా పేరు రజిత. ప్రాపర్ గా అమ్మ వాళ్ళదేమో రాంపూర్ పొచ్చెర, నన్ను నేరడుగొండ మండలం ఆదిలాబాద్ ఒక లోపల గుత్పాలకి అనే గ్రామంకి ఇచ్చిండ్రు. అక్కడ పెళ్ళై ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది దాదాపు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. అయినా పాడమంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను ఆశన చంపుకోక ఎప్పుడూ దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఏరాల. బాధలు మర్చిపోవడం, సంతోషాన్ని స్మరించుకోవడం, ఇంకా ఎవరైనా గుర్తు చేసుకోవడం పదే పదే అంటే సాంగ్ అంటేనే ఒక మంచి ఫీల్ కదా, మంచి మూడ్ వచ్చే అది పదం సాంగ్ పాడడం. ఆ ఫీల్ లో ఉంటే మనం ఏ కష్టాలైనా మర్చిపోవచ్చు, ఎన్నో ఇష్టాలని గుర్తు చేసుకోవచ్చు. ఆ పాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. సంతోషమైన విషయం అన్నట్టు పాడడం. మళ్ళీ భగవంతుడు గొంతు కూడా నాకు తెలిసి మంచిగా ఇచ్చిండు అని అనుకుంటున్నా. దాన్ని ఇప్పటిదాకా నేను ఇక్కడ బయటకు వెళ్ళలేదు, కానీ అవకాశం వస్తే పాడాలని అనుకుంటున్నా మేడం.
1: అవును, అయితే కైగడతారు అనేది విన్నాను నేను కదా, మీరు చెప్పినారు కైగడతా అని చెప్పేసి. ఎలాంటి టైంలో కైగడతారు, ఎలాంటి పాటల్ని కైగట్టింది ఇప్పటివరకు?
3: అంటే కూర్చున్నప్పుడు, మామూలుగా పని లేనప్పుడు ఏదైనా గుర్తొచ్చి పాడడం, వాతావరణం, ఇంటి విషయాలు గాని, ఇంకేమైనా సిచ్యువేషన్ సందర్భంని బట్టి నేను కొన్ని కొన్ని పదాలు సెట్ చేసుకుని దానికి ట్యూన్ ఇట్లా చేసుకుంటే బాగుంటది, ఇట్లా వాడితే బాగుంటది అని అనుకుని నేను రాస్తా ఉంటాను మేడం. ఇక మళ్ళీ తెలిసిన పదాలు, తెలిసి ఉన్న పాటలు కూడా దాన్ని ఇట్లా కాదు ఇట్లా వాడితే మంచిగా ఉంటది. ఇప్పుడు ఈ వెస్టర్న్ సాంగ్స్ లో బాగా వాడుతున్నారు కదా, దాని నుంచి ఆ నుంచి ఆ పదాలని ఇటు ఇండ్లకి వెళ్ళి తీసుకుంటే ఎట్లుంటది అన్ని ఇట్లా కూర్చున్నప్పుడు వేరే ఆలోచనలు ఏమి మనకు గుర్తురావన్నట్టు. ఇక పాడడం, ఇది ఎలా సెట్ చేయడం, ఇక పదాలను ఎలా మనం పక్క పక్కన చేర్చాలి, దేని దేనికి సెట్ అవుతుందని ఆలోచించడం మాత్రమే జరుగుతుంది. మామూలుగా పాడితే ఇంట్లో పాట రూపంలోనే పదాలు వలకడం జరుగుతుంది అన్నట్టు, ఇంట్లో పిల్లలతోటి భర్తతోటి అట్లా.
1: ఇక అమ్మగా పిల్లలకి జీవిత పాఠాలని పాటల రూపంలో వివరిస్తుంటావు అన్నమాట. అంతే కదా
3: చేసేదేమో ఫార్మింగ్.
1: అవును,
3: ఇక ఫార్మింగ్ అన్నప్పుడు కూడా నాకు వేరే పనితోటి అక్కడ సందర్భం రాదన్నట్టు, నేను చేసే పని అక్కడ గుర్తుండదు. నేను చేసేది ఫార్మింగ్ అంటే కలుపు కదా, ఆ కలుపు కలిసే టైంలో కూడా పాడుకుంటూ ఉంటే కలిసినట్టు ఉండదు, అంటే కలుపు మొక్కలు ఏరినట్టు ఉండదు, మనం వర్క్ చేసినట్టే ఉండదు అట్లా.
1: కొన్నిసార్లు మనం ఫోన్లు వస్తుంటాయి, అంటే నేను నాకు వచ్చిన

0: సందర్భాన్ని చెప్తున్నా. ఫోన్ లో వచ్చింది అనుకో, తట్టడంత పని ఉంటది ఆడ. ఫోన్ మాట్లాడుతూ పని చేస్తే పని చేసినట్టు కూడా అనిపించదు కొన్ని సందర్భాలలో. అయితే మీరు పాటలు పాడుతూ ఆ పని ఒత్తిడిని మర్చిపోతున్నారు అన్నమాట. అంతే కదా,
1: డిప్రెషన్, ఒత్తిడి, ఇంకా ఏదైనా కూడా బాధ. ముఖ్యంగా మనిషికి ఉండంది ఏంటంటే బాధ, డిప్రెషన్. ఏవైనా పనులలో కూడా ఇబ్బంది, ఒత్తిడి, ఇంట్లో ముఖ్యంగా. ఆ ఒత్తిడి అనేది ఉండకుంటే మైండ్ ఎప్పుడు కూడా మనకు మంచిగా ఉంటది. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు, మీరు ఇందాక చెప్పిండ్రు కదా. ముందుకు వచ్చినా కూడా ఎక్కడ ఒక దగ్గర మనం ఆపేస్తున్నారు, డామినేట్ చేయబడుతున్నాం మనం. అక్కడ చేయలేని ఏదుంది? ఏది లేదు. డాక్టర్ అయినా అంటున్నారు అన్ని అయినా, అంటే ఎన్ని మిషన్స్ వచ్చినా ఇప్పుడు చేసే దాంట్లో వర్క్ చేస్తున్నాం. వ్యవసాయం మిషన్స్ ఎన్ని వచ్చినా మనం ఒక స్త్రీ అక్కడ పనిచేయండి, అది అది సక్రమంగా ఉండదు. మిషన్తో చేస్తాం ఎట్లా ఉంటది? మొత్తం అడుగు అడుక్కే పోతుంది, పైది పైకే ఉంటది, సగం భూమికి పోతుంది, సగం యజమానికి పోతుంది, నేల పాలైతే. అదే మనం వ్యవసాయంలో వేసే ఆడామె చేయని, మొత్తం విత్తనాలు పడిపోకుండా అవి మన ఇంట్లో దాకా అన్ని వస్తాయి. ఇప్పుడు విలువ కూడా ఎక్కడుంది? అంత వర్క్ చేసినా స్త్రీకి అసలు విలువ కూడా లేదు కదా. అట్లా దాని మీద నుంచి అప్పుడు ఒక స్కూల్ ఏజ్ లా అప్పుడు వాడినది, ఇట్లా ఒక అక్క వాడింది, కానీ దాన్ని అట్లా తీసుకుంటే అది ఇది అయితే లేదు, వెస్టిన్ లా తీసుకొని దాన్ని మళ్ళా సెట్ చేసి రాసింది అన్నట్టు. ఒకసారి
0: అంటే మీకు పాటలు పాడడం అనేది స్కూల్ ఏజ్ ల నుంచే బీజం పడ్డది?
1: అవును.
0: అంటే ఎవరో అక్క పాడినప్పుడు మీరు విన్నప్పుడు అది అలా కాకుండా ఇలా పాడితే బాగుంటదని ఇప్పుడు అనిపించింది? అంటే ఆ పాటలు అప్ప నుంచే పాడడం శురు చేసింది?
1: స్కూల్ ఏజ్ నుంచే నేను చిన్న చిన్నగా రాయడం పాడడం అంటే సెట్ చేసుకోవడం.
0: ఎన్నో తరగతిలో శురు చేసిండ్రు మీరు?
1: నేను 8th 9th నుంచే స్టార్ట్ చేసిన మేడం. కాకపోతే ఇంట్లో కొంచెం పర్మిషన్ అట్లా లేకుండా పాడడానికి వెళ్ళడం అట్లా ఏం జరగలేదు మేడం. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను, ఈ రేడియో స్టేషన్ కి వచ్చాను, ఇది చూసిన. అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగి వెళ్దామని ఇక్కడ దిగి మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది మేడం.
0: ఓకే, మీకు పాటల మీద ఉన్న ఇంట్రెస్ట్ మళ్ళీ మా రేడియో స్టేషన్ కి మళ్ళీ తీసుకొచ్చింది అన్నట్టు కదా. అయితే అక్క పాడింది పాట అంటున్నారు, గుర్తున్నదా?
1: గుర్తుంది.
0: ఒకసారి ఆదికుంటే ఒకసారి వాడుండ్రి.
1: తప్పకుండా. అప్పుడు అక్క ఎట్లా వాడిందంటే,

0: ఇప్పుడు దేంట్లో
1: వెరీ గుడ్, చాలా బాగుంది.
0: థాంక్స్ మేడం.
1: మొత్తం మాడిఫికేషన్ మారిపోయింది. మీరు అన్నట్టు చాలా మంచి కైగడుతున్నారు, అంటే స్వరాల్ని సమకూర్చుతున్నారు. అంటే మీరు ఇప్పుడు నేను జానపద గేయాలనే రాస్తారు అట్లా గడతారు అని అనుకున్నాను. ఆ పాటని ఇన్ని రోజుల సంధి గుర్తు పెట్టుకుని దాన్ని మార్చి పాడడం అంటే మంచి విషయం, కొత్త విషయము. అయితే రైతుగా, మహిళా రైతుగా మీరు పనిచేస్తున్నప్పుడు మీరు కైగట్టిన పాటలల్ల అంటే ఏ సందర్భంలో కడతారు, ఎలాంటి పాటలు ఒకటి ఏదైనా ఉంటే నాకు చెప్పండి.
0: హార్డ్ వర్క్ ఉంటది అప్పుడు.
1: అవును.
0: అయితే ఇప్పుడు ఎండ కొడుతుంది, బాగా హెవీ వర్క్ వస్తుంది, కలుపు వచ్చేస్తుంది పత్తి కలిసేటప్పుడు. పొలంలో కలుపు తీయకపోతే పంట అంతా పాడైపోతుంది.
1: అంతే కదా.
0: ఇక అవన్నీ నార్మల్ గా వచ్చేటప్పటికైతే వెళ్ళేటప్పుడు గుట్టలు ఉంటాయి, కొండలు ఉంటాయి, నడిచే
1: రాళ్ళు, రప్పలు అన్నిటి దాటుకొని పోవాలి.
0: సౌకర్యం ఉండదు, 5 లీటర్ల క్యాన్ ఎత్తుకొని పోవాలి,
1: సద్ది మూట కట్టుకొని
0: పోవాలి. కట్టుకోకపోతే
1: ఆకలికి వస్తాం మేడం, ఆడతాము
0: అట్లా. అప్పుడు అనిపిస్తుంది చేసే

0: కలం పట్టి నా చేతులతో కంగి కొడవలి బట్టి నేను వెళుతున్నా. చేసేది ఫార్మింగ్, మై లుక్ ఇస్ మోడలింగ్.
1: అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మస్తు పని చేయని వాళ్ళని సైతం మీ పాటతో కట్టిపడేసి పనులు చేయించుకుంటారు అనుకుంటా మిషన్ లో, అంతే కదా? నేను జానపద గేయాలంటే వేరేలాగా ఆలోచించిన, మీరు పాడే విధానం అన్ని పదాలన్నీ అమెరికా అనేది కొత్తగా మయమర్పించేటట్టే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అయితే వ్యవసాయంలోకి పెళ్ళైన తర్వాత వెంటనే వెళ్ళిండ్రా? అప్పటి నుంచి వెళ్తానే ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
2: 14 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళై.
1: పెళ్ళైన వెంటనే మీరు చైన్ల కోడ్ షురూ చేసిండ్రు?
2: చైన్ల కప్పటి నుంచి స్టార్ట్.
1: ఓకే,
2: వర్క్ అదే కాబట్టి ఖచ్చితంగా అదే వర్క్ చేయాలని పెట్టిండ్రు.
1: అవును,
2: వెళ్ళినా.
1: అయితే ఇప్పుడు ఇంట్లో బాధ్యత మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, అత్తగారున్నా ఎవరున్నా కూడా, అటు పిల్లల్ని చూసుకోవాలి, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని చెప్పి
2: భర్త
1: కుటుంబ బాధ్యత చూసుకోవాలి, అత్తగారిని చూసుకోవాలి, ఇంట్లో మొత్తం పిల్లలకు సమకూర్చాలి, చేయించుకోవాలి. ఆ తర్వాత మీకు సమయం ఏడ చిక్కుతుంది? మీరు అంటున్నారు బాధను మర్చిపోవడానికి కై గడతా పదాలు రాసుకుంటా అని అన్నారు కదా,
2: ఎప్పుడు టైం మన చేతుల్లో ఉంటది కదా,
1: అంతే కదా.
2: నిన్నా మనం చేసేది ఆ వరకు వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు గుర్తొస్తాయి, ఎన్ని మర్చిపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. బావ గురించి ఆలోచి అంటే ఎవరైనా మన సందర్భాలు, బావ గురించి, అత్త గురించి, ఇంకా ఎవరైనా పల్లెటూరు చుట్టుపక్కల వాళ్ళ గురించి మనని విమర్శలు కూడా వస్తాయి కదా. ఈమె ఇప్పుడు వాడతా ఉంటది, ఎప్పుడు చూసినా వాడతానే ఉంటది, ఇట్లా
1: పాడేటోళ్ళని డాన్స్ చేసేటోళ్ళని కొంచెం తక్కువ చిన్న చూపే చూస్తారు
2: కదా, దీంట్లో రాగది. అయితే మనం ఎప్పుడు చూసినా ఏదన్నా చూడడానికి ఒక 100 రూపాయల చీర కట్టిన చూడలేకపోయి అసూయగాళ్ళు కూడా ఉంటారు, ఆడవాళ్ళలో కూడా మెయిన్ గా ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు. అట్లాంటి టైంలో వీళ్ళని ఏం ఉద్దేశించి పాడాలి అట్లా అనుకుంటాం వాళ్ళ గురించి, అంతే. చూడబుద్ధి గాని

0: పాడుతూ పాడుతూ పని చేసుకోవాలనేది ఒక పాట ఉన్నది. ఆ పాటని మీరు ఖచ్చితంగా ఆ పాటకి సార్థకత చేకూరుస్తున్నారు అన్నట్టు. చేన్లో పని చేసుకుంటూ ప్రతి సందర్భాన్ని మీకు నచ్చిన తోచిన పదాలతో పాటని కైగట్టి పాటలు పాడుకుంటూ పని చేసుకుంటున్నారు. చుట్టూ వాళ్ళ ఉన్న వాళ్ళందరినీ కూడా పని చేసుకునేటట్టు ప్రోత్సహిస్తున్నారు. మెచ్చుకున్నారా మిమ్మల్ని మరి మీ అత్తగారు ఇట్లా?
1: అంటే రీసెంట్ గా అత్తమ్మ అయిపోయింది, అంతకు ముందు 8 సంవత్సరాల కింద మామయ్య అయిపోయిండు. ఇక ప్రోత్సాహం అన్నది ఇంట్లో సరిగ్గా లేక అక్కడే ఆగాల్సి వచ్చింది.

0: లేకపోతే నేను పాడడం, ప్రతి సాంగ్ అంటే ఏదైనా గాని, ఇది డివోషనల్ లవ్ అంటే ఎమోషనల్
1: సందర్భం ఏదున్నా సరే మీకు అక్కడ తోచింది పాట పాడాలి రాయాలి అని అనుకుంటే పదాలను పెట్టేసి రాసేస్తా ఉంటారు. వెరీ గుడ్.
0: పాడడం మట్టుకు ఇష్టం,
1: ఇష్టం.
0: ఇక మాట్లాడడం కంటే ఇంట్లో పాడడం బెటర్.
1: పిల్లలతో కూడా సందర్భం వచ్చిందంటే పాటలు పాడుతూ పనులు చెప్తా ఉంటారా?
0: అవును.
1: చిన్నది ఏమన్నా చేసినప్పుడు ఒక పాట వాడుండ్రి.
0: ఏదైనా గాని మనము నా కొడుకు పిలుస్తా ఉంటా, రాలిగాడు రాడు, ఈడ ఉండంటే ఆడ ఉంటాడు. ఇప్పుడు వచ్చింది నాకు ఇక్కడికి, పిలిస్తే ఈడు ఉండంటే ఆడు ఉంటాడు. అప్పుడు హనుమాన్ అంటే హనుమాను, చూసి రారా అంటే కాల్చి వస్తాడు, రారా అంటే రాడు.

0: ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా పాడినరు. ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు రాయాలి.
1: శక్తి స్త్రీల కార్యక్రమంలో నేరడగొండ మండలం గుత్పాల గ్రామానికి చెందిన మహిళా రైతు జానపద గాయని ఆర్య రజితతో జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు. మా కార్యక్రమాలను మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు సాయంత్రం 5:30 కథిందాం కార్యక్రమంలో 2 కథలు వింటారు. నిలయంలో సమయం 6 గంటలు, మరికాసేపట్లో సమాచార సంధ్య, ఢిల్లీ నుంచి రిలే.

ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం. ఈ సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్కు చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారాం భజనలు. తర్వాత బేలా మండలం పలాయితాండ గ్రామానికి చెందిన రాథోడ్ దూదురాం బృందం పాడినటువంటి సామాజిక భజనలు. క్షమించండి, ఇవి రేపు సాయంత్రం 6:20 ప్రసారమవుతాయి. ఈరోజు సాయంత్రం 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడినటువంటి అంబాడి మహారాజ్ పాటలు. తర్వాత ఆదిలాబాద్ పట్టణం రణదేవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడినటువంటి పరమేశ్వరయ్య తత్వాలు వింటారు. ఈ సాయంత్రం 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చటుంటుంది. తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి మిర్చి పంటల సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జాల గ్రామానికి చెందిన రైతు పాముల రామన్నతో లిరిని పెట్టిన ముచ్చటుంటుంది. ఈ రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవలా ధారావాహిక పఠనం 61వ భాగం, రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతిరెడ్డి. షామయ్య గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు 2వ భాగం 9:45. మన పురాణాలు కార్యక్రమంలో 10:00 ఆదిలాబాద్ పట్టణం రామ్ నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 2వ భాగం, మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు, ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు డాక్టర్ ఆ సాయి ప్రత్యూషతో ప్రసంగం ఉంటుంది. భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చటుంటుంది. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక పఠనం ఉంటుంది. 8:45 నుంచి 10:00 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 0873

3 2 2 9 5 0 8 2 3 0 0 1. సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కూడా శ్రోతలు ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట ఇనవచ్చు. కథిందాం కార్యక్రమంలో 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం వేటగాడి పయనం కథ ఉంటుంది. ఆ తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ వింటారు. 5:45 జనప్రియం నిర్మల్ కళారూపాలు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సమర్పణ లేనిన్. రేపు సాయంత్రం మేడంబావుకు ఇల్లు యోసం కార్యక్రమంలో పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చటుంటుంది. తర్వాత పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 62వ భాగం. చెవికింపు లలితవాద్య సంగీతంలో బిక్రమ్ ఘోషి స్వర రచనలు 9:45. 10 గంటలకు మావా గుడిహత్తునూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరుసకుల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 6వ భాగం. మధురిమా 10:30. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: వాణిజ్య ప్రకటన.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాత బస్తీ మెట్రో రైలు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్పై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు ఇచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్లను జత చేయాలని, ఇందుకు అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న పత్తి కొనుగోలు సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర పారదర్శకంగా అందించేలాగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో భారత పత్తి సంస్థ సీసీఐ సీఎండి వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తూకం, నాణ్యత నిర్ధారణ, బ్యాంకు చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో మద్దతు ధర అందేలాగా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోళ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మ వారికి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మారుబోనం సమర్పించారు. ఆషాఢ బోనాలోత్సవాల్లో భాగంగా మంత్రి

0: అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారని, అమ్మవారి దివ్యాశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని మంత్రి కొండ సురేఖ ఆకాంక్షించారు. నిషేధిత భూముల అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, భూసేకరణ, జీవోలు, లేఅవుట్ అనుమతులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, ఆన్లైన్ వివరాల ఆధారంగానే నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్క ఉద్యోగి కూడా లేకుండా ముఖ్యమంత్రి సోదరులు కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. అనుముల కొండల్ రెడ్డి టెస్సరాక్ కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారని, మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని కూడా ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయాల సాధనే లక్ష్యంగా సాగుతున్న 35వ రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర 12 నుంచి 15 తేదీ వరకు తెలంగాణలో కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాట సందేశంతో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ వద్ద ప్రారంభమైన ఈ యాత్ర కర్ణాటకకు చెందిన 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సాగుతోంది. మక్తల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా సాగి 20వ తేదీన ఢిల్లీలోని వీర్భూమికి చేరుకుంటుందని చెప్పారు. ఈ యాత్రకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ పూర్తయింది. వీరిలో 78.3% ఫామ్లు డిజిటలైజ్ కాగా 21.7% ఫామ్లు సేకరించలేకపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం తెలియజేసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, వీరిలో 2,64,87,214 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్లను డిజిటలైజ్ చేశారు. మరో 73,39,234 ఎన్యూమరేషన్ ఫామ్లు సేకరించలేకపోయినట్లు అధికారులు చెప్పారు. వారిలో 45 లక్షల మందికి పైగా మరణించినట్లు, 6,70,203 మంది అందుబాటులో లేకపోవడం, 9,22,230 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, 102,294 మంది ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉండడం వంటి కారణాలున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో చాలా మంది అవయవ దానం గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖమ్మంలోని అన్నం సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాల గురించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంత్ శ్రీనివాసరావు ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: అన్ని రకాల ఆర్గాన్స్ ఇతరులకి ప్రమాదంలో ఆఖరి దశలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేటి ఆధునిక యుగంలో ఎందరో డాక్టర్స్ రీసెర్చ్ చేసేసి ఈ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ సిస్టమ్ ని కనుగొని ప్రాణదావతులు అవుతున్నారు. మేము ప్రజల్లో వివిధ అవగాహన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాం.
0: తెలంగాణలో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే వార్తలు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అర్హులెవరు ఓటు హక్కు కోల్పోకుండా న్యాయపరంగా పోరాడతామన్నారు.
2: ఆగస్టు 15 నాడు ఓటర్ లిస్ట్ ప్రచురిస్తారని చెప్తున్నారు. కొంత అర్హుల ఓట్లు కూడా తొలగించినట్టుగా కనబడతా ఉంది. అర్హులకు అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయపరంగా ఏం చేయాలి, పార్టీ పరంగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా జరిగే సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అర్హులకు న్యాయం జరిగేదాకా మా పార్టీ తరఫున పోరాటం.
0: జార్ఖండ్లో పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు.
3: సర్వీస్ కమిషన్ లీకేజ్ ని సిబిఐ గొప్ప చెప్పమంటే ఎందుకు చేయట్లేదు? విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్నారు, జార్ఖండ్ ప్రభుత్వం స్పందించట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తామన్నారు రాహుల్ గాంధీ. షుడ్ ఆన్సర్ వై ఈజ్ సైలెంట్ ఆన్ జార్ఖండ్.
0: ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100% పూర్తయింది. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఈ విషయం తెలియజేశారు. జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రఘునాథపల్లి మండలం కోమలలో పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య మౌలిక వసతులు కల్పించాలని ఆయన చెప్పారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్ సూచించారు. భద్రాచలంలో ఉద్దీపకం వర్క్ బుక్ 3 ఉపాధ్యాయులకు 2 శిక్షణను ఆయన ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి పిలుపు మేరకు సంగారెడ్డి కొత్తగూడెంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలు ఘనంగా నిర్వహించారు. జాతీయ ఎజెండాలతో భారీ ర్యాలీలు చేపట్టారు. ఎల్ నిన్యో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందువల్ల రైతులు వరి సాగు తగ్గించి తక్కువ నీటితో 6 పంటలు చిరుధాన్యాలు సాగు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. రైతులతో మాట పంట మార్పిడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన చెప్పారు. అడవులను సంరక్షించాలని, అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అటవీ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్పష్టమైన ఓటర్ జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీప్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు. ఈ కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు, తర్వాత ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడినటువంటి పరమేశ్వరయ్య తత్వాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం సాయంత్రం 6:20 నుంచి 7 మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో భక్తి పాటలు, భజనలు, ప్రేమ పాటలు, తత్వాలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇప్పటి పల్లె పదాలు కార్యక్రమంలో ముందుగా విందాం భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడినటువంటి అంబాడి మహారాజు పాటలు.
5: నా పేరు పశుల కళాబాయి, అంబాడి మహారాజు పాటలు పాడుతున్నాము. జిల్లా ఆదిలాబాద్, మండలం భీంపూరు, గ్రామం పిప్పల్కోటి. బోయినపల్లి ప్రేమ, ఉల్వల పద్మ, చిలుక లక్ష్మి, జక్కుల ఉమ, దాని పెళ్లి సునీత. ఉన్నంత వాటికే మనది గురుని సేవ చేసి బతకాలంటే పోయినప్పుడు మనది ఏది ఎంబరు రాదు, ధనము దైవం ఇవంతా.

0: ఈరోజు రాత్రి 10 గంటలకు పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఉంటుంది. దీని విడిది 6 నిమిషాలు ఉంటుంది. అనంతరం మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి శ్రోతలు గమనించగలరు, పల్లె పదాలు కార్యక్రమంలో పశువుల కళాబాయి బృందం పాడినటువంటి అంబాడి మహారాజు పాటలు వింటున్నారు. మరిన్ని పాటలు విందాం.
1: దేవుడు పోయేటప్పుడు నువ్వు వస్తున్నావు సిలుక గాని ఇవన్నీ చేసి వెళ్ళేస్తున్నావా, నీకు నువ్వు వస్తున్నావా అని అడుగుతాడు అన్నట్టు దేవుడు. నా

0: ta little bitch.
1: పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడినటువంటి అంబాడి మహారాజ్ పాటలు విన్నారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కివై.

0: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
7: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ పట్టణం రణదేవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు.
8: నా పేరు చందాల గంగమ్మ, ఆదిలాబాద్ రణదేవి నగర్ పరమేశ్వరయ్య పాటలు పాడుతున్నాము. రొడ్డ సినబాయి, నలగంటి నరసమ్మ, రొడ్డ ముత్తమ్మ, చందల గంగమ్మ.
9: తాకట్ల జనులంతా చీకట్లనున్నారని ఇది పరమేశ్వరయ్య వాడిన పాట, మేమిప్పుడు వాడుతున్నాం.

భగవంతుడు ఇక్కడికి మనల్ని పంపిండు, మా ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుని మనం మర్చిపోకూడదని, ఎక్కడి నుండి వచ్చినమో అక్కడ చేరవలసి ఉన్నదని, భగవంతుని మర్చిపోకూడదని చెప్తున్నాం.

అంటే ఈ మనసుని తెలుసుకోని గురుడు చెప్తున్నాడు. అంటే ఐదు తీరు మనసు ఎన్నెక్కలో పోతుంది, ఇది మనం తెలుస్తున్నదా? తెలుసుకోకలేడు ఈ జీవి.

పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదేవినగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు విన్నారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నప్పుడు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైద్పూర్కు చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారాం భజనలు, తర్వాత బేలా మండలం పలాయితాండ గ్రామానికి చెందిన రాథోడ్ దూదరాం బృందం పాడినటువంటి సామాజిక పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. విద్యార్థిని విద్యార్థులకు ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల వారు తెలియజేసేది ఏంటంటే 2026-27 సంవత్సరంలో రెండవ విడత ప్రవేశం కొరకు NCVT ప్యాటర్న్ కింద వివిధ ఇంజనీరింగ్ ఇంకా నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్లలో శిక్షణ పొందడానికి అభ్యర్థులను కోరబడుచున్నది. కావున అభ్యర్థులు ఆన్లైన్ వెబ్సైట్ చిరునామా https://itei.telangana.gov.in నందు 6 August నుంచి 15 August వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను. మరియు అభ్యర్థుల వయస్సు 1 August నాటికి 14 సంవత్సరాలు నిండవాలి. గరిష్ట వయసు లేదు. కావున అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లను స్కాన్ చేసి అభ్యర్థుల యొక్క పర్మనెంట్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడిని పొందుపరచవలను. ఐటీఐ కోర్సు పూర్తయ్యే వరకు మొబైల్ నంబర్ మారితే ప్రవేశం రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఆధార్ లింక్ చేసి ఉన్న నెంబర్ ఎస్ఎస్సీ మెమో తప్పనిసరి ఉండాలి. కోర్సు వచ్చేసి కోపా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్, డ్రెస్ మేకింగ్ ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, అలాగే స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ విభాగంలో సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, పర్చువల్ అనాలిసిస్ డిజైనర్ ఈ కోర్సులున్నాయి. కావున అభ్యర్థులు ఇట్టి అవకాశమును వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీనివాస్ తెలియజేశారు. ఏమైనా సమస్యలుంటే పని దినములలో 10:00 నుంచి 5:00 వరకు 8500473708 నంబర్కు ఫోన్ చేయాలని తెలియజేశారు. ఫోన్ నంబర్ మరొకసారి 8500774738.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టు పేరు ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఏరోస్పేస్ ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్లో ప్రథమ శ్రేణిలో బీఈ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా. అప్లికేషన్ ప్రారంభం 8 నుంచి, లాస్ట్ డేట్ 22. సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు, www.iith.ac.in సంప్రదించాలి. విద్యా ఉద్యోగ సమాచారం. అది ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: కృత్రిమ మేధస్సును సమగ్రంగా వినియోగించుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇస్రోని ఆహ్వానించింది. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఈ బిల్లును ఆమోదించగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. సభలో 2 వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వివిధ ట్రైబ్యునల్స్ కు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, ఏకరూపత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ట్రైబ్యునల్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత రాజ్యసభ వాయిదా పడింది. అంతకుముందు నీట్ విషయమై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో సహా వివిధ అంశాలపై రాజ్యసభలో నిరంతరం గందరగోళం నెలకొంది. కేరళ రాష్ట్రం పేరు మార్పు బిల్లు 2026 కూడా లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా లోక్సభ ఆమోదించింది. 1962 నాటి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యం. అనేక అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత లోక్సభ కూడా వాయిదా పడింది. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: మరోవైపు హోంమంత్రి అంశంపై ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేడా ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని మన దేశం ఈరోజు మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడం న్యూఢిల్లీకి అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం ఇటీవల జరిపిన 36 సమావేశంలో కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
2: It was agreed to continue to use existing mechanisms, diplomatic and military channels, including the WMCC, local commander level meetings, and other agreed mechanisms to resolve outstanding issues and avoid misunderstanding and miscalculation along the line of actual control.
0: ఈ నెల 7వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 967 లక్షల హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వరి సాగు 344 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజల సాగు 180 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 లక్షల హెక్టర్లకు పైగా అధికమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శ్రీ అన్నం అనగా చిరుధాన్యాలు 168 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పత్తి సాగు 106 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అదనంగా పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 103 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. చెరుకు 58 లక్షల హెక్టర్లలోనూ, జనపనార మేస్తా 6 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలియజేసింది. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా అనుసరించాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో 2026 ఫీబ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ క్రెడిట్ డెలివరీ, కస్టమర్ సర్వీస్, ఆర్థిక సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాల గుర్తింపును, పరిష్కారాల్ని మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో పారదర్శకత లేకుండా బ్లాక్ బాక్స్ మోడల్స్, ఆల్గరిథమిక్ పక్షపాతం, టెక్నాలజీ ప్రొవైడర్ల కేంద్రీకరణ, డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, ఏఐ ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడ్డం వంటి నష్టాల గురించి కూడా గవర్నర్ బ్యాంకులను హెచ్చరించారు. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆ శాఖ కార్యదర్శి అశోక్ కెకెమీనా, ప్రాథమిక సంస్థాగత యంత్రాంగంగా జిల్లా నీరు పారిశుద్ధ్య మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ కమిషన్ సమావేశాలు నిర్వహించి వాటి వివరాలను జేజేఎం ఐఎంఈఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని జిల్లాను కోరారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రోత్సహించేందుకు క్యాచ్ ద రెయిన్ జల్ సంచయ జన్ భాగీదారీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని కూడా కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఇది భారతదేశ జాతీయ గర్వాన్ని, ఐక్యతా స్ఫూర్తిని సమీక్షగా జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ప్రేరేపిస్తోంది. 2024-25 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, పురస్కారాలను రాష్ట్రపతి గురువారం నాడు జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి రావీంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఎంపికైన ఫెలో విజేతలు దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ ప్రముఖ కళాకారులు సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, అనుబంధ రంగస్థల కళారూపాల వంటి సమస్త ప్రదర్శన కళా ప్రక్రియల చెందిన వారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు, అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, అంగవస్త్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద భారత్ అమెరికా దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు నాసా తన మూన్ బేస్డ్ కార్యక్రమంలో చేరవలసిందిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ఆహ్వానించింది. ఈ ఒప్పందం ప్రకారం ఓపెన్ సైంటిఫిక్ డేటా షేరింగ్పై సహకారానికి సంబంధించిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ అమెరికా దేశాలు అంగీకరించాయి. బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5-6 తేదీల్లో భారత్ అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 9వ సమావేశం జరిగింది. బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ బలూచ్ కోరారు. పాకిస్తానీ పాలకులు తమ ప్రజలపై సాగిస్తున్న అణచివేతను ఆయన తీవ్రంగా ఖండించి బలూచిస్తాన్లో 6 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం 11వ తేదీన తమ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారని, దీన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని అన్నారు. విశేషాలు మరొకసారి. 2026 ట్రైబ్యునల్ సంస్కరణ బిల్లును, కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. విద్యార్థుల నిరసనపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు పారిపోతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. చంద్రుడికి సంబంధించిన పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని నాసా ఇస్రోని ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు వివిధ పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు యాజమాన్య పద్ధతులను గురించి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగంసుక ఇళ్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయలటి కార్యక్రమంలో పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట, అదైనాక రైతు అంతరంగంలో పత్తి మిర్చి పంటల సాగు అనుభవాలను గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ రైతు పాముల రామన్నతో ముచ్చట ప్రసారమవుతుంది.

వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో ఎక్కువ ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యింది. గాలిలో తేమ 66%. ఇక అచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటది. అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం ఉన్నది. అంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లేనుండ్రి, పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చట. ఈ ముచ్చట పెట్టింది బి వనజ.
3: నమస్కారం డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు.
4: నమస్కారం మేడం.
3: చెప్పండి, మరి పత్తి పంటలో సూక్ష్మ స్థూల పోషకాలకు ఉన్న తేడా ఏంటి?
4: అంటే మనకు ముఖ్యంగా మొక్కలకు అవసరమయ్యే పోషకాలు కనుక చూసినట్లయితే మొత్తం 17 పోషకాలు అవసరం ఉంటాయి, ఎసెన్షియల్ పోషకాలు. సో మొక్క యొక్క జీవిత చక్రం గడపడానికి ఆ 17 పోషకాలు అనేటివి అవసరం. సో దాంట్లో ముఖ్యంగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ను మొక్కలు గాలి ద్వారా అదేవిధంగా నీటి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో మిగిలిన పోషకాలలో మనము స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను 2 రకాలుగా విభజించడం జరిగింది. అంటే మొక్కకు అవసరమయ్యే పరిమాణాన్ని బట్టి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఎక్కువ మొత్తంలో ఈ CHO మన కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలను అవి మొక్కలు గాలి ద్వారా అదేవిధంగా నీటి ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో మిగిలిన మూలకాల అయినటువంటి ఇప్పుడు స్థూల పోషకాలలో ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాషియము ఇవి ద్వితీయ పోషకాలు అంటాము. మిగిలిన స్థూల పోషకాలు అయినటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వీటిని ద్వితీయ పోషకాలు. స్థూల పోషకాలలో ప్రాథమిక పోషకాలు అంటేనేమో నత్రజని, భాస్వరం, పొటాషియం ఇవి ప్రాథమిక పోషకాలుగా విభజించడం జరిగింది. ద్వితీయ పోషకాలలో కాల్షియం, మెగ్నీషియం అదేవిధంగా సల్ఫర్ అంటే ఈ 3 ద్వితీయ పోషకాలు. ఈ 2 అంటే ప్రాథమిక పోషకాలు, ద్వితీయ పోషకాలు 2 కూడా స్థూల పోషకాలు, మొక్కలకు ఎక్కువ మొత్తంలో ఉపయోగపడేటివి. సో ప్రాథమిక పోషకాలు ఇంకా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడతాయి మన ద్వితీయ పోషకాల కంటే. ద్వితీయ పోషకాలు ఒక మోడరేట్ లెవెల్లో మనకు అంటే ఈ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి పోషకాలు ద్వితీయ పోషకాలు కూడా అవసరం. తర్వాత మిగిలిన పోషకాలు సూక్ష్మ పోషకాలు. సో ఈ సూక్ష్మ పోషకాలు మన స్థూల పోషకాల కంటే సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయి. కానీ తప్పనిసరి అవసరం, మొక్క యొక్క జీవిత చక్రం కంప్లీట్ కావాలంటే ఈ సూక్ష్మ పోషకాలు కూడా కంపల్సరీ అవసరం. సో సూక్ష్మ పోషకాలలో మనకు జింక్, బోరాను, ఐరన్, మ్యాంగనీసు, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్ వంటి సూక్ష్మ పోషకాలు. సో ఈ సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ కానీ మొక్క జీవితక్రియ కంప్లీట్ కావాలంటే సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. ఇవి అంటే మనకు స్థూల, సూక్ష్మ పోషకాలకు తేడా ఏంటంటే స్థూల పోషకాలు ఎక్కువ పరిమాణంలో మొక్కకు అవసరమైతే సూక్ష్మ పోషకాలు తక్కువ పరిమాణంలో అవసరమైతాయి. కానీ ప్రతి పోషకము ఈ అవసరమైన ఎసెన్షియల్ మనము న్యూట్రియంట్స్ అంటాం, ఆ 17 పోషకాలు కూడా మొక్క జీవిత చక్రం కావాలంటే కంపల్సరీగా అవసరం.
3: సూక్ష్మ స్థూల పోషకాల మధ్య తేడా ఎలా ఉంది? పత్తి పంటకు అవసరమయ్యే సూక్ష్మ స్థూల పోషకాల గురించి మంచిగా వివరించారు. సూక్ష్మ పోషకాల లోపం రావడానికి కారణాలు ఏంటి అసలు?
4: అయితే ఈ సూక్ష్మ పోషకాలు మనకు ముఖ్యంగా నేలలో ఉంటాయి. అయితే ఈ లోపాలు రావడానికి కారణాలు ఏముంటాయనంటే ప్రతి సంవత్సరం ఒకే రకమైన పంటను పండించడం, అంటే పత్తి పంటనే అది ప్రతి సంవత్సరం పత్తి పంట పండించడం. సో అదేవిధంగా ఈ బిట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, లేకుంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు అంటే వర్షాలు ఎక్కువ పడి ఇండేషన్ ఉండడము, వాటర్ లాగింగ్ కండిషన్ ఉండడం, మొక్క తీసుకోలేకపోవడము, సో ఇటువంటి పరిస్థితి. అదేవిధంగా చౌడు నేలలు ఉన్నప్పుడు, లేదంటే సహజ సిద్ధంగా ఆ నేలలో పోషక లోపం ఉన్నప్పుడు గాని ఈ విధమైన కారణాలు మనకు ఉండడానికి, అంటే అదేవిధంగా మనం FIM కూడా అంటే ఎరువులు పోషక ఏది రసాయన ఎరువుల మీదనే ఎక్కువ ఆధారపడుతున్నాం. ఈ మన ఎరువులు అంటే ఏది పేడ గాని FIM అంటాం, ఫార్మియడ్ మెన్యూర్. సో ఇటువంటి ఎరువులు వేసుకోలేకపోవడం వల్ల మనకు ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాలు లోపం రావడానికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఈ సూక్ష్మ పోషకాలలో పత్తిలో ఎక్కువగా మనకు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కనిపించేవి ఏంటంటే జింక్ సూక్ష్మ పోషక లోపము, అదేవిధంగా మెగ్నీషియం అంటే ఇది ద్వితీయ పోషకమైన అయినప్పటికీ కూడా దీని లోపం కూడా మనకు ఎక్కువసార్లు గమనించడం జరుగుతుంది. అదేవిధంగా బోరాన్ లోపము కూడా, అదేవిధంగా ఐరన్ ఇనుము పదార్థ లోపం కూడా మనం పత్తిలో గమనించడం జరుగుతుంది.
3: ఇప్పుడు మనకు పత్తి పంటలో జింక్ బోరాన్ మెగ్నీషియం ఇనుము పదార్థం ఇవన్నీ అవసరమే కదా, అంటే జింక్ తగ్గడం వల్ల పత్తి పంటకు జరిగే నష్టం గురించి వివరించారు, అలాగే బోరాన్ తక్కువ పడితే అంటే బోరాన్ లోపం వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
4: అయితే జింకుది ఏంటంటే జింకు లోపం బోరాన్ లోపం అన్నారు మీరు. సో జింకు లోపము వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇది జింక్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మొక్క తొలి దశలో శాకీయ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా వేర్ల అభివృద్ధికి కూడా ఈ జింక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ జింకు లోపం వచ్చినప్పుడు మనకు కనబడే లక్షణాలు ఏంటి అనంటే మొక్క గిడసబారిపోవడము, పొట్టిగా ఉండడము, కణుపుల మధ్య దూరం తగ్గి మొక్క గిడసబారినట్టుండి ఎత్తు తగ్గిపోవడము, అదేవిధంగా ఆకుల పరిమాణం చిన్నగా కనిపించడము. సో ఈ విధంగా అదేవిధంగా ఈ ఆకుల ఈనెల మధ్య భాగం కూడా పసుపచ్చ రంగుకు మారడం, ఈనెలు ఆకుపచ్చ రంగు ఉన్నప్పటికీ ఈనెల మధ్య భాగం పసుపుపచ్చ రంగుకు మారడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి లక్షణాలు మనకు జింకు లోప లక్షణాలు ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఆ జింకు లోపం రావడానికి గల కారణం కనుక మనం చూసినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు ఒకే పంట సాగు చేయడము, లేకుంటే చౌడు భూమి ఉండడము, సో లేదంటే భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడడము, అదేవిధంగా సహజంగా ఈ జింకు లోపము ఉన్న నేలలు ఉండడం వల్ల ఈ లోపం మనం రావడానికి అవకాశం ఉంది. సో నివారణ చర్యలు, నివారణ ఏ విధంగా చేయాలన్నప్పుడు ఈ లక్షణాలు మనం గమనించినట్టయితే 2 గ్రాముల జింకు సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడము. సో అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు 5 నుంచి 7 రోజుల తర్వాత అంటే వ్యవధి తర్వాత మనం 2 నుంచి 3 సార్లు అవసరాన్ని బట్టి పిచికారి చేయాలి. 2 గ్రాముల జింకు సల్ఫేట్ 1 లీటర్ నీటికి చొప్పున జింకు సల్ఫేట్ ను కలిపి స్ప్రే చేయడము. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనము ఈ 20 కేజీల జింకు సల్ఫేట్ ను కూడా భూమిలో వేసినట్లయితే ఈ జింకు లోపల లక్షణాలు మనకు అంటే ఈ నివారణ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు బోరాన్ లోపం గురించి అడిగారు. సో ఈ బోరాన్ కూడా మనకు మొక్కకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పూత నిలవడానికి, అదేవిధంగా గూడ గాని పిందె గాని నిలవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోప లక్షణాలు కనుక చూసినట్టయితే ఈ మనకు కాండంపై పగుళ్ళు ఏర్పడము, అదేవిధంగా పూలు చిన్నవిగా మారడము, పూత కాయ పిందె వంటివి రాలడము, సో అనేది ఈ బోరాన్ లోపం ఉన్నప్పుడు ఉంటుంది. సో దీనికి మనకు అనుకూల పరిస్థితులు గనక చూసినట్టయితే అంటే బోరాన్ లోపం రావడానికి గల పరిస్థితులు మనం గమనించినట్లయితే సున్నం పాలు ఎక్కువగా ఉన్న నేలల్లో, అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా అధిక వర్షాలు పడడం, సో ఇటువంటి పరిస్థితులలో కూడా మనకు బోరాన్ లోపము రావడానికి అవకాశం ఉంటుంది. సో దీని నివారణకు బోరాన్ యొక్క లోప నివారణ కనుక మనం చూసినట్టయితే మనకి ఈ లక్షణాలు కనిపించినట్టయితే 1.5 గ్రాములు బోరాక్స్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనము 1 లేదా 2 సార్లు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 7 నుంచి 10 రోజుల తర్వాత 1 లేదా 2 సార్లు అవసరాన్ని బట్టి మనం పిచికారి చేసినట్టయితే ఈ బోరాన్ లోపాన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది.
3: పత్తి పంటలో జింక్ లోపము బోరాన్ లోపం తగ్గడం వల్ల దానికి కలిగే నష్టం గురించి, వాటి లక్షణాలను, దానికి నివారణ చర్యల గురించి చెప్పారు. ఇక మెగ్నీషియం విషయానికి వస్తే మరి దాని లక్షణాలు, నివారణ చర్యల గురించి.
4: మనకు ముఖ్యంగా పత్తిలో మెగ్నీషియం కూడా ఎక్కువసార్లు మనం గమనించడం జరుగుతుంది. ఈ మెగ్నీషియం లోపము, ఈ మెగ్నీషియం అనేది ముఖ్యంగా మనకు కిరణజన్య సంయోగక్రియలో మొక్కకు ఉపయోగపడుతుంది. ఈ మెగ్నీషియం లోపము వచ్చినప్పుడు మనకి లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే ఫస్ట్ ఇది ముదురాకులలో కనిపిస్తుంది. ముదురాకులు లేదా కింది ఆకులలో ఈ అంచులు ఫస్ట్ పసుపు రంగుకు మారడం జరుగుతుంది. ముదురాకులు అదేవిధంగా కింది ఆకుల అంచులు పసుపు రంగుకు మారడం జరుగుతుంది. తర్వాత క్రమేణా ఈ ఆకులు ఎరుపు వర్ణంకి వచ్చి రాలిపోవడం జరుగుతుంది. ఈ నెల మాత్రం పసుపుపచ్చ రంగులో ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి లక్షణాలు మనకు మెగ్నీషియం లోపము వచ్చినప్పుడు జరుగుతుంది. అయితే ఇది ఏంటంటే మనకు ఒక్కొక్కసారి జాసిడ్ మనం ఏంది దోమ పచ్చదోమ అంటాం, పచ్చదోమ వచ్చినప్పుడు కూడా ఇటువంటి లక్షణం కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా సో ఈ లోప లక్షణాలను మనం కొంత కరెక్ట్ గా ఐడెంటిఫై చేసినట్టయితే సో దీన్ని చూసి మనము నివారణ చర్యలు అంటే ఈ లోప లక్షణాలు రావడానికి కారణం ఏముండొచ్చు అనంటే పొటాషియం ఎక్కువగా ఉన్న నేలల్లో మెగ్నీషియం లోపం రావడానికి కొంత అవకాశం ఉంటుంది. సో లోప నివారణకు మనకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను లీటర్ నీటికి చొప్పున కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 1-2 సార్లు అవసరాన్ని బట్టి పిచికారీ చేసి ఈ మెగ్నీషియం లోప నివారణను మనం చేయవచ్చు.
3: వీటితో పాటు ఇనుప ధాతు లోపం కూడా వస్తుంటది కదా, దాని లక్షణాలు దాన్ని ఏ విధంగా నివారించాలి?
4: ఇనుప ధాతు లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే, మనకు పైన లేత ఆకులు మొక్క యొక్క పైన ఉన్నటువంటి లేత ఆకులలో మనం మొదటగా ఈ ఇనుప ధాతు లోపం గమనించడం జరుగుతుంది. ఆకులు పాలిపోయిన అంటే తెలుపు లేదా పసుపు వర్ణంలో, పాలిపోయిన పసుపు రంగులో మనకు ఆకులు పైన లేత ఆకులు కనిపించడం జరుగుతుంది. సో ఈ ఐరన్ ధాతు లోప నివారణకు మనము ఫెర్రస్ సల్ఫేట్ అనే మందును పోషకాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి, అదే విధంగా దీంట్లో నిమ్మ ఉప్పు కూడా 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి అన్నబేది అంటాం మనం, ఫెర్రస్ సల్ఫేట్ అన్నబేది అని అంటాము. సో దీన్ని కలిపి ద్రావణాన్ని 1 లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసినట్టయితే దీని నివారణను మనం సవరించడానికి అవకాశం ఉంది.
3: రైతులు పత్తి పంటలో సూక్ష్మ పోషక యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ధన్యవాదాలు డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు.
4: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు పత్తి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో ముచ్చటైనారు. గీ ముచ్చట పెట్టింది బి వనజ. కార్యక్రమంలో ఇప్పుడు టేక్మాల్ విజయలక్ష్మీ బృందం పాడిన యోసం పాట.

0: ఇంతవరకు టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట ఇన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం. ఇయాలటి రైతు అంతరంగంలా పత్తి మిర్చి పంటల సాగు అనుభవాలను గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ రైతు పాముల రామన్నతో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన పాముల రామన్న పంట పొలంలో ఉన్నాం. వీరు గత 20 ఏళ్లకు పైగానే పంట సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి మిర్చి మక్క ఈ పంటల్ని సాగు చేస్తా ఉన్నారు. మరి ఈ పంటల సాగుకు సంబంధించిన అనుభవాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాములు గారు.
1: నమస్కారం.
0: ఇప్పుడు 20 ఏళ్ళాయే కదా మీరు వ్యవసాయం చేయబట్టి, మీకు ఎంత ఉన్నది భూమి?
1: 8 ఎకరాలు.
0: ఇప్పుడు ఈ 8 ఎకరాలలో వానాకాలం ఏమేమి పంటలు వేస్తారు, యాసంగిలు ఏమేమి వేస్తారు?
1: ఇప్పుడు వానాకాలం మిర్చి మక్క కౌలు వాటి కౌలు వాటి మన మక్క ఇంటి చేయాలి. మిర్చి పత్తి అప్పుడు మర్ర పల్లి జొన్న.
0: అయితే ఇప్పుడు ఇంటిది ఎంత ఉన్నది భూమి, కౌలు ఎంత తీసుకున్నారు?
1: కౌలు 15 ఎకరాలు. ఇంటిది 8.
0: ఈ 8 ఆ 15 మొత్తం 24-23 ఎకరాలలో వివిధ రకాల పంటలు వేస్తారు.
1: మిర్చి పత్తి మక్క.
0: ఇప్పుడు ఈ వానాకాలం పంటలు మక్క మిర్చి పత్తి.
1: మిర్చి పత్తి మక్క వర్షకాలం.
0: అయితే ఇప్పుడు దాదాపు ఒక 23 ఎకరాల దాకా ఉన్నది కదా, మరి ఇలా ఏదెంత వేసిండ్రు? పత్తి ఎంత వేసిండ్రు, మిర్చి ఎంత వేసిండ్రు, మక్క ఎంత వేసిండ్రు?
1: మక్క 8, మిర్చి 1 ఎకరం ఉంటది, కాని మీద పత్తి.
0: ఎట్లా ఇప్పుడు ఈ మిర్చి తక్క వేసిండ్రు కదా ఎకరంలోనే, అయితే మరి మీరు ఇంటి కోసమేనా అమ్మతందుకు?
1: అమ్మతానికి.
0: ఇప్పుడు కూరగాయల కోసం పచ్చిమిర్చి లేకపోతే ఎర్రటి మిర్చి చేసి కారం కోసం పొడి కోసం?
1: పచ్చి అమ్ముడు.
0: పచ్చిమిర్చి అంటే ఇప్పుడు మనం రోజు తింటానికి,
1: తింటానికి మార్కెట్ అమ్ముడు.
0: అయితే ఇప్పుడు పత్తి గురించి మాట్లాడదాం. ఇట్లా ఎన్ని పత్తి చేయబట్టి?
1: పత్తి 20 సంవత్సరాలు దిగుబడి వస్తుంది. ఒకే రాదు, పోయిన సర్ది వారి రాలి వారి.
0: ఇప్పుడు 20 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ఎక్క ఒకసారి తక్క ఇట్లా అవుతున్నది కదా, మరి ఎందుకు ఇట్లా అవుతున్నది? ఏమన్నా
1: వర్షం తోటి, వర్షం తోటి నీరుడు వర్షం తోటి దెబ్బతింది. రైతులు అందరికి మనం నాకోదు కాదు, వర్షం తోటి దెబ్బతింది. లేకపోతే వెళ్తుండే 15.
0: అయితే ఇప్పుడు ఈ పత్తిలో కూడా కొన్ని కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి, ఇప్పుడు బెడ్ పద్ధతిలో వేస్తారు. మీ దగ్గరనేమో మామూలు పద్ధతిలో వేస్తారా లేకపోతే వేట పద్ధతి?
1: ఇదే బోయని బోయలు వేస్తాయి. కట్టలు ఉన్నాయిగా 2 ఎకరే. ఇట జౌకులు బీకులు
0: ఎట్లా ఇటు ఉన్నాయి? జౌకులు
1: ఉన్నాయి, 2 ఎకరు ఉన్నది.
0: అక్కడ ఎట్లా వేస్తారు?
1: ఇవే కట్టలు కట్టి పెట్టినాం, 3 తీరం.
0: పత్తిలే 3 రకాలు పెట్టిండ్రు. ఇప్పుడు ఎట్లా ఉన్నది పంట, పత్తి పంట ఈయోడు ఎట్లా వచ్చింది?
1: ఈయోడైతే మంచి ఉన్నది. ఇప్పటికైతే మరి నీళ్లతోటి నీళ్లు ఉన్నాయి, మంచి ఉన్నది.
0: నీళ్ల సౌలత ఎట్లా?
1: బోర్ ఉన్నది, ఒక చెరువు ఉన్నది, రెండు ఇంకో చెరుకు వాగు ఉన్నది. అంటే నీళ్లతోటే మనకి కాపీలు ఉన్నది. నా పంట ఎరువులు మనం చెప్పారు అది.
0: అయితే ఇప్పుడు పత్తి ఆట ఎంత వెళ్తుంది, కుంటాలు ఎన్ని కుంటాలు వెళ్తాయి?
1: 1 ఎకరం కాలం చేతి మంచి ఎక్కరు 10-12. ఇప్పుడు ఈ మళ్ళీ పడ్డానికి 15 కూడా పడుతుంది. భూములు కట్టి భారీ ఉంటాయి కదా, దాన్ని బట్టి వెళ్తాయి, దిగుబడి వస్తాయి.
0: ఇక భూములు కాలం బట్టి ఉంటాయి దిగుబడి.
1: కాలం బట్టి భూములు, మించి భూములు, రాగాళ్ళు, చెలకలు, అట్లా నుంచి చెలకల్లో అయ్యాకంటే 10 లాస్ట్.
0: మిర్చి ఎట్లా వెళ్తుంది మరి దిగుబడి?
1: మిర్చి దిగుబడి వెళ్తుంది, ఎక్కరకు 10 క్వింటాల్ వెళ్ళచ్చు, 20 వెళ్ళచ్చు, అదేం తెలియదు.
0: ఎట్లా ఇప్పుడు మిర్చికి ఏమి ఎగుమతులు చేస్తారు మంచి దిగుబడి రావాలంటే?
1: ఒట్టుడే మనకు తెలిసిన మందులు కొట్టుకుంటూ పోలే. ఒక్కసారి మిర్చి వైరస్ వస్తే పీకే పడుతుంది జాతీయ.
0: అట్లప్పుడు ఇట్లా వైరస్ వస్తే పీకేసి మళ్ళీ
1: ఇప్పుడు ఎత్తున్నది. ఇప్పటిదాకా కాలే నాకు, ఇప్పటిదాకా లాభం అయింది మిర్చి, లాస్ ఏం కాలే.
0: కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వైరస్ రాకుండా చూసుకుంటే మంచిగా
1: ఉంటుంది. ఒట్టుడే ఈ తేజ్కి వచ్చినాక ఒట్టుడే 30 రోజుల తర్వాత కొట్టుకుంటూనే ఉండాలి.
0: ఎట్లా ఇప్పుడు ఈ మిర్చి ఎట్లా తేజ్ ఉంటుందా, మంచిగా కారం బాగుంటుందా?
1: మంచిగా కారం ఉంటుంది, ఎల్లుడు కూడా బాగా వెళ్తాయి. ఏమైనా మరుచుకున్నట్టు మంచిగా చూస్తే మంచిగా వెళ్తాయి.
0: ఎప్పటిదాకా వస్తుంది ఇది మిర్చి చేతికి?
1: ఇప్పుడు 25 రోజులు అయింది, ఇంకొక 25 రోజులు అయితే చేతికి వస్తుంది.
0: 50 రోజుల
1: 50 రోజులకు మన చేతికి వచ్చేస్తుంది.
0: ఎట్లా మరి ఇంట్లో ఏమేమి ఎగుమతులు చేస్తారు మంచి పంట చేతికి దాకా వచ్చేదాకా?
1: ఫస్ట్ అడుగు మందు 2-3 సార్లు డిఎఫ్ పోయాలి. డిఎఫ్ పోయిన తర్వాత కొట్టుడు అయితే బంద్ ఉండదు, కొట్టనే పడుతుంది 5 రోజులకు 8 రోజులకు. మరి డిఎఫ్ అయితే 3 సార్లు వాడాలి కింది. మరి బీస్ ఏది పొటాసు ఇట్లా పోయాలి.
0: అది ఇప్పుడు మిర్చి గురించి మాట్లాడుతున్నాం, 25 రోజులు అయింది, ఇంకొక 25 రోజులు అయితే చేతికి వస్తుంది.
1: 25 రోజులు అయింది మిర్చి, ఇంకొక 25 వెళ్తే మనం చేతికి వస్తుంది.
2: చేతికి వచ్చేదాకా ఏం చేసి ఉంటుంది?
1: ఏ డిఏ పోయాలి, అడుగు మందు మీదకి వెళ్ళి మన ఇది వేరే మన పత్తి పొరిని కంప్యూటర్ కానీ కుట్టద్దు, మనుషులు కుట్టద్దు. పేరు మా వాడు తెలియదు, అసలు వేరే కొట్టాల, రకరకాలు కొట్టాల మిర్చికి. తెలకుండా కంపెనీ వాళ్ళని అడగాలి, కొట్టద్దు, కొడితే చేతి రావు, వైరస్ వస్తుంది. కంపల్సరీ మనం తెలుగుంటే కంపెనీ వాళ్ళని అడగాల, మనం తెలుసుకొని కొట్టాలి మిర్చికి.
2: అది ఇప్పుడు మిర్చిలా ఒకవేళ వస్తే వైరస్ వస్తుంది, లేకుంటే ఏం సమస్య లేదన్నారు కదా. పత్తిలో ఏమన్నా ఉన్నది?
1: పత్తిని తిప్పడానికి ఏం రాలి తీడ.
2: ఇప్పుడు గులాబీ రంగు పురుగు వస్తుంది అంటారు కదా,
1: లాస్ట్ వస్తుంది, ఇప్పుడు రాదు.
2: ఈ టైంలో ఏముంటది?
1: ఈ టైంలో ఇదే అద్దె పురుగు, పచ్చడి దోమ అవి వస్తాయి. అవిటితో ఏం చేయాలి? అష్టాప్ కొట్టాలా, ఉలాల కొట్టాలా, తేజీని బట్టి కొట్టాలా. 50 రూపాయల పత్తి అయితే ఉలాల వాడాలి, కింద 50 రూపాయల కింద ఉంటే ఉలాల వాడద్దు, పత్తికి పెట్టి వాడదు.
2: అయితే ఇప్పుడు ఎట్లా ఉన్నది పత్తి, మంచిగా అనుకూలంగా ఉన్నదా?
1: 60 రూపాయల పత్తి అయింది, 60 రూపాయల పత్తి అయింది, ఖచ్చితంగా ఉలాల భారీ వాడాలి దీన్ని ఈ టేజ్కి 50 రూపాయల తర్వాత అయితే మనకు అనుకున్నట్టు ఉంటది.
2: ఇప్పుడు ఈ పత్తి మనకు చేతికి రాలంటే ఎన్ని పడుతుంది?
1: ఇప్పుడు చేతికి రాలంటే ఇప్పుడు దీనమైంది, ఇంకా దూమైనా కాదు.
2: మరి ఇప్పుడు ఈ దాదాపు 2 నెలల దాకా ఏం పనులు ఉంటాయి, ఇలా చేయాల్సిన? ఇప్పుడు ఒకటి కలుపు, మరి ఈ కలుపు ఎట్లా మనుషులు పెట్టి తీస్తారా, ఏమన్నా మిషన్ పెడతారా?
1: మనుషులు పెట్టి తీయాలి, ఒక్కసారి కొట్టాలి గడి మందు. ఓకే, గడి మందు కొడితే కూడా మనకు దిగువారు రాదు, గాయసన్నం వస్తుంది. ఎంత మనకు డబ్బులు కొరకు చూడద్దు, మనకు ఎంత కలిపిస్తే అంత లాభం. ఊకే గడి మందు కొడితే కాయ సన్నం వస్తుంది, మరి పలుగది సన్నం వస్తుంది కాయ. ఖచ్చితంగా ఒకటి ఏమి మనం మందులు ఎక్క వాడద్దు, ఆవుల ఎరువు వాడాలి అయితే మనకు అనుకున్నట్టు.
2: ఎట్లా ఇప్పుడు మీ
1: దో ఎక్కర్ర ఇందా ఇప్పుడు ఈ టాపిక్ ఉన్నదంటే దో ఎక్కర్ర దాదాపు 15 టాక్టర్ ఆవుల ఎరువు వచ్చిన అయితే ఈ కాబీలు కొడుతున్నాయి.
2: ఈ ఆవు పేడ కొంచెం బలం పంటకు,
1: బలం అంటే బాగా బలం. నీకు ఏ మందులు కొట్టే అవసరం లేదు, ఆటోమేటిక్ ఉంటది. నేను చెప్పిన ప్రకారం ఇది సార్.
2: అయితే ఇప్పుడు ఇది పత్తి మిర్చి గురించి, అయితే ఇంకోటి మక్క కూడా వేస్తున్నారు కదా ఈ ఆనాకాలంలోనే, ఈ మక్క గురించి చెప్పండి.
1: మక్క గురించి మనం మంచిగా చూసుకుంటే 25 నుంచి 30 పడుతుంది. మనం ఇట్లా వర్షం పోయినప్పుడు నీళ్ళు పెట్టుడు, మంచిగా అరుచుకుంటే 25 నుంచి 30 గ్యారంటీ పడుతుంది.
2: ఎంత పెట్టిండు మక్క?
1: 8 ఎకరాలు పెట్టాం.
2: ఏట పెడతారా?
1: ఈ ఫస్ట్ వేసినాం అయితే దాన్ని ఆ సీడ్ను బట్టి, 2 సీడ్లు ఉన్నాయి, దాన్ని బట్టి వెళ్తుంది.
2: మరి ఇప్పుడు దానికి ఏమి ఇక్మతులు చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఈ పత్తి మిర్చితో చూస్తే దానికి ఎట్లా?
1: ఏమీ లేదు, దానికి కావాలి వాటర్. వాటర్ అయిందా పురుగు అయిందా మీదకి మందులు కొట్టుకుంటున్నారు, దానికి ఏం పెద్ద ఇది లేదు. మన కష్టం ఎక్కేం లేదు, మనం ఇంకా వర్షం లేకుండా నీళ్ళు పెట్టాలి, వాటర్ పెట్టినావా బాగుంటుంది మనం అనుకున్నట్టు ఉంటుంది. ఏం కాదన్నాం అనుకో, అది సన్నం వస్తా, కర్ర సన్నం వస్తే ఫీజు సన్నం వస్తుంది, ఫీజు సన్నం వస్తే మనకు దివ్వారు 30 7 20 15.
2: ఇప్పుడు ఈ పత్తిలా మిరిపకాయలు ఉన్నట్టు మక్కలు కూడా ఏమన్నా సమస్య ఉంటుంది?
1: దానికి సమస్యనే లేదు, దానికి వాటరే కాదు. ఎంత వాటర్ పెడితే అంత నీకు కొట్టే అవసరం కూడా లేదు. అడుగుంచి దాన్ని ఉల్లార పెట్టద్దు అంతే, వర్షం పోయిందా మనం నీళ్లు కంపల్సరీ వాడాలి.
2: అయితే ఇప్పుడు ఈ 3 పంటల గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఈ పత్తి తీసినాక ఏమేస్తారు? మళ్ళా
1: పత్తి తీసినాక జొన్న కొన్ని, ఇప్పుడు మక్క వేసిన పల్లి మర్ర వేయాలనుకుంటే మక్క మర్ర వేయచ్చు.
2: ఇప్పుడు మిర్చి తీసినాక ఏమేస్తారు?
1: మిర్చి వెళ్ళదు, మిర్చి ఉంటది, మిర్చి పూల మన జూన్ దగ్గర అనుకుంటది.
2: అంటే మిర్చి పంటని కొనసాగిస్తారు, పత్తి తీసిన దగ్గర వేరే పంట వేస్తారు, అటు మక్క తీసింది వేరే తీస్తారు.
1: ఏదన్నా వేయచ్చు, పల్లి వేయచ్చు, జొన్న వేయచ్చు, గోధుమ వేయచ్చు, మర్ర మక్క వేయచ్చు.
2: అయితే ఇప్పుడు ఈ పత్తి మక్క ఇట్లాంటి పంటలు కాకుండా కొంత కూరగాయల పంటల వైపు ఏమైనా ప్రయోగం చేసింది?
1: ఇప్పుడు

0: మనకు రేట్లు లేక అట్లా లాస్ ఉన్నాం మనం రైతులం. రేట్లు ఉంటే దిగుబడి రాకుండా కలుస్తుంది అలా. ఏమి సార్ 2,200 ఒక్క పూత ఏం వ్యవసాయ రేయడం ముంగట పడతాడు. కనీసం రేటు 2,200 పోతున్నప్పుడు మాకు కనీసం ఒక 10,000 రూపాయలు కుంటాలు కొనాలి. కొంటే మనకు కొంచెం వ్యవసాయానికి లాభం. ఇంత లాసులు 8-7 నాకే మరి మాచేరు తోటి ఇంకా రైతులు దెబ్బతింటారు.
1: రైతులు కష్టం చేసి పంటలు పండిస్తున్నా దిగుబడుల విషయంలోకి వస్తే ఒకసారి ఎక్కువ తక్కువలు అవుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ధైర్యంగా ఉండాలి, రైతులకు భరోసా లభించాలి అంటే ప్రభుత్వం కొంత మద్దతు ధర కల్పిస్తే రైతులకు లాభం అవుతుందని మీ అభిప్రాయం?
0: రైతులకు లాభం అయితే మద్దతు ధర ఉంటే
1: చాలా సంతోషం. రామన్న గారు మొత్తానికి మీ ఈ పంటలకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పత్తి మిర్చి పంటల సాగు అనుభవాలను గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ రైతు పాముల రామన్నతో ముచ్చటయిన్నారు. ఈ ముచ్చట పట్టింది కే లెనిన్. ఈ రైతు అంతరంగం కార్యక్రమం గురువారం, శనివారం, మంగళవారం రాత్రి 7:30 ప్రసారం అవుతుంది.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-1850-1551.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
2: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800-1850-1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కే లెనిన్.

ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా గురువారం, శనివారం, మంగళవారం రాత్రి 7:00 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం, యోసం ధరల కార్యక్రమం ప్రసారమవుతుంది. గిల్లా పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, అదైనాక పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 10 గంటలకు పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఉంటుంది. దీని విడిది 6 నిమిషాలు. 10 గంటల 6 నిమిషాలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 2వ భాగం వింటారు.

ఈ రోజు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల, ధారావాహిక పఠనం 61వ భాగం ఇటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా నిలయంలో సమయం 7:00.

0: హైదరాబాద్
1: చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథులు. శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: భారతీయ సంస్కృతి ఒక సుందర వస్త్రమైతే చేనేత మగ్గం దాని సృష్టికర్త, పట్టునూలు పోగు దాని జీవన రేఖ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రెండు రంగాలు కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, మన దేశ కళాత్మక వైభవానికి నిలువెత్తు నిదర్శనమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మారుతున్న ఆధునిక కాలంలోనూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తున్న చేనేత పట్టు పరిశ్రమ రంగాల ప్రాముఖ్యత అపారం. సూత్ర మణో గణా ఇవ అన్నట్లు ఒకే తాడులో మణులన్నీ కలిసి హారంగా మారినట్లే ప్రకృతి అందించిన పట్టు మగ్గంపై నేతన్న నైపుణ్యం ఏకమై అద్భుతమైన భారతీయ వస్త్ర వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాయి. పట్టుదారం చేనేత కార్మికుడి చేతి హస్తకళతో ముడిపడి దేశ ఆర్థిక రథచక్రాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వినూత్న సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ మార్కెటింగ్ విధానాల వల్ల ఈ సంప్రదాయ బంధం నేడు సరికొత్త డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి ప్రపంచ వేదికపై విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. భారతదేశంలో వస్త్ర సంస్కృతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదు, అదొక జీవన విధానం, ఒక కళారూపం. ప్రతి నూలుపోగు వెనక ఒక నేతన్న శ్రమ, సృజనాత్మకత దాగి ఉంటాయి. అటువంటి చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు గురించి శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు గారు ఆకాశవాణితో మాట్లాడారు.
3: అందరికీ నమస్కారం అండి. చేనేత మరియు జౌళి శాఖ శ్రీకాకుళం వారి యొక్క వివరములు. జిల్లాలోని చేనేత సహకార సంఘంలో 36 కలవు. అందులో 20 చేనేత సహకార సంఘములు ప్రస్తుతము పనిచేస్తున్నాయి. ఈ చేనేత సహకార సంఘంలోను మరియు బయట నేసుకున్న కార్మికులు మొత్తం మా జిల్లాలో 3000 మంది వరకు కలరు. అదే విధంగా మన చేనేత సహకార సంఘంలోను మరియు బయట ఉన్న చేనేత కార్మికులకు ముద్ర రుణములు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందజేయబడతాయి. దీనిలో భాగంగా చేనేత కార్మికులకు 50,000 నుండి 2,00,000 వరకు రుణమును అందజేయబడతాయి. అందులో భాగంగా 25,000 వరకు చేనేత కార్మికులు సబ్సిడీ పొందగలరు, అంటే 20% వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు. అదే విధంగా 2025-26 సంవత్సరంలో చేనేత కార్మికులు 186 మందికి 2,08,45,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడ్డాయి. అది కాకుండా 26-27 సంవత్సరంలో 17 మందికి 22,50,000 రూపాయలను ముద్ర రుణములు అందజేయబడినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుండి 3 చేనేత క్లస్టర్లు మంజూరు చేయబడ్డాయి. అవి ఎక్కడంటే పొందూరులోను మరియు తోలాపి విలేజ్ లో. ఈ 3 చేనేత కార్మిక క్లస్టర్లలో సుమారు 700 వరకు కార్మికులు ఉంటారు. ఈ కార్మికులకు ఈ క్లస్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడము, పనిముట్లను అందజేయడము మరియు ఎక్స్పోజర్ విజిట్ అంటే దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ ఏ విధంగా ఉందో చూపించి వీరు అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళకి బయట స్టేట్లకు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లడం జరుగుతుంది. సమర్థ స్కీమ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దేనికోసం అంటే వీవర్స్ లో ఉన్న స్కిల్ ని అప్గ్రేడ్ చేయడం కోసమే. దీనిలో భాగంగా మేము 20 మంది చేనేత కార్మికులకు ఈ సమర్థ స్కీమ్ ద్వారా డిజైన్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 30 డేస్ ట్రైనింగ్ పొందుతారు. 30 డేస్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతిరోజు వాళ్ళకి 300 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తదనంతరము వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆ డిజైన్ మీద ఒక సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. అదే విధంగా మా స్టేట్ గవర్నమెంట్ నుండి వీవర్స్ కు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంటు కూడా అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా సుమారు 1,300 వరకు చేనేత కార్మికులు ఈ 200 యూనిట్లను పొందుచున్నారు. అదే విధంగా మా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖద్దరికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈ సంవత్సరంలోనే వచ్చింది. అది కాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో నటరాజ అనే వ్యక్తికి నేషనల్ లెవెల్లో బెస్ట్ వీవర్ అవార్డు కూడా ఈ సంవత్సరమే వచ్చింది. ఈయనకి ఆగస్ట్ లో జరిగే నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా మన గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకుంటారు. నమస్కారం అండి.
2: పట్టు చేనేత పరిశ్రమల మధ్య ఉన్న సంబంధం విడదీయరానిది. ఒక రంగం ముడిసరుకును అందిస్తే మరొక రంగం దానికి అద్భుతమైన కళారూపాన్ని ఇస్తుంది. పట్టుపురుగు పెంపకం, చేనేత మగ్గం కలిసి పనిచేసినప్పుడే అద్భుతమైన వస్త్ర వైభవం సాధ్యమవుతుంది. ఈ పరస్పర ఆధారిత బంధం కేవలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా భారతీయ వస్త్ర ప్రపంచాన్ని అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలుపుతోంది. పట్టు పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
0: విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకం మరియు రాయితీ వివరాలు. సిల్క్ సమగ్ర 2 పథకం. ఈ పథకం ద్వారా పట్టు రైతులకు కేంద్ర వాటాగా 50% నిధులు, రాష్ట్ర వాటాగా 25% నిధులు మరియు రైతు వాటాగా 25% నిధులుగా ఉంటుంది. దీనిలో మొదటిది కిసాన్ నర్సరీలు. ఈ నర్సరీలు యూనిట్ ధర 150,000 రూపాయలుగా ఉంటుంది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 112,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% నిధులతో 135,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను రైతులు ఒక ఎకరం విస్తీర్ణంలో సుమారుగా 160,000 మొక్కలను నాటవలసి ఉంటుంది. దీన్ని తిరిగి మళ్ళా రైతులకు 130,000 మొక్కలు సరఫరా చేసినట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రెండోది రైతులు మల్బరీ మొక్కలు నాటుకోవడానికి గాను యూనిట్ ధరగా 45,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 75% 33,750 రూపాయలు, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 40,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి నిర్మాణానికి గాను షెడ్లు నిర్మాణానికి కొలతలు, పొడవు 50 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు, 13 అడుగులు ఎత్తు ఉండే షెడ్ నిర్మించాలి. పైకప్పు సిమెంట్ రేకులతో నిర్మాణం జరగాలి. దీనికి గాను యూనిట్ ధర 450,000 రూపాయలు, సాధారణ రైతులకు 75% రాయితీతో 337,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 405,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే Type 2 షెడ్ ఉంది. దీనికి గాను కొలతలు 35 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు అండ్ 13 అడుగుల ఎత్తు గోడలతో సిమెంట్ రేకులతో నిర్మించవలసి ఉంటుంది. దీని యూనిట్ ధర 325,000 రూపాయలు, సాధారణ రైతులకైతే 75% రాయితీతో 243,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 292,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఐదవది పట్టుపురుగుల పెంపకానికి కావలసిన పరికరాల కొనుగోలు నిమిత్తం Type 1 షెడ్ అయితే యూనిట్ ధరగా 75,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. సాధారణ రైతులకు 75% రాయితీతో 56,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే హరిజన గిరిజన రైతులైతే 90% రాయితీతో 67,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే Type 2 షెడ్ నిర్మాణం జరిగినట్లయితే యూనిట్ ధరగా 50,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సాధారణ రైతులకు 75% రాయితీతో 37,500 మరియు హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 45,000 రూపాయలు అందించడం జరుగుతుంది. యంత్ర పరికరాలు కొనుగోలు నిమిత్తము అనగా పవర్ టిల్లర్స్ గాని, వీడర్స్ గాని, బ్రష్ కట్టర్స్ గాని, పవర్ స్ప్రేయర్స్ గాని, కట్టింగ్ సికేచర్స్ గాని, ఇలాంటి పరికరాలు కొనుగోలు నిమిత్తం యూనిట్ ధరగా 100,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అదే సాధారణ రైతులకు 50% రాయితీతో 50,000 రూపాయలు గాను, హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 90,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. చివరిగా రోగ నిరోధక మందులు కొనుగోలు చేయడానికి లేదా డిసిన్ఫెక్టెంట్స్ కొనుగోలు చేయడానికి గాను యూనిట్ ధరగా 5,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీనిలో సాధారణ రైతులకు 75% రాయితీతో 3,750 రూపాయలు, అదే హరిజన గిరిజన రైతులకు 90% రాయితీతో 4,500 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. పట్టు పరిశ్రమ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే జిల్లా పట్టు పరిశ్రమ అధికారి వారిని సంప్రదించగలరు.
2: పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగం. మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల్ని సాకడం, వాటి నుండి గూళ్లు సేకరించి పట్టు నూలును తీయడం వరకు అంతా పట్టు పరిశ్రమ పరిధిలోకే వస్తుంది. ఇలా తయారైన ముడి పట్టు నూలుకు రంగులు అద్ది మగ్గంపై పెట్టి చేనేత కార్మికుడు తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చీరగా మారుస్తాడు. పట్టు నూలుకు ఉన్న సహజమైన మెరుపు, చేనేత కార్మికుడి మగ్గంపై ఉన్న జరీ డిజైన్లు కలిసినప్పుడు అద్భుతమైన వస్త్రాలు జన్మిస్తాయి. పట్టు రైతు పండించే పంటకు చేనేత కార్మికుడే ప్రధాన కొనుగోలుదారుడు. చేనేత రంగానికి డిమాండ్ పెరిగితే పట్టు రైతుకు మంచి ధర లభిస్తుంది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలోనే సంపద సృష్టి జరిగి నగదు చలామణి పెరుగుతుంది. పట్టు నూలు మరియు చేనేతకు వాడే రంగులు ప్రకృతి నుంచి సేకరించినవి కావడం వల్ల ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. ఈ రంగాల వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి, ముఖ్యంగా గ్రామీణ యువతకు, మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించే అవకాశం ఉంటోంది. పట్టు పురుగుల పెంపకంలోనూ చేనేత రంగంలోనూ నేడు దాదాపు 60% పైగా పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే వారు ఈ పనుల ద్వారా నెలకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతోంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్ రంగం. చేనేత, పట్టు రంగాలు కేవలం వస్త్రాల తయారీకే పరిమితం కాలేదు. వీటి వెనుక ఎన్నో సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. సొంతంగా మగ్గం కలిగి ఉండి జీవనోపాధి పొందుతున్న అర్హులైన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఏటా ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారు మగ్గాల మరమ్మతులు, ముడిసరుకు కొనుగోలు సులభంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంస్థను కూడా ఆధునీకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్లు మరియు ప్రముఖ ఈ కామర్స్ వేదికల ద్వారా నేతన్నల ఉత్పత్తులను నేరుగా ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించడం జరిగింది. ఇక పట్టుపురుగుల పెంపకానికి అవసరమైన రేరింగ్ షెడ్ల నిర్మాణానికి, మల్బరీ తోటల్లో బిందు సేద్యం ఏర్పాటుకు, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం విరివిగా సబ్సిడీలను ఇస్తోంది. ఈ సంస్కరణల వల్ల మన చేనేత వస్త్రాలు అమెరికా, యూరోప్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల వరకు చేరుకుని అక్కడ ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల ట్రెండ్స్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగం డిజిటల్ రూపాంతరం చెందుతున్న విధానాన్ని అంతర్జాతీయ బిజినెస్ జర్నల్స్ ప్రత్యేక కథనాలలో నేడు ప్రస్తావిస్తున్నాయి. చేనేత, పట్టు పరిశ్రమలు భారతదేశపు గత వైభవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాదు, నేటి స్వావలంబనకు, రేపటి ఉజ్వల భవిష్యత్తుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా పేరు తెచ్చుకుంటున్నాయి. సృజనాత్మకత, కళాత్మకత కలిసిన సమ్మోహన ప్రతిభ మన నేతన్నల సొంతం. నాడు అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత చీరలు నేసి మానవాళికి నాగరికత నేర్పిన ఘనత మనది. ఇప్పుడు ఆ ప్రతిభకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మన చేనేత, పట్టు పరిశ్రమల ఖ్యాతి దిగంతాలకు వ్యాపింపచేస్తూ భారత ప్రగతికి ముఖ్య చోదక శక్తిగా నిలుస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: మీరింతవరకు చేనేత మరియు పట్టు పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూత గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ టి జనార్దన్ రావు, విశాఖపట్నం జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ టి రాజేంద్ర ప్రసాద్ బాబు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఉషారు సినిమా పడ్డ జోరు, ఈ జోరు జోర్దారుగా ఉండాలంటే శ్రోతలు ఫోన్ చేయాల్సి ఉంటుంది. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ ను జత చేస్తూ 2300081, ఇంకొక నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మరొకసారి 08732295081230081. 8:45 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమంలో మీరు ఫోన్ చేసి మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సిగినవచ్చు. ఈ చిత్రంలోని ఈ పాటతో కార్యక్రమం మొదలు పెడదాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: సార్,
0: ఎవరు, ఎక్కడి నుంచి? ప్రకాష్. ఏం పాట కావాలి నీకు? ఏంటి ఏం పాట?
1: పాట పాట కావాలి.
0: ఆపద్ బాంధవాల నుంచి. ఏం చేస్తుంటావు ప్రకాష్? ఇవాళ ఏం పని చేసినావు?
1: సార్, వ్యవసాయం.
0: ఎట్లా ఉన్నాయి పత్తులు, సోయలు? మంచిగా వర్షాలు మంచిగా పడుతున్నాయి టైం టు టైం? మరి
1: పడుతున్నాయి.
0: ఇవాళ ఏం పని చేసినావు? మరి మందరికినావా?
1: లేదు సార్,
0: కడి మందా?
1: పురుగు మందు.
0: పురుగు మందు. ఓకే, మంచి. పూత దశలో ఉందా సోయాబీన్? మరి
1: వచ్చింది సార్, పూత దశ.
0: సరే విందాం పాట మరి.
1: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసిన మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి అమ్మా? దిగరస్. ఏం పేరమ్మా మీ పేరు?
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి, తుమాలా నమస్కార్. కాయకరా లే తుమ్
1: నమస్కార్. నమస్కార్.
0: ఆజ్ కాయ కామ కెలి సంగా అంటే చేన్లకి వెళ్ళిండ్రు, కలిసి వచ్చిండ్రు, ఇప్పుడు వంట చేస్తున్నారు, అంతేనా? అంటే ఇప్పుడు రేడియో వింటూ వంట చేస్తున్నారా అమ్మా? రేడియో వింటూ వంట చేస్తున్నారా? మరడి గానా పాజి తుమ్మలా బర ఠీక్ ఆయ వినండి మరి మరటి పాటమ్మా మీకోసం. సైరాడ్ చిత్రంలోని ఈ పాట మీకోసం.

0: శ్రోతలు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 2300081 2950 01 రెండు నంబర్లకి ఒక నంబర్ కు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో ఎవరు ఎక్కడి నుంచి?
1: శాంతి
0: ముత్యాల సువర్ణ శాంతి నగర్. మంచి శాంతిగా మాట్లాడుతున్నావు అమ్మా. ఏమైంది నీ పరిస్థితికి? ఏమైందమ్మా?
1: అపరిషన్ అయింది, బాలు వలిగింది, బాలు తీసి బాలు వేసిండు.
0: అయ్యయ్యో, ఇప్పుడు నడుస్తుంది లేదా? మరి
1: మరి ఆయనకి కాదా? నేను
0: ఎన్ని రోజులు రెస్ట్ చెప్పినా మరి నడుస్తుందా? మన ముందు రోజులలో
1: నడుస్తున్నా సార్, ఆయన కాపే నేను.
0: అయ్యో అట్లా ఉందా? పెద్ద కష్టం ఇచ్చి పడ్డాను మరి.
1: మరి ఏం చెప్తావు సారు? నా కిస్మత్, నాకు ఓన్ లేదు, కొడుకు లేడు, ఓన్ లేదు.
0: అన్నదమ్ముడు అన్నదమ్ముడు ఉన్నాడేం కదా?
1: అన్నదమ్ముడు ఏం పెడతాడు సారు? ఒక 10 రూపాయలు ఇయ్యాడు.
0: అరే నువ్వు రాఖీ కడితే ఏమైనా పెడతాడు 10 రూపాయలు?
1: ఏం పెడతాడు సారు? అడుగు, నేను బాయ్ ఇట్లా అరుగు మీద కూర్చుంటే నేను దూడంగా వింటాడు కానీ తిరుగు బాయ్ అన్నాడు.
0: అన్నదమ్ముడా
1: అన్నాడు.
0: మరి రాఖీ కట్టాలి పోతావు పో అన్నదమ్ముడి దగ్గరికి. రాకేది కట్టించుకుంటాడు కదా?
1: నేనైతే పోకలేదు కదా సార్. ఇప్పుడు
0: నీకు శాతం అయ్యేటట్టు, నువ్వు నీకు శాతం అయ్యేటట్లేదు కదా ఇప్పుడు అమ్మా.
1: నాకు శాతం అయితే పోవాలనిపిస్తుంది కానీ అద్దు ఆయనకి పోలున్నాను నాసి బాయ్ అనిపిస్తుంది
0: కానీ
1: గుణం మంచిగా లేదు సారు.
0: జీవితంలో అన్ని రకాల మనుషులు ఉంటారమ్మా, అందరితో కలిసి తిరగాల్సి వస్తుంది. సరే అమ్మా. సరే అమ్మా, నీకేం పడగాలి చెప్పు వినిపిస్తామా. ఏం పాట కావాలా? అన్నా చెల్లెలు అనుబంధమా? వచ్చిందమ్మా పాట, మరి నీకోసం విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, ఎవరు, ఎక్కడి నుంచి, నమస్తే, ఎవరు ఎవరు మాట్లాడేది? పిప్పలకోట నుంచి ఏం పేరు? శంకర్. ఏం చేస్తుంటావు శంకర్? ఏం చేస్తుంటావు? వ్యవసాయం ఎట్లా ఉంది మరి? హలో హలో హలో శంకర్, నీ మాట సరిగ్గా వినస్తలేదు నాకు. ఓకే, మీకోసం ఈ పాట విందాం, పెళ్లి సుందరి చిత్రం నుంచి పాట. ఓకే, నా వినస్తుంది ఇప్పుడు? ఓకే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదానికి ఇంకొకరితో ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
1: నేనే సార్.
0: ఆ ఏం పేరు?
1: ప్రభాకర్.
0: ఎక్కడి నుంచి? తలమడగా? తలమడగా. ప్రభాకర్, ఏం చేస్తుంటావు?
1: నేను ఇప్పుడు చెప్పలేదా కూలి పని అని.
0: కూలి పని చేస్తావా? సరే సరే. రేపు సుక్కల అమాసం ఉంటది ప్రభాకర్, రేపేనా మీ ఊర్లో? ఏం చేస్తారు సుక్కల అమాసం మీ ఊర్లో?
1: చెప్పలే ఇప్పుడు.
0: ఇంకోసారి చెప్పు.
1: ఏం లేదు, సుక్కల అమాసం వచ్చిన వాళ్ళకు ఇంత డబ్బులు ఇచ్చాడు. ఏమన్నా మన ఇంట్లో వాడిన షీదులు, బియ్యము, జొన్నలు, పప్పులు పెట్టాడు.
0: ఓళ్ళు వస్తారు ఇంటికి,
1: అవసరోళ్ళు, కమ్మరోళ్ళు
0: వచ్చి దర్వాజా కతక పెట్టుకుపోతారా? సుక్కల్ని బేగడ అతక పెడతారా? ఏమతక పెడతారు? కాగిత మతక పెడతారా?
1: బేగడ బేగడ
0: బేగడని అంటారు మీరు కూడా?
1: బేగడ
0: అతక పెట్టేసి దాన్ని ఎన్ని రోజులు ఉంచుతారు అట్లా? ఇక
1: ఉండేది సంవత్సరం
0: అట్లా ఉంటది కదా.
1: అట్లాంటి మనం ఏమన్నా పనింటే గోడల బట్టలు గోడలు చేసి నడిగి వెళ్ళిపోతాయి, కడుగుతాం కదా దర్వాజాలు.
0: ఎందుకు చేస్తారు అట్లా సుక్కల? ఎందుకు అతక పెడతారు గుర్తు నీకు?
1: నాకు తెలియదు సార్. ఇక ముందు సిస్టమ్ పెద్ద మనసులు పెట్టుకున్నారు. ఇక అది ఏ
0: అట్లా. సరే మరి ఇప్పుడు ఏ పార్టీ చెప్పు, వినిపిస్తా.
1: అదే ఇప్పుడు చెప్పిన జెమిని.
0: జెమిని వచ్చేసింది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఐ మనసు నిన్న మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి? పిప్పల్ కవిత అమ్మా. నమస్తే అమ్మా. ఏమంట చేసినావు అమ్మా? ఇలా నీకేం పడగల ముందు చెప్పు. హలో హలో హలో కవిత అమ్మా, వినొస్తుందా? పిప్పలకోట నుంచి కవిత. నువ్వే కావాలి చిత్రం నుంచి పాట కోరారు, వారి కోసం ఈ పాట విందాము.

ఆదిలాబాద్ భుక్తాపూర్ నుంచి ఉరాడే రమేష్ గారు ఫోన్ చేశారు, కానీ చివరి క్షణంలో ఫోన్ కట్ అయింది. వారి కోసం మంచి పాట వినిపించినట్టు వారు కోరారు. వారి కోసం కలిసిందాం రా చిత్రం నుంచి ఈ పాట విందాం.

హుషారులోని సినిమా పాటలవి. రోజట్లెక్కనే రేపు స్వరాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమం ఉంటుంది. ఇయ్యాల రాత్రి 10:30కు మధురిమలో పాత కొత్త హాయైన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നീണ്ട സമയം 9:30 రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో

0: నవలతో కార్యక్రమం ఉంటుంది. 9:45 షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్ రెండవ భాగం. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ రెండవ భాగం 10:06. 10:00 పార్లమెంట్లో జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఉంటుంది మధురిమ 10:30. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారం ఉదయం 8:30 ఉంటుంది. నవలతో కార్యక్రమంలో గత కొన్ని వారాల సంది ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథా చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పవచ్చు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమనే చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణులు అర్పించిన మహాయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చారిత్రక నవల ధారావాహిక పఠనం 61వ భాగం విందాం. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి.
1: నా నెత్తి మీద పెట్టండి, మిమ్మల్ని ఎవడెంపిక చేశారా పోలీసు ఉద్యోగాలకి? మీరంతా కూలీ పనులకు కూడా పనికిరారు. గట్టిగా అరిచాడు మల్కనగిరి డిప్యూటీ తహసీల్దారు, పార్వతీపురం నుంచి వచ్చిన ఆ ఇద్దరు పోలీసుల మీద. సాయంత్రం 6:00 అవుతోంది. తాలూకా ఆఫీసులో కూర్చొని ఉన్నాడు డిప్యూటీ తహసీల్దార్. 4 లాంతర్లు అప్పుడే వెలిగించారు. ఒక పక్క ఈదురుగాలి, వర్షం పడేట్టుగా కూడా ఉంది. 2 సమాచారాలతో అసలే ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు డిప్యూటీ తహసీల్దార్. 1 ఏజెన్సీ కొత్త కమిషనర్ సియు స్వేని నుంచి వచ్చిన ఆదేశం. ఈ నెలలోనే కొత్తగా బాధ్యతలు చేపట్టాడేమో, మహా చురుగ్గా పనిచేస్తున్నాడు. మల్కనగిరిలో రామరాజు ఏం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరితో మాట్లాడాడు తదితర వివరాలు తక్షణం పంపాలట. కొండదలం ఇంకా ఊళ్ళోకి అడుగుపెట్టకుండానే ఈ తాఖీదు రావడంతో చిరెత్తిపోయాడు డిప్యూటీ తహసీల్దార్. 2 పీడబ్ల్యూడీ ఓవర్సీయర్ తీసుకొచ్చిన కబురు. ఆ రోజు జూన్ 13. అంతకు 2 రోజుల ముందే అంటే 10వ తేదీన విప్లవకారులు కొండ కంబేరులో ప్రత్యక్షమయ్యారు. ప్రజలు విరాళాలు, వంట సంబారాలు ఇచ్చి పంపారు. ఆ విషయాన్నే ముఠాదారు ఏజెన్సీ కమిషనర్కి సమాచారం పంపేశాడు. వెంటనే స్వేని మల్కనగిరి డిప్యూటీ తహసీల్దారుకి తాఖీదిచ్చాడు. ఎందుకంటే తర్వాత తాము వెళ్లేది మల్కనగిరికేనని అక్కడే రామరాజు అధికారులను పిలిచి మరీ చెప్పాడు. కొండ కంబేరు దాటిన తర్వాత మరో సంఘటన జరిగింది. అప్పుడే రామరాజు వస్తున్నాడంటే ముందు ఒక తనిఖీ బృందం బయలుదేరుతుంది. ఆ బృందానికే దొరికాడు పీడబ్ల్యూడీ ఓవర్సీయర్. అతడిని రామరాజు వచ్చే వరకు నిర్బంధంలో ఉంచారు ఇద్దరు సాయుధులు. సాయంత్రం 5 గంటలకి రామరాజు వచ్చి విడిపించాడు. తామంతా కూడా మల్కనగిరి వస్తున్నామని, తహసీల్దారుని వచ్చి కలుసుకోమని అతడి చేతనే కబురు పంపించాడు. ఓవర్సీయర్ ఆఘమేఘాల మీద వచ్చి తహసీల్దారికి పొల్లు పోకుండా విషయం చెప్పాడు. అప్పటినుంచి మొదలైంది హైరాణ. ఊరంతా ఒకటే గందరగోళం. కొందరు కంగారు పడి ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోయారు. కొందరు రామరాజును చూడాలని ఎదురుచూస్తూ ఉండిపోయారు. 13వ తేదీ ఉదయానికి గుబులు మరింత పెరిగింది. డిప్యూటీ తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ని పిలిపించాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న 10 కార్బైన్లు అంటే తుపాకులు, 80 తూటాలు వెంటనే వేరే చోటికి తరలించమని ఆదేశించాడు. 2 గంటలు తంటాలు పడి మొత్తానికి వాటిని భద్రంగా దాచినట్టు చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్. కాస్త ఊపిరి పీల్చుకున్నాడు డిప్యూటీ తహసీల్దార్. 1/2 గంట గడిచిందో లేదో పార్వతీపురం పోలీసులు వచ్చారు ఆదరాబాదరాగా. శవాన్ని చుట్టినట్టు గోనెపట్టాల్లో చుట్టి మోసుకొచ్చారు 2 తుపాకులు. ఇంకో చిన్న సంచిలో 10 తూటాలు కూడా తెచ్చారు. ఇంకో పెట్టెలో నల్లమందు. రామరాజు దాడి చేసి ఎత్తుకుపోతాడేమోనని భయమట. వాటిని భద్రపరిచే బాధ్యత కూడా మల్కనగిరి తహసీల్దారు మీద పెట్టాడు పార్వతీపురం ఎస్ఐ. అందుకే మండిపడ్డాడు డిప్యూటీ తహసీల్దార్. ఒళ్లంతా హూనమైపోయినట్టుంది ఆ హైరానాకి. బారికకు చెప్పి ఆ ఇద్దరిని మల్కనగిరి సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికే పంపించి ఈ తుపాకులు కూడా భద్రపరచవలసిందని ఆదేశించాడు. ఏ క్షణంలో అయినా కొండదలం ఊళ్ళోకి అడుగుపెడుతుంది. శ్రీరామరాజు వస్తానని చెప్పిన తర్వాత రాకుండా ఉండలేదు. తాలూకా ఆఫీసుకు తాళాలు వేయించి భుజం మీద ఉన్న కండువా తలంతా కప్పుకుని వెళ్ళిపోయాడు డిప్యూటీ తహసీల్దార్ ఇంటికి. ఎవరయ్యా మీరు, ఏం కావాలి? చాలా దర్పంగా అడిగాడు డిప్యూటీ తహసీల్దారు ఆ నలుగురిని చూసి. పరుగులాంటి నడకతో ఇల్లు చేరేసరికి ఆ నలుగురు మెట్ల దగ్గర గొంతు కూర్చొని ఎదురుచూస్తున్నారు. ఆ మాటతో అంతా లేచారు, దగ్గరగా కూడా వచ్చారు.
2: మేం కొండదల నుంచి వచ్చాం దురా, తమరిని శ్రీరామరాజుగారు తీసుకురమ్మన్నారు అన్నాడు ఆ నలుగురిలో ఒకడు రహస్యం చెబుతున్నట్టు.
1: ఆ మాట పూర్తి కాకుండానే మరో ముగ్గురు వచ్చి వాళ్లతో కలిశారు. ఆ ముగ్గురు సభ్యుల దళానికి నాయకుడు అగ్గిరాజు. ఆ ముగ్గురు చేతులలోనూ తుపాకులు. హడలిపోయాడు డిప్యూటీ తహసీల్దార్. రామరాజుకు పకడ్బందీ గూఢాచార వ్యవస్థ ఉందని తెలుసుగాని ఇంత పటిష్టంగా ఉంటుందని ఊహించలేదు. మారు మాట్లాడకుండా వాళ్ల వెంట నడిచాడు. డిప్యూటీ తహసీల్దారు ఇంటి నుంచి తాలూకా ఆఫీసుకి పావుగంట నడక. రాత్రి 8 గంటల ప్రాంతం. చిన్నగా గాలి వీస్తోంది. 10 నిమిషాలు నడిచేసరికి ఆ దృశ్యం కనిపించింది. డిప్యూటీ తహసీల్దారు సహా ఆ 8 మంది అక్కడే నిలబడిపోయారు. నిబిడాశ్చర్యంలో మునిగిపోయాడు డిప్యూటీ తహసీల్దార్. చిరుగాలికి మరింతగా మండుతూ కాంతిని విరజిమ్ముతున్న 25 కాగడాలు కొందరి చేతులలో, కాగడాలు పట్టుకోని వాళ్ల చేతుల్లో ఏదో ఒక ఆయుధం. అందరికంటే ముందు ఒక కుండవాడు నడుస్తున్నాడు. అతడి చేతిలో కనిపిస్తోంది త్రివర్ణ పతాకం. సరిగ్గా 5 నిమిషాల్లోనే ఆ బృందం డిప్యూటీ తహసీల్దార్ దగ్గరగా వచ్చింది. ఆ జనం మధ్యలో నుంచి వచ్చాడు శ్రీరామరాజు. కూరా ఖద్దరు నిక్కరు, పొడుగు చేతుల చొక్క, తలపాగతో ఉన్నాడు రామరాజు. కాలికి స్టాకింగ్స్, బూట్లు ఉన్నాయి. ఎంత చక్కని రూపం అనిపించింది డిప్యూటీ తహసీల్దార్కి.
3: నమస్కారం డిప్యూటీ తహసీల్దార్ గారు,
1: నవ్వుతూ పలకరించాడు శ్రీరామరాజు.
3: నమస్కారం.
1: 2 చేతులు జోడించి తలుంచి వినయంగా నమస్కరించాడాయన.
3: మీ ఊరొచ్చాం, మీ తాలూకా ఆఫీస్ చూపించరా మరి
1: అన్నాడు రామరాజు.
3: దయచేయండి
1: అన్నాడు డిప్యూటీ. 5 నిమిషాలలో అంతా తాలూకా కార్యాలయానికి చేరుకున్నారు. విశాలమైన ఆవరణలో ఉంది ఆ కార్యాలయం. బంగాళా పెంకులతో కట్టించారు. వరండాలోనే ఉంది ఒక కుర్చీ. అందులో కూర్చున్నాడు రామరాజు. పక్క జేబులో నుంచి మొలగడియారం తీసి ఒక కాగడా వెలుగులో చూసుకున్నాడు.
3: ఆఫీసు టైం అయిపోయిందని వెళ్ళిపోయారా, లేకపోతే మేం వస్తున్నామని చెప్పి తాళం వేసుకు వెళ్ళిపోయారా?
1: చాలా సాధారణంగా అడిగాడు అగ్గిరాజు. రామరాజులాగే ఆయన కూడా కూరా ఖద్దరు దుస్తుల్లోనే ఉన్నాడు. గంటం, మల్లు, ఎర్రేసు అంతా మౌనంగా నిలబడి ఉన్నారు. చుట్టూ అంతా అవే రకం ఖద్దరు దుస్తులు వేసుకున్నారు.
3: అయ్యా అది అంటూ నసిగాడు డిప్యూటీ తహసీల్దార్.
1: కుర్చీకి ఎదురుగానే ఉన్న స్తంభానికి జారబడి నిలబడ్డాడతడు చేతులు కట్టుకుని. సూది పడితే వినబడేంత నిశ్శబ్దంగా ఉన్నారు కొండదళం సభ్యులు. కాగడాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. 2 నిమిషాలు సేద తీరిన తర్వాత,
3: మా గాంధీగారిని ఎరవాడ జైలు నుంచి విడుదల చేస్తారా, 6 ఏళ్ళు అక్కడే ఉంచేస్తారా
1: హఠాత్తుగా ప్రశ్నించాడు రామరాజు. నవ్వలేక నవ్వుతూ అన్నాడు డిప్యూటీ.
3: అది దొరతనం వారి నిర్ణయం కదా రామరాజుగారు. గాంధీగారు 1 సంవత్సరంలోగా స్వాతంత్ర్యం తెస్తానని చెప్పారు. మీరు నిరుడు అరెస్టు చేసి మన దేశానికి స్వేచ్ఛ రాకుండా చేశారు అన్నాడు రామరాజు.
1: ఉద్యమాలలో ఇవన్నీ మామూలే కదా రాజుగారు అన్నాడు డిప్యూటీ.
3: ఆ మహానుభావుడిని ఖైదు చేస్తే బ్రిటిష్ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. సత్పురుషుల్ని హింసిస్తే రోజులు దగ్గర పడతాయి
1: అన్నాడు రామరాజు కొంచెం తీవ్రంగా. మౌనం దాల్చాడు డిప్యూటీ. ఇవాళ నేను రిజర్వు దళంలో పోరాడాలని వచ్చాను, కానీ ఇక్కడ నుంచి పంపేశారు.
3: సరే, సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ, కొంచెం పిలిపించండి, ఒక్కసారి మాట్లాడి వెళతాను అన్నాడు రామరాజు.
1: చిత్తం అంటూ అక్కడే ఉన్న బారికను పిలిచి ఎస్ఐని వెంటనే పిలుచుకురమ్మని ఆదేశించాడు.
3: అయ్యా, తమరు ఏమీ అనుకోకుంటే నాదొక సూచన అన్నాడు డిప్యూటీ.
1: చెప్పండి అన్నాడు రామరాజు ఆసక్తిగా ముందుకు వంగి.
3: సమస్యలున్నాయి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తే వేగంగా పరిష్కరిస్తారని అనుకుంటున్నాను. ఆ వైపు నుంచి కూడా ప్రయత్నం చేయగలరేమోనని అన్నాడు డిప్యూటీ.
1: భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఇంతకుముందు గోఖలే వర్గం చేసిందేమిటి, ఇప్పుడు గాంధీగారు చేస్తున్నదేమిటి?
3: అది కాదా, సమస్యలు పరిష్కరించమని అడిగేందుకే కదా భారతీయులకి అండమాన్ జైలు, లాఠీ దెబ్బలు. గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, బ్రిటిష్ ఇండియాలో న్యాయానికి చోటుందా, న్యాయం దొరుకుతుందా, ఆ మాటకు విలువుందా? ఆస్ట్రియా యువరాజును హత్య చేసి ప్రపంచ యుద్ధానికి కారణమైన ఆ కుర్రాడిని

0: అలాంటి వాళ్ళకి చోటు లేదు. వీళ్ళకి చోటిచ్చి మన పెద్దలు చేసిన ఘోర తప్పిదాన్ని మేం ఆయుధాల సాయంతోనే సరిదిద్దుతాం, అది తథ్యం అన్నాడు ఆవేశంగా రామరాజు. అప్పుడే భయం భయంగా అడుగులేస్తూ అక్కడికి వచ్చాడు ఎస్ఐ. అతడికేసి చూశాడు రామరాజు. అబ్బే, తుపాకులు తూటాలు పోలీస్ ఠానాలో లేవు రామరాజు గారు, తడబడుతూ అన్నాడు ఎస్ఐ. మీరు వేరే చోట సర్దేశాక అక్కడెందుకుంటాయిలండి? అందుకే కదా ముందు మీ స్టేషన్కి వెళ్లకుండా తహసీల్దార్తో ఇక్కడికి వచ్చాం. కొద్దిలో తప్పిపోయాయి, ఇప్పుడు అవెక్కడ దాచారో మిమ్మల్ని కొడితే తప్ప చెప్పరు, అది నాకు ఇష్టం లేదు, మాట మధ్యలోని అన్నాడు రామరాజు. కంగు తిన్నాడు ఎస్ఐ. ఏమిటి, అక్కడ అరెస్టు చేసిన వాళ్ళని ఇక్కడ కోరాపుట్టికి తీసుకువస్తున్నారట? చూసుకోండి, దారిలో మీ పోలీసుల తాట తీసి ఖైదీలు పారిపోగలరు, వాళ్లంతా ఉద్యమకారులు అన్నాడు రామరాజు హెచ్చరిస్తున్నట్టు. భయపడిపోయాడు ఎస్ఐ, ఒక అడుగు వెనక్కి వేశాడు. మళ్ళీ శ్రీరామరాజే అన్నాడు నవ్వుతూ. మీ వాళ్ళు మరీ ఎక్కువ మంది గాయపడతారని ముందే తెలుసా ఏమిటి? వచ్చే నెల 19న మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధానమంత్రి గారు దివాన్ బహదూర్ రాజా పానుగంటి రామరాయణింగ్ గారు విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారట. 192 పడకలట, బాగుంది, కొంచెం ప్రజలకు కూడా వైద్యం చేయమనండి. ఆ మాటతో మరీ కంగారు పడ్డాడు తహసీల్దార్. మేం తెల్లవారుజామున వెళతాం, అప్పుడొస్తే ఒకసారి మాట్లాడుకుందాం. ఒక్క మాట, రాజమండ్రి ప్రాంతం నుంచి కొంత బలగం రావడం ఖాయం, నేను సైన్యంతో పోరాడటం నిశ్చయం అన్నాడు రామరాజు ఆ ఇద్దరిని ఉద్దేశించి. ఆ ఇద్దరు హాయిగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్లడానికి వెనుదిరిగారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఊరి జనాభా ఒక్కసారిగా నినాదమిచ్చింది, శ్రీరామరాజుకి జై అని. కొన్ని నిమిషాల్లోనే చెరువుగట్టున వంటలు ప్రారంభించారు. ఒక గంట తర్వాత కుండదళం సభ్యులు భోజనాలు చేశారు. కొందరు ఊరు చుట్టూ కాపలా కాయడానికి వెళ్లారు. కొందరు ఊళ్ళోకి వెళ్లి బియ్యం ఇతర సంబారాలు సేకరించారు. కొందరు పాఠశాలలో పడుకున్నారు, కొందరు రహదారి బంగ్లాలో పడుకున్నారు. వేకువనే మళ్లీ వచ్చి చూశారు మల్కనగిరి ప్రజలు. అక్కడ ఎవరూ లేరు, చెరువులో స్నానం చేసిన దాఖలాలు తప్ప. ఇదంతా ఆ రాత్రే మల్కనగిరి డిప్యూటీ తహసీల్దారు నివేదిక రూపంలో రాసి వేకువనే మనిషినిచ్చి నర్సీపట్నంలో ఉన్న స్వేణికి పంపాడు. కళ్లకు కట్టినట్టుంది ఆ నివేదిక. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఒక తిరుగుబాటుదారుడి ముందు చేతులు కట్టుకు నిలబడి సమాధానాలు చెప్పడం ఏమాత్రం నచ్చలేదు స్వేణీకి. ఇంకా నివేదిక చివరన రాసిన రెండు వాక్యాలు కూడా సుతరాము నచ్చలేదు. అవి, రామరాజు స్థానికులను ఎవరినీ వేధించలేదు, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం చేయలేదు.
1: మీరు ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 61వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, పఠనం కమలాకర్ రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునః ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 62వ భాగం వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు 2వ భాగం విందాం. మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ ఉర్దూ పర్షియన్ సాహిత్యాలలో అత్యంత ప్రసిద్ధులైన మహాకవి. ఆయన గజల్ ప్రక్రియకు ప్రాణం పోశారు. ఆయన రాసిన గజల్స్ ప్రేమ తత్వశాస్త్రం, మానవ వేదనను లోతుగా ప్రతిబింబిస్తాయి. మిర్జా గాలిబ్ గజల్లో ఇప్పుడు సోమేష్ కుమార్ పాడినటువంటి గజల్ విందాం. 2వ భాగంలో ముందుగా మై

షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడినటువంటి మరొక గాలిబ్ గజల్ విందాం. డార్ మిన్నత్.

శామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్ విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో బిక్రమ్ ఘోష్ స్వర రచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00. మరి కాసేపట్లో పార్లమెంట్లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఢిల్లీ నుంచి రిలీవ్ అవుతుంది.

0: चुकी है। विधेयक का उद्देश्य विभिन्न अधिकरणों के अध्यक्षों और सदस्यों की योग्यता, नियुक्ति और प्रशासन तथा कार्यप्रणाली में दक्षता सुधार,
1: प्रश्न संख्या 241। क्या नवीन और नवीकरणीय ऊर्जा मंत्री ये बताने की कृपा करेंगे कि 30 जून 2026 की स्थिति के अनुसार अब तटीय पवन ऊर्जा परियोजनाओं के आवंटित निर्माणाधीन और चालू क्षमता संबंधी राज्यवार स्थिति क्या है? ख, प्रत्येक परियोजना के अंतर्गत जुटाया गया निवेश कितना है? और ग, ग्रिड संपर्क, पारेषण, ट्रांसमिशन, अवसंरचना और पर्यावरणीय मंजूरी के संबंध में किन किन बाधाओं की पहचान की गई है?
2: First Supplementary, Dr. Lakshmikant Bajpai ji. Then First Supplementary, G.C. Chandrasekhar ji. You take your seat, I am calling him.
3: Sir, Mike.
2: You take your seat, I am calling him.
3: Mike.
2: First Supplementary, Shriman G.C. Chandrasekhar ji.
3: Sir, kindly do not off the mic till you complete my question, sir.
2: I am allowing you. I am calling the second supplementary, Dr. Lakshmikant Bajpai ji.
4: मैं आपके माध्यम से जानना चाहता हूँ मंत्री से कि ऑफ शोर एनर्जी के क्या फायदे हैं और इनके लिए क्या सरकार ने कोई राष्ट्रीय नीति बनाई है?
1: श्रीपद यशो नाइक, नवीन एवं नवीकरणीय ऊर्जा राज्य मंत्री।
5: सभापति महोदय, भारत के लिए ऑफ शोर विंड एनर्जी कई स्ट्रेटेजिक एडवांटेजेस प्रदान करती है। उसमें से हायर कैपेसिटी यूटिलाइजेशन फैक्टर तमिलनाडु में लगभग 50-54% और गुजरात में 30-40% तक सीयूएफ उपलब्ध है, जिसमें इंस्टॉल कैपेसिटी प्रत्येक मेगावाट से अधिक एनर्जी जनरेशन इसकी संभावना होती है। माननीय अध्यक्ष महोदय, ऑफशोर विंड जो है तो ऑफशोर विंड की तुलना में अधिक जनरेशन और वहां पैदा होते हैं और उसकी कम वेरिएबिलिटी प्रदान करता है। तीसरा है, सोलर पावर को विंड एनर्जी कॉम्प्लीमेंट करती है अध्यक्ष महोदय। चौथा है, तो स्कैर लैंड की आवश्यकता उसमें नहीं होती है और इसे लैंड एक्विजिशन के राइट ऑफ वे ऑफ इसे जुड़ी कई कंस्ट्रेंसेस सभी बच जाते हैं जो लैंड बेस्ड रिन्यूअल प्रोजेक्ट में सामने आ जाती है। कोस्टल इकोनॉमी को बूस्ट करता है और ऑफशोर विंड से डेवलपमेंट से पोर्ट, वेदर, फैब्रिकेशन, मरीन लॉजिस्टिक और कोस्टल इंडस्ट्रीज को बढ़ावा मिलता है, जिससे नए एम्प्लॉयमेंट की जनरेशन पैदा होती है।
2: थर्ड सप्लीमेंट्री श्रीमती सुधा मोदी जी।
6: ड्यू टू द चेंज ऑफ क्लाइमेट एंड अनफोर्सिंग सर्कमस्टेंसेस द रिन्यूएबल एनर्जी इन हाइड्रोजन प्रोजेक्ट एज वेल एज विंड प्रोजेक्ट हाउ मच इट इज अफेक्टेड, इज देयर एनी लॉसेस, इफ इट इज देयर हैव इट बीन मेजर्ड, एंड आई वुड लाइक टू नो हाउ एवरी स्टेट इज अफेक्टेड बाय ड्रॉट एंड साइक्लोन एंड हरिकेन एंड फ्लड्स and renewable energy with respect to that. Thank you, sir.
2: Honorable Minister,
5: माननीय सदस्य ने जो प्रश्न पूछा है वो इस प्रश्न से संबंधित नहीं है। ये जो प्रश्न है आपके विन का है और इसलिए इससे संबंधित नहीं है।
2: बिहार से मेड रेन आफ्टर 2 पीएम
7: अभी आप आज राज्यसभा में प्रश्नकाल के दौरान हुई कार्रवाई की रिकॉर्डिंग सुन रहे थे. यू वर लिसनिंग टू द प्रोसीडिंग्स ड्यूरिंग द क्वेश्चन आवर इन राज्यसभा टुडे. दिस ब्रॉडकास्ट केम टू यू फ्रॉम द दिल्ली स्टेशन ऑफ आकाशवाणी.
8: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ రెండవ భాగం విందాం. సన్యాసమ్మ కథ అనేది తెలుగులో ప్రసిద్ధి చెందిన ఒక జానపద మరియు భక్తి గాథ. ఇది ధైర్యం, ఆత్మ బలిదానం మరియు పాతివ్రత్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక గ్రామీణ చారిత్రక దైవ కథ. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సన్యాసమ్మ తల్లిని గ్రామదేవతగా కొలుస్తారు. సన్యాసమ్మ గొప్ప నైతిక విలువలు కలిగిన సాధ్వి. ఈ కథ ఆమె జీవితంలోని త్యాగం, నిబద్ధతలను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు విందాం సన్యాసమ్మ బుడిగజంగం కథ రెండవ భాగం.
9: శ్రీ సరస్వతి గంగాల కథ, బుర్రకథ,
10: బుర్రకథ,
9: పసుపుల లింగన్న,
10: లింగన్న,
9: పురాణం గంగన్న, గడ్డము శ్రీనివాసు, ఉండేది
10: రామ్నగరు,
9: సన్యాసమ్మ కథ ఒకటో భాగము ఇంతవరకు అయింది.
10: అయింది
9: రెండవ భాగం మొదలు పెడుతున్నాము కాబట్టి ఎలా పుట్టిందంటే, చంద్రశీల మహారాజు భార్య లక్ష్మి ఏడుగురు కుమారులు పుట్టిన తర్వాత సంతోషమాత వ్రతం పెట్టి ఒక్క కుమార్తె పుట్టాది. పుట్టిన తర్వాత పేరు పెట్టారు సన్యాసమ్మని. మరి ఆమె కష్టము, ఈమె సుఖము ఎలాగా జరుగుతుందో రెండవ భాగం ఇప్పుడు చెప్పబోతున్నాం.
10: సరే,

0: సన్యాసమ్మ కథ. ఇక ప్రారంభం.
1: ప్రారంభం
0: రెండవ భాగం. సన్యాసమ్మ దేవి ముట్టి పేరు పెట్టిండ్రు.
1: అవును,
0: సన్యాసమ్మని పేరు పెట్టారు. కనతల్లి లక్ష్మీదేవి.
1: లక్ష్మీ
0: సంతోషమాత వాయుక్రేటికి సంతానం ఇచ్చినప్పుడు నీకు బిడ్డ పుడితే హలలేని కష్టం వస్తుంది, ఇలవలేని దుఃఖం వస్తుందని చెప్పారు కదా. ఆమెకు
1: ఆమె లక్ష్మీదేవి ఏమన్నది? లక్ష్మీదేవి తల్లి, ఓ భగవంతుడు ఆయన సంతాన పొలం కొరకు పోయాను, కాని వాడి బిడ్డ పొలం విస్తున్నది, కాని నీకు వెళ్ళలేని కష్టమస్తని చెప్పి సంతోషిమాత చెప్పాది. సంతోషిమాత చెప్పిన ప్రకారంగా నాకు వడవంటి తగరాని బీమారు వచ్చే, ఈ బీమారు బాధకు నేను బతకలేని చెప్పి ఎవరు వడవంటి బిడ్డని ఎత్తుకున్నది? సన్నాశమ్మని బిడ్డ, సన్నాశమ్మ నాకన్నా బిడ్డ.

కన్న బిడ్డని సన్నాశమని ఎత్తుకున్నది ఈ కన్న తల్లి. ఓ బిడ్డ సన్నాశమ్మ నిన్ను కన్నగని నీ రాతగరలేదు ఓ బిడ్డ. కానీ 7 నెలల బాలికవు పాలు తాగే కసిగంది బాలవు ఎట్లా బతికేవు ఎలా బతికేవు నా బిడ్డ. కానీ అన్నము తినే బాలికవు కావు పాలు తాగే కసిగంది బాలవు నువ్వు ఎట్లా బతకాలా ఎలా బతకాలని చెప్పి కన్న బిడ్డని పట్టుకొని మన ఏకమని ఎడిశాది. ఓ కొడుక పెద్ద కొడుక రామన్న అన్న భర్త వడవడి చంద్రచల మహారాజా. నేను వస్తున్నా నా బిడ్డ ఉన్నది కరి వడవండి నా బిడ్డ చిన్నగా ఉన్నది నా బిడ్డని ఎవరు పోనకర్త చెయ్యాలి నా బిడ్డని ఎవరు సాధారని చెప్పి నా బిడ్డని పక్కకు దొబ్బి రెండో భార్యని పెళ్లి చేసుకోకు అచ్చినా చిన్నవ నా బిడ్డని కొడతదో తిడుతుందో కోపం ఇస్తాదో అన్నాదా. రెండో వడవంటి భార్యని పెళ్లి చేసుకోకని చెప్పి అయినా అటువంటి కన్న బిడ్డని తీసి ఇవ్వటువంటి పెద్ద కొడుకు రామన్న చేతుల కోడలు చేతిలో పెట్టి

0: ప్రాణము జీవి ఎప్పుడు వదిలిపెట్టాడు? ఎడగురు వల్లదమ్ములు కన తల్లి పై వడి అమ్మా నీవు వెళ్ళిపోతివా మా చిట్టి చెల్లెని విడిసి పాలు దాగేటి పసి పాప ఈ పాపని మాకు వంటగట్టి వెళ్ళిపోయితివా మాయమ్మని చెప్పి
1: మాయమ్మ
0: కన్న కొడుకులందరూ తల్లి మీద పడి గడగడ గడగడ ముత్యాలు వడిపినట్టు కన్నీరు తీసిరి. కన తండ్రి చంద్రశేల మహారాజు
1: మహారాజు
0: సఖియా వద్దు మనకు సంతానం వద్దు
1: వద్దు
0: ఏడుగురు కుమారులు ఉన్నారే
1: ఉన్నారే
0: ఆడబిడ్డ మనకెందుకని చెప్పి నేను నా మాట వినకపోయింది. ఆడిబిడ్డ అంటే వాయొక్క నేడికి అంగడి బొమ్మ కాదు, ఆదిశక్తి ఇంటి లక్ష్మి పొదుపు లక్ష్మంటివి, కుమార్తెని కంటివి గాని కుమార్తె ముద్దు మోహము తీరపోయితివి నీ ప్రాణం ఇడిసిపాయ నీ ప్రాణం వెళ్ళిపాయ నాకెవరు దిక్కు. గడగడ గడగడ ముచ్చాలు వడిపినట్టు కన్నీరు వడిపిండు నీ సర్ది నా సర్ది కూడా నొక్క సర్ది సుద్దరేవుల కాడ సర్ది వాసే పెద్దలు వేసిన పిండి ఎడవాసే చిన్న పోరిని మాత్రం వదిలిపెట్టిపోయితివి అన్నదమ్ములు.

0: చాలా ఓడిపోయినట్టు కన్నీరు ఏడుగురు వన్నదమ్ములు గడగడగడగడ ఏడిచారు
1: ఏడిచారు.
0: సత్యన శివము ఆపుత ఖరాబ్ అయితే
1: ఖరాబ్ అయిపోతుంది.
0: అంగిన పొద్దు సూర్యుడు ఆగడు.

0: వండిన తిండి ఆపిన గన ఖరాబ్ అవుతుంది,
1: ఖరాబ్ అవుతుంది.
0: మరి సబ్బుతో స్నానాలు పోసి
1: పోసి
0: అమ్మని సందం వేయాలని చెప్పి ఊరు ఊరు మందందరూ ఉరుకుతొచ్చారయ్యా. సత్యమంత్రాలు భక్తురాలు లక్ష్మి జరిగిపోయింది. పాపని విడిచిపెట్టి, కూతుర్ని విడిచిపెట్టి, కొడుకుని వదిలిపెట్టి, ఆత్మ బాంధవ మిత్రుల్ని వదిలిపెట్టి స్వర్గలోకం వెళ్ళిపోయింది. ఇక దహనం చేద్దామని
1: చెప్పి
0: గంధపు చెక్కల కాడు వేరించి సబ్బు నీటితో స్నానాలు పోసి కొత్త వస్త్రాలు ధరించి రాజా నాలుగల్ల పడగట్టి నాలుగట్టల పాడలో పడ లక్ష్మీదేవిని పండబెట్టి కుండబట్ట కొడుకు పొంగి విసిర కోడన్లు ఏడ తందుకు బిడ్డే చిన్న కూతురు కూతుర్ని సంకలెత్తుకొని పెద్ద కొడుకు రామన్నా
1: రామన్నా
0: అమ్మా వెళ్ళిపోయిదివా, కొడుకులు కొడుకులు అంటే ఏ కొడుకు వచ్చిండమ్మా, బిడ్డలు బిడ్డలు అంటే బిడ్డలు ఎవరొచ్చిండ్రు. ఆత్మ విడిసి శరీరమును విడిసి జీవెళ్ళిపాయ.

0: పరిగెడట. ఆ సమయమున
1: సమయమున
0: ఆ యొక్క లక్ష్మీదేవిని ఎత్తుకొని
1: ఎత్తుకొని
0: పాడెల్ల వండ వెట్టి భుజంపై ఎత్తుకొని ఊరుకు ఉత్తరాన ఊడాల మర్రికాడ శ్రీగంధము కట్టెల కాడి వేరించి కాడు లోపట అగ్నికి దహనము చేసి చెల్లెలా నా చిన్ని చెల్లెలా సంతోషమాత వరమున పుట్టినవు సంతోషమాతని వా యొక్క నేటికి మాత్రం అమ్మా
1: అమ్మా
0: సన్యాసమ్మని పేరు పెట్టిరి నా తల్లి నువ్వు పుట్టిన దానికి మాయమ్మ వా యొక్క మరణించింది రావమ్మ చెల్లెలా అని చెప్పి తల్లి తండ్రి అది నీ వా యొక్క నేటికి మరదల్ని ఎత్తుకున్నది అన్నదమ్ములు తండ్రిని పట్టుకొని గంగడ్ నది చీరాన స్నానం.

0: ఇంటి ముందుకు చేరుకున్నారయ్యా. ఒకరోజు,
1: రోజు,
0: రెండు రోజులు, ఐదవ రోజు, పదకొండవ రోజు నాడు తద్దినము
1: వేసి
0: అన్నదమ్ములు వా యొక్క చెల్లెల్ని పట్టుకుని కూర్చున్నారు.
1: కూర్చున్నారు
0: కన్న తండ్రి కళ్ళ చూసి ఏమన్నాడు?
1: ఏమన్నాడు?
0: కుమారులారా, గూటిలో చిలుక లేదు, గూడు చిన్నపోయింది.
1: చిన్నపోయింది
0: నా చిన్ననాడు కన్య తోడ,
1: జోడ
0: శివుడు గుడిపిన తోడ,
1: జోడ
0: పెద్దలు చేసిన పెళ్లి.
1: పెళ్లి
0: నా భార్య హతమైంది, నాకు ఎవరు దిక్కు? ఈ చిన్న పోరిని పట్టుకొని నేను ఇంటి కాడ ఉంటే నేను రాజకచేరి ఏలు వచ్చే సమయానికి నీళ్లుగా పెట్టి స్నానం ఎవరు నాకు వయ్యాలి? వంటలు ఎవరు వండాలి? నాకు భోజనం ఎవరు పెట్టాలి? నేను రెండో భార్య.

0: ఈ రాజ్యం నాకు అవసరం లేదు,
1: అవసరం లేదు,
0: ఈ భూమి జమీన అవసరం లేదు, నా యొక్క భార్య పోయినప్పుడు నేను పోయినట్టే
1: పోయినట్టే
0: మీరు రాజక దుర్భార్య వెళ్తారు. నేను ఇంటికి వచ్చినాక నాకు భోజనం ఇవ్వలు పెట్టాలి, స్నానం ఎవరు పోయాలి, నేను ఏమని నేను ఆశ్చర్యపడాలి? నాకు ఉల్లాసం ఆగుతలేదు.
2: ఓ నాయన్న, నువ్వు అక్కడ బిడ్డ పుట్టింది అయిన 6 నెలల సన్నాజి దేవి, ఈ సన్నాజి దేవిని చూసుకుంటా నువ్వు హాయిగా గడపాలి.
0: ఈ బిడ్డరా, ఈ బిడ్డతో నా అవసరం లేదు. బంగారం పైన ఈ బట్ట పేగుతులు నాకేం పని చేసేది? నాకు హాకలికి భోజనం ఎవరు పెట్టాలి? నా హత్తికత్తులు ఎవరు చూడాలి? ఆదుకునే వాళ్ళు నాకు ఎవరు కావాలి?
2: నీ కోడలు లేరా నానా?
0: కోడలా? కొడుకుల రాజ్యం కొండ రాజ్యం, ఎలా కచ్చేరియాలతో తిరిగే దేశాలు తిరుగుతావు? నీ యొక్క భార్యని నా కోడలు నాకు అన్నం పెడతదా?
2: పెడతది. ఎందుకు
0: భోజనం పెడతదా? నాకు ఆకలికి అన్నం పెట్టది, భోజనం పెట్టది, నా హతి కుతిదీరది. నా యొక్క మాత్రము నాకు అవసరం లేదు. సత్యమంత్రాలతో ఒక రోజు 2 రోజులు పెడతది. ముసలోడో ముక్కినోడని చెప్పి కుక్కిన పేనోల ముక్కు ముఖం మరి చూడకుండా వెళ్ళిపోతారు. నేను హాడితో పెళ్ళిని, నాకు 2వ భార్య కావలసింది.
2: 2వ భార్యం చేసుకుంటా?
0: అవునవును.
2: ఓ నానా, 2వ భార్యం చేసుకుంటుంటున్నావు. మేము కొడుకులమైనము, మాకు మీ కోడలు లచ్చిండ్లు, 7 గురమన్నదమ్ములము. లేక లేక ఒక కుమార్తె పుట్టింది మా చెల్లెమ్మ, సన్నాజి దేవి పుట్టింది. కానీ నువ్వు మాత్రం అక్కడ మరో భార్యను పెళ్ళాడు, నీకు అవసరం లేదు.
0: నువ్వెంత నీ లెక్కంత? నేను చేసుకుంటా 2వ భార్యను పెళ్లి వాడుకొని వస్తా.
2: ఓ నానా, 2వ భార్యను పెళ్ళాడుతుంటున్నావు. ఓ నాయన్న, అయినా నా చెల్లెమ్మ ఉన్నది సన్నాజి దేవి. ఈ సన్నాజి దేవిని నీ ప్రాణాల కాడ వేస్తున్నా. అయినా అక్కడ సన్నాజి దేవిని కాదనుకుంటే
0: అవసరం లేదు. నేను పెళ్లికి పోతున్నా.

మూల గుర్జుకున్నది గుర్రం గుర్రాన్ని తీసి కత్తెర కళ్ళం కళ్ళకు బ్రుకలు జీను కోగిల దగ్గర కట్టి అటువంటి తులమెత్తు నల్లమందు తులమెత్తు గంజాయి కూపుని చేసే గుర్రం కడుపులో పోసిండు. గుర్రాన్ని తయారు చేసి అటువంటి వారి యొక్క ఐదుగురు బ్రాహ్మణుల ఎంట పెట్టుకున్నారు. ఇద్దరు జవాన్ల ఎంట పెట్టుకుని గల్లి గల్లి తిరిగి ఢిల్లీకి పోయి నాకు తగిన రెండో భార్యని తీసుకుని వస్తా, నాకు ఆస్తి తక్కువైందా, నాకు ధనము తక్కువైందా, ఐదుగురు జవాన్ల పెట్టుకుని పిల్లని అడగాయి ఎలాగో పోతున్నాడు.

చంద్రశైల మహారాజ్ ఊరు పల్లె దాటి తూర్పు పడమర ఉత్తర ఈశాన్య ఆగ్నేయ నైరుతి వాయుమహిష్ట దిక్కుల తిరిగి ఎక్కడ చూసినా గాని మాత్రము పిల్ల దొరకలి. మహారాష్ట్ర దేశం చిన్నగైన ఆరానే వాచినాడు. మరటి మహనికాల రాజు మహనికాల రాజుకు లేక లేక ఒక్క కూతురున్నది.

అయినా కానివ్వటువంటి మాణిక్కాల మారాదు, కానివ్వటువంటి వారి అతని గర్భస్థాన కోటి నోములు నోమి నా కొడుకుల పొలం కలగలేదు. అతి కావడం దేవుళ్ళ పోయేయంగా లేక లేక ఒక బిడ్డగా మాణిక్కాల దేవి. ఆ మాణిక్కాల దేవి తల్లి గారు వింటి కాడా, అరే గొప్ప చదువు.

ఎవరయ్యా అవడవంటి వా యొక్క మాణిక్కాలదేవి అయిన తల్లి గారు వింటి కడ గొప్ప చదువులు నేర్చింది గొప్ప చాములు తీశాది ఆకాడికి ఇవ్వడం 12 నెలల కన్యాకుమారి అయిపోయాది పెళ్లికో యమునాశ్రీ వద్దాల మేడలో అరే యాడా గురు

0: పెళ్లికోమనాశ్రి అద్దాల మేడలో ఎడగురు వేల దాసుల్ని పట్టుకొని కాని వాటి బంగారు తొట్టలు ఆరుగుతుంది, పచ్చిసులు పందాలు వాడుతుంది. కాని వాటి ఆమె కథలా ఉంది. కాని వచ్చే రాజు ఎలా వస్తాడు?
1: ఎలా అడిగ వస్తున్నాడు?
2: రాజవాయుకి మాత్రం మహారాష్ట్ర దేశం మాణికాలపురిపట్నంలో రాజ కచేరు కాడ కూర్చున్నాడయ్యా.
1: కూర్చున్నాడు మహారాజు.
2: ఆ రాజు వద్దకు వచ్చి ఏమంటాడు?
1: ఏమంటున్నాడు?

0: ఏయ్ అయినా ఎక్కడ దేశమో ఏ రాజ్యమో ఏ పరగాననో ఏ జిల్లనో ఏ మండలమో నీది, కానీ అక్కడ నచ్చి మావని పిలుస్తున్నావు. మామన్న కారణం పోయ పోతందనా ఇంతవయ్యా రాజుగారు, మామన్న కారణం చెప్పు.
1: అయితే ధనముతో కారణము లేదు, గుణముతో కారణం.
2: కారణం
1: అయితే ఎవరైనా వచ్చి అత్యరాగతులను ముక్కు మగ్గం చూడకుండా మామయ్య గారు నమస్కారం అన్నదానికి కారణం అంటున్నావా? మామయ్య, నాది వారి యొక్క చంద్రగిరి నగరం, నా పేరు చంద్రశేల మహారాజు, నా భార్య మరణించింది, నాకు ఏడుగురు కుమారులున్నారు, ఒక కూతురు ఉంది.
0: మంచిదే కదా,
1: కానీ నాకు భార్యలేంది బాగుండదని చెప్పి నీకు లేక లేక ఏ కైక పుత్రిక ఒక్క కుమార్తె ఉన్నదని చెప్పింది. నీ కుమార్తెను నాకు ఇస్తే శ్యామ కొద్ది పెండ్లి,

0: కుమార్తెను నాకు వైపు ఇష్టమంటే రంగరంగ వైభవంగా హాయిగా మాత్రం పెళ్ళాడుకొని పోతానండి.
1: నువ్వా? నీ కాని కొడుక్క
0: నాకే.
1: నీగా?
0: అవును.
1: అమ్మలో పెళ్లి కావాల్సి వచ్చిందా?
0: సరే, ఉంది.
1: నీకు ధనం భాగ్యం బాగున్నది అంటున్నావు కదా, ఇక నా బిడ్డను అడుగుతా.
0: నీ కుమార్తెనా?
1: నా బిడ్డ.
0: అడగండి.
1: ఓ

0: నీకు పెళ్లి సూపులు వచ్చినాయి, నువ్వు పెళ్లి చేసుకుంటావా?
1: అంతేనా,
0: నీకు పెళ్లి చేయాలని చెప్పి
1: ఏడేడు మెడలు ఎక్కినా కన్న తండ్రి కన్న బిడ్డ వద్దకు వచ్చాను తండ్రి. ఓ కుమార్తె నీకు చక్కని సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పోతావా ఆ బిడ్డని చెప్పి ఎప్పుడైతే అటువంటి కుమార్తెను పడిగిండో. కానీ కన్న బిడ్డ చూసింది ఎవరు అటువంటి మాణిక్కాలది, అవి నానా ఈడైన బిడ్డకు ఉద్యోగం.

0: నానా, ఎన్ని రోజులకైనా నేను ఆడబిడ్డనే కానీ ఈడ బిడ్డని కాదు. ఎందుకొరకంటే ఆడబిడ్డ అంటారు, ఆడబిడ్డ అంటే నేను ఒకరింటి దీపమునే కానీ నీ ఇంటి దీపముని కాదు.
1: సరే,
0: కానీ పెళ్లి చేసిన వత్తగారి ఇంటికి సాగదలుతావు. కానీ ఈ నాన్న, నా మనసులో ఒక ఆలోచన, కానీ పెళ్ళంటే వెయ్యేళ్ల పంట, నూరెళ్ల తుకము. మరి ఇష్టం లేని భోజనము విషముతో సమానము. మనసుకు లేని భర్త మంచానికి ఇంతెత్తున్న లాభం లేదు. మరి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వత్తగారి ఇంటికి పోయాక నాకు ఈ భర్త నచ్చలేదని చెప్పి శరణాకుంటలో బాయిలో పడి మరణిస్తే ఎవరి కడుపు కాలుతుంది? నీ కడుపు కాలుతుంది. మరి నా భర్తకు నచ్చలేదు అనుకో, నాకు నచ్చని భార్యం చేసిందని చెప్పి నా భార్య కూడా ఏదన్నా అగాధం చేసుకుంటే అయితే నా భర్త కన్నవారి కడుపు కాలుతుంది. అంటే నా భర్తకు నేను నచ్చాల, నాకు నా భర్త నచ్చాలంటే అవును.
2: సరే, చూసినా
0: చూసేనా వాళ్ళు చెప్పి ఆ రోజు దినము నాడు ఎవరు వడవంటి మాణిక్యాలది ఏవి అయిన వడవంటి ఆ యొక్క చాటీలు తీసుకొని అయిన వడవంటి పట్టు చీరలు పట్టు జాకెట్లు సొమ్ము సంబంధము నగలు పూసిరాలు పెట్టుకొని తన

అయితే ఇప్పుడు సన్నాశమ్మ దేవిది రెండవ భాగం కథ ఈడుకు అయింది. అయితే చెప్పేవారు సరస్వతి, బుర్రకథ బృందం, పసుపుల లింగన్న, గడ్డం శ్రీనివాసు, పురాణం గంగన్న. అయితే మా ఇది ఉండేది రామనగర్. అయితే శ్రీ సరస్వతి బుడగదంగాల కథ బుర్రకథ రెండవ భాగం సమాప్తమైంది.

మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించిన సన్యాసమ్మ బుడిగ జంగం కథ రెండవ భాగం అది. ఇది మొత్తం 6 భాగాల కథ. వచ్చే మంగళవారం రాత్రి 10 గంటలకు 3వ భాగం వినవచ్చు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహతులర్ మండలం తోషం గ్రామానికి చెందిన మరసక్కుల కళావతి బృందం గోండి భాషలో వినిపించి ఇంద్రాయి కథాగానం 6వ భాగం వినవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో మైక్ దగ్గర రేడియో నేస్తం యు దినేష్. ముందుగా చక్రం చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

1991 వచ్చినటువంటి చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ, అసలు ఇప్పట్లో కూడా అంత తొందరగా మర్చిపోరు. ఈ చిత్రంలోని పాటలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి. అప్పట్లో సంగీతపరంగా ఈ చిత్రం మంచి విజయం సాధించిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంగీతం అందించింది ఇళయరాజా.

పువ్వులా నేనే నవ్వుకోవాలి, గాలినే నేనై సాగిపోవాలి, చింతలే లేక చిందులెయ్యాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి, చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ అంటూ సాగే ఈ సాహిత్య సిరులు రాజశ్రీ కలం నుంచి జాలువారాయి. స్వరం అందించింది ఏఆర్ రెహమాన్, గలం అందించింది మినిమి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేయి జారిపోయింది, నీ ఈడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో అంటూ సాగే ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువరింది. అప్పట్లో ఈ పాట మంచి ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారినటువంటి గొప్ప పాటల్లో ఈ పాట కూడా ఒకటి చేరిందని చెప్పవచ్చు. అంతేకాకుండా సునీత పాడినటువంటి పాటలు కూడా గొప్ప పాటల వరుసలో ఈ పాట ముందు వరుసలో నిలబడుతుందని చెప్పగని చెప్పవచ్చు. గులాబీ చిత్రం కోసం శశిప్రీతం సంగీతం అందించినటువంటి ఈ పాట మీకోసం.

మధురిమలోని పాత కొత్త హాయైన పాటలవి. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయైన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలేం శీర్షికన చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కారాలు. ఆదిలాబాద్ రిమ్స్ చెవి ముక్కు గొంతు వైద్యురాలు డాక్టర్ సాయి ప్రత్యూష ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత భేటీ శీర్షికన పీఎం జన్మన్ పీఎం జుగా పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారికతో ముచ్చటుంటుంది. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం ఉంటుంది. సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం వేటగాడి పయనం. ఆ తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథలు వింటారు. సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో పశువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:02. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి FM బ్యాండ్ 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్

ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెర్జ్పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.